ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1934 జ్యేష్ఠమాసం 26వ రోజు క్రీస్తు శకం 2026 జూన్ నెల 15వ తారీఖు సోమవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 55 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం. జయ జయ భారత జనని బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివపార్వతి భక్తి గీతాలు విన్నారు. గానం చేసిన వారు డాక్టర్ బాలమురళి కృష్ణ బృందం. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట నేటి వ్యాఖ్యాత శ్రీ టి జయచంద్రరావు.
1: చిన్నప్పుడు పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దండించి గాడిలో పెట్టడం తల్లిదండ్రుల విద్యుక్త ధర్మం. మరి తల్లిదండ్రులే తప్పు చేస్తే పుత్రుడిగా ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్పడమా, లేక వారి తప్పులను మన్నించడమా? ఈ విషయంలో మనం ఒకసారి నచికేతుని చరిత్రను గమనిద్దాం. నచికేతుడు ఓ బాలుడు.

0: నచికేతుని తండ్రి వాజశ్రవసుడు ఒకసారి విశ్వజిత్ యాగం చేసి యాగ పరిసమాప్తిలో భాగంగా ఒట్టిపోయిన గొడ్డు ఆవులను కూడా దానం చేస్తున్నాడు. ఈ విషయాన్ని బాలుడైన నచికేతుడు గమనిస్తాడు. తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నిష్ప్రయోజనమైన ఆవులను దానం చేయడం కన్నా శ్రేష్టమైన పాడి ఆవులను దానం చేయడం ద్వారా మీ యాగానికి మంచి ఫలితం లభిస్తుంది కదా అని అంటాడు. కుమారుని మాటలను వాజశ్రవసుడు కాతరు చేయలేదు. అయితే నిరుపయోగమైన నన్ను ఎవరికి దానం చేస్తారు అని తండ్రిని అడుగుతాడు. తండ్రి ఆగ్రహించి, నిన్ను ఆ యమునికి దానంగా ఇస్తానంటాడు. తండ్రి మాటకు ఎదురు మాట్లాడకుండా ఆ యమునే దర్శించాలనుకుని యమలోకం వెళ్తాడు. నచికేతుడు వెళ్ళినప్పుడు యమధర్మరాజు అక్కడ లేడు. 3 రోజుల తర్వాత యమధర్మరాజు వచ్చి నచికేతుని గమనిస్తాడు. యమధర్మరాజు మృత్యుదేవత, అయినా ధర్మాధర్మాలు తెలిసినవాడు. నచికేతుణ్ణి అతిథిగా భావించి ఆదరించి 3 రోజులుగా ఎలాంటి ఆహారం లేకుండా తన పంచగాసిన నచికేతుణ్ణి 3 వరాలు కోరుకోమంటాడు. ప్రతిగా నచికేతుడు, శాంత సంకల్ప సుమనాయదా స్యాత్ వీతమన్యుర్గౌతము మా అభిమృత్యో త్వత్ప్రసృష్టం మా అభివదేత్ ప్రతీత ఏతత్రయాణం ప్రథమం వదం వృణే. నేను అడిగిన ప్రశ్నను మా తండ్రి అర్థం చేసుకొని నన్ను అనుగ్రహించాలి అని మొదటి వరం కోరాడు. అందుకు యమధర్మరాజు, యథా పురస్తాద్ భవిత ప్రతీత ఔద్ధాలకీ వారు నిర్మత్ప్రసృష్ట సుఖం రాత్రి సైత వీతమన్యు త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. నిన్ను చూడగానే నీ తండ్రి నీవు కోరిన ప్రశ్నను అర్థం చేసుకుని నిన్ను మునుపటిలాగానే ప్రేమించేటట్లు సద్బుద్ధిని ప్రసాదిస్తున్నాను అంటాడు. అంత నచికేతుడు 2వ వరంగా, సత్వమగ్నిం స్వర్గమద్వేషి మృత్యో ప్రబ్రూహిత్వం శ్రద్ధదానాయ మహ్యం స్వర్గలోకామృతత్వ భజంతి ఏతద్వితీయేన వృణేవరేణ. యాగపరంగా తండ్రి చేసిన దోషాలను మన్నించి ఆయనకు స్వర్గప్రాప్తిని ప్రసాదించాలని అందుకు తగిన మార్గం చూపమంటాడు. ఇందుకు సమాధానంగా యమధర్మరాజు, త్రినాచికేతస్త్రివిరేత్ర సంధిం త్రికర్మకృత్తరతి జన్మ మృత్యు బ్రహ్మజ్ఞం దేవమీఢ్యం విదిత్వా నిచాయ్యే మాం శాంతి మత్యంతమేతి. తండ్రి జన్మ సార్థకత కోసం పుత్రుడిగా నచికేతుని శ్రద్ధను గమనించి, నాయన, నీ పేరు నచికేత యజ్ఞంలా పేరుండేటట్లు ఒక యాగాన్ని తెలియజేస్తున్నాను. లోకక్షేమాన్ని కోరి ఈ యాగాన్ని నిర్వర్తించు. నీ తండ్రికి స్వర్గప్రాప్తి లభిస్తుందని తెలియజేశాడు. ఇక 3వ ప్రశ్న, ఏయం ప్రీతే విచికిత్స మనుష్యేకే నాయమస్తీతి చైకే ఏతద్విద్యా మనుషిష్టస్త్వయాహం వరానమేష వరస్తృతీయ. చివరగా మరణానంతరం మనిషి జీవితాన్ని గురించి వివరించమంటాడు నచికేతుడు. అందుకు యమధర్మరాజు, నాయమాత్మ ప్రవచనే నభ్యో న మేధయా న బహునాశ్రుతేన ఇమే వైష వృణుతే తే నభ్య తస్త్వైవాత్మ వృణుతే తను స్వాం. ప్రసంగాల వల్లనో పాండిత్యం వల్లనో విషయాలను ఆలోచించడం వల్లనో ఆత్మను అర్థం చేసుకోలేవు. ఎవడు మనోవ్యాకులత చిత్తంతో ఆత్మానుభవాన్ని పొంది తద్వారా భగవంతుని దర్శిస్తాడో వాడు మరణ భయం నుంచి విముక్తి పొందుతాడు అని యమధర్మరాజు వివరిస్తాడు. ఆ విధంగా నచికేతుడు 1వ ప్రశ్న ద్వారా తండ్రికి సద్బుద్ధిని, 2వ ప్రశ్న ద్వారా స్వర్గప్రాప్తిని లభింపజేసి తాను జీవిత పరిపూర్ణతను తెలుసుకుని ముక్తిని పొందుతాడు. అదే పితృరుణం, అదే పుత్రధర్మం. ఓం తత్సత్.
1: శ్రీ టి జయచంద్రరావు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు. ఇవాల్టి అంశం చూడుగొర్రెల పెంపకంలో మెళకువలు. ఈ అంశం గురించి సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం పశు వైద్య అధికారి డాక్టర్ బి రఘుకరణ్ నాయుడు తెలియజేస్తున్న సమాచారం విందాం.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈరోజు గొర్రెలలో చూడి గొర్రెల యాజమాన పద్ధతులు, అలాగే గొర్రెలలో పునరుత్పత్తి యాజమాన పద్ధతుల గురించి మనము తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఫస్ట్ కొత్తగా ఎవరైతే గొర్రెలు ఫామ్ పెట్టాలి అనుకుంటున్నారో, అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో, కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంట్రా అంటే, పునరుత్పత్తి జరిగే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియటం లేదు. సో

ముందుగా కొత్తగా పెట్టే గొర్రెలు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, గొర్రె యొక్క ఎంపిక అంటే బ్రీడర్స్ అంటాం మనము. ఈ బ్రీడర్స్ అంటే పునరుత్పత్తి, అంటే వాటి నుంచి మళ్ళా పిల్లలు వచ్చేదాన్ని పునరుత్పత్తి అంటున్నాము, అలాంటి వాటిని బ్రీడర్స్ అంటున్నాం. సో ఈ గొర్రెలు అనేది మంచి మేలుజాతి ఆడ మరియు మేలుజాతి మగ గొర్రెలను మనము ఎంపిక అనేది చేసుకోగలగాలన్నమాట. మామూలుగా తెలియాల్సింది ఏమంటే, ఒక ఆడగొర్రె కనుక తీసుకున్నట్లయితే 12 నుంచి 14 సంవత్సరాలు అనేది దానికి జీవితకాలం అనేది ఉంటుంది. ఇందులో మనము 1 సంవత్సరం నుంచి అంటే ఒక గొర్రెకు 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాలకు వచ్చినప్పుడు వాటిని బ్రీడర్ అంటాం. ఎందుకంటే ఆ కాలంలో మంచి పిల్లలు అనేది దగ్గర 8 నుంచి 9 పిల్లలను కూడా ఇస్తుందన్నమాట. అదే పుట్టినప్పటి నుంచి 9 నెలలు వరకు ఉన్నదాన్ని వాటిని ల్యాంబ్స్ అంటాము, చిన్న పిల్లలు అంటాము, గొర్రె పిల్లలు అని అంటాము. సో 9 నెలలు దాటిన తర్వాత అవి ఏమవుతాయంటే ప్యూబర్టీకి వస్తాయన్నమాట. అంటే ఎదకు రావడము, ఎద లక్షణాలు చూపించడం అనేది మొదలవుతాయి. సో ఎవరైతే కొత్తగా గొర్రెలు ఆడగొర్రెలు కొనాలి అని అనుకుంటుంటారో వాళ్ళు ముఖ్యంగా 9 నెలల నుంచి 1.5 సంవత్సరం లోపున్న ఆడగొర్రెలను పెంచుకోవడం అనేది మంచిది అనమాట. అలాగే విత్తన పొట్టేలు కనుక తీసుకున్నట్టయితే 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరంలో ఉన్న విత్తన పొట్టేలను మనము ఎంచుకోవాల్సి వస్తుంది. పొట్టేలు అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే పొట్టేలు అనేది మందలో సగం బలం అంటారన్నమాట. సో వీటి నుంచే మనకు పునరుత్పత్తికి ఆడగొర్రెలతో దాటించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వచ్చిన పిల్లలు అనేది మనము పెంచుకొని వాటి నుంచి అమ్ముకోవడం వల్ల కూడా లాభాలు అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో అందుకోసమనే ఆడగొర్రెలు కనుక చూసినట్లయితే సీజనల్ బ్రీడర్స్ అంటాము. సో సీజనల్ బ్రీడర్స్ అంటే ఎక్కువ చల్లటి వాతావరణం ఉన్నప్పుడే ఎద లక్షణాలు అనేది చూపిస్తూ ఉంటుంది, అలాగే ఎదకొస్తుంది, కడుతుంది, పిల్లలను కూడా కంటుందన్నమాట. సీజనల్ బ్రీడర్ అన్నాం కాబట్టి గొర్రెలు అనేది ముఖ్యంగా ఈ వర్షాకాలపు సమయంలోనే ఎద లక్షణాలు అనేది చూపించడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్కువ శాతం మనకు చూసినట్లయితే గొర్రెలు అనేది ఈ జూను, జూలై, ఆగస్టు ఈ కాలాలలో 70 నుంచి 80% గొర్రెలు ఎదకొస్తాయి, ఎద లక్షణాలు చూపిస్తాయి అన్నమాట. అలాగే అక్టోబర్, నవంబర్ ఈ నెలలలో 10 నుంచి 15% ఎద లక్షణాలు చూపించే గొర్రెలు ఉంటాయి. ఇంకా కొన్ని 10 నుంచి 15% వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ నెలలలో ఉంటాయి. ఎందుకంటే ఈ కాలాలలో చలిగా ఉంటుంది, ఎండ అనేది తక్కువగా ఉంటుంది, వాతావరణం కొద్ది చల్లగా ఉంటుంది, కాబట్టి ఎద లక్షణాలు అనేది గొర్రెలు ఎక్కువగా చూపిస్తాయి. అలాగే గొర్రెలు అనేది ఎదకొచ్చినప్పుడు 24 గంటల నుంచి 36 గంటల వరకు ఎదలో ఉంటాయన్నమాట. అవి ఎదకొచ్చిన తర్వాత 12 గంటల తర్వాత మనము పొట్టేలు కనుక వదిలినట్లయితే వాటితో జతచేరి పిల్లల్ని చూలయ్యే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాగే చూలికాలం కనుక చూసినట్లయితే 150 రోజులు ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా కొత్తగా పెడుతున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే గొర్రెలు అసలు ఎంత ఉంటుంది, ఎన్ని సంవత్సరాలకు ఎదకొస్తాయి, అలాగే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఎంతవరకు మనం పిల్లలు వాటి నుంచి వస్తాయి అనేది కూడా మనము తెలుసుకోవాలి. కొత్తగా పెడుతున్న రైతులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈ గొర్రెలు అలాగే పొట్టేలు ఎలాగుంటాయి, ఎంత వయసులో ఉన్నప్పుడు మనం కొనాలి అనేది చాలామందికి డౌట్ఫుల్ ఉంటుంది. ఈ డౌట్స్ అన్నీ పోవడం కోసమే మనం ముందుగా ఈ పునరుత్పత్తి అనే టాపిక్ గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం అన్నమాట. అదే ఇప్పుడు ఆడగొర్రెలు కనుక తీసుకున్నప్పుడు మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా 9 నెలల నుంచి 1.5 సంవత్సరం ఉన్న గొర్రెలని మనము సెలెక్ట్ చేయాలి. సో ఆ గొర్రెలు ఎలా ఉంటాయి, మంచిగా చూడడానికి చురుకుగా ఉండడము, యాక్టివ్గా ఉండడము, పట్టుకున్న దొరకకుండా ఉండేలా ఉండడము, అలాగే కింద మనము అడ్డరు కూడా చూసినట్లయితే బాగా సాఫ్ట్గా ఉండడము, ఎటువంటి గుల్లలు కానీ ఎటువంటి ఎర్రటి మచ్చలు కానీ ఏమీ లేకుండా ఉన్నాయా లేదా అనేది కూడా మనము చూసుకోవాలన్నమాట. సో అలాగే పొట్టేలు కనుక చూసినట్లయితే సెలెక్షన్స్లో పొట్టేలు చాలా దృఢంగా ఉండాలి, కాళ్ళు అన్నీ కూడా బలంగా ఉండాలి, బ్రూసల్ల అనేది లేకుండా ఉండాలి, వృషణాలు అనేది సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోగలగాలి, దానితోపాటు సాఫ్ట్గా ఉండాలి. నాలుగు కనుక ముట్టినట్లయితే జారిపోయేలాగా ఉండాలన్నమాట. మరలా సాఫ్ట్గా ముట్టి తీసినా కూడా పైకి వెళ్ళి మళ్ళా తన యథాస్థానంలోకి వచ్చేలాగా ఉండాలి, కిందికి జారిపోయి ఉన్నట్టుగా కానీ లేదంటే ఒకటి పైకి ఒకటి కిందికే ఉండడం కానీ ఇలాంటి ఉన్న పొట్టేలను మనము తీసుకోకూడదు. పొట్టేలు కూడా 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరంలో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం ఉన్న పొట్టేలు అనేది ఎలా తెలుస్తుంది అంటే బరువు ఇంచుమించుగా 35 నుంచి 40 కేజీలు వస్తుంటాయి. అలాగే పళ్ళు కనుక చూసినట్లయితే 2 రకాల పళ్ళు, పాలపళ్ళు అలాగే పర్మనెంట్ టీత్ అని అంటాం, శాశ్వత దంతాలు అంటాం. సో మనం నోరు తెరిచి చూసినప్పుడు 1 సంవత్సరం దాటినప్పుడు 2 పళ్ళు అనేది శాశ్వతమైన దంతాలు మనకు

0: క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. సో అలాగ చూసి మనము దాని యొక్క వయసును మనము నిర్ధారించవచ్చు. ఆడగొర్రెలో కూడా ఇంచుమించుగా అది ఎంత వయసు అనేది చూడవచ్చు. సో కింద దవడ కూడా ఓపెన్ చేసినట్లయితే కింద 8 పళ్ళు ఉంటాయి. ఆ 8 పళ్ళు కూడా 9 లోపు ఉన్నవన్నీ కూడా పాల పళ్ళు లాగుండి ఒకే సైజులో ఉంటాయి. అదే మనకు 1 దాటినప్పుడు మధ్యలో ఉండే 2 పళ్ళు పెద్దవిగా ఉంటాయి. 2 దాటిన గొర్రెల్లో వచ్చేసి 4 పళ్ళు పెద్దగా ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే 3 దాటినప్పుడు 6 పళ్ళు, అలాగే 4 దాటినప్పుడు 8 పళ్ళు అన్నీ కూడా పెద్దగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా మనం వయసు అనేది నిర్ధారించుకోవచ్చు అన్నమాట. సో మనం కొనేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు కూడా రైతు సోదరులు గమనించి తీసుకోవాలన్నమాట. సో దాంతోపాటు ఒకవేళ 4-5 దాటినప్పుడు ఏమవుతుందంటే పళ్ళు కూడా చూస్తే పంటికి పంటికి మధ్య కూడా చిన్న గ్యాప్ అనేది రావడము, కొన్ని పళ్ళు ఆల్రెడీ ఊడిపోయి ఉండడము, 3-4 పళ్ళు మాత్రమే కనిపించి ఉండడము, అలాగే కంప్లీట్గా పూర్తిగా పళ్ళన్నీ కూడా ఊడిపోయి ఉండడము ఇలాంటివి చూస్తాం. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. సో ఇలాగ మనము ఈ పునరుత్పత్తి అనే తప్పుడు మనము గొర్రెలు అలాగే పొట్టేలు ఏదైతే కొనుక్కోవడమో లేదంటే తీసుకోవడం ఉంటుందో ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా మగవాటిలో అయితే 1 నుంచి 1.5 దాటి ఉండాలి, ఆడవైతే 9 నుంచి 1.5 దాటి ఉండాలి. పళ్ళు అనేది మనము చూసుకోవాలి, ఎన్ని జతల పళ్ళు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయనేది కూడా మనము చూసుకోవాలి. ఆడగొర్రెల్లో ఎక్కువగా ఈ వర్షాకాలం మొదలైనప్పుడు ఎద లక్షణాలు చూపిస్తాయి. సో ఈ ఎద లక్షణాలు కూడా మనం గుర్తించగలగాలి. ఈ ఎద లక్షణాలు ఎలా గుర్తించాలి అంటే ఎక్కువగా మాటికి మూత్రం అనేది పోయడము, అలాగే యూని అనేది కొద్దిగా ఉబ్బి ఉండటము, తినకుండా ఉండడము, అటు ఇటు తిరగడము, తోకని కదిలిస్తూ ఉండడము ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఆడగొర్రెలలో మనము చూస్తాము. సో ఇప్పుడు మామూలుగా ఇంకా ఎదలో వచ్చినప్పుడు దాటించుకునేటప్పుడు ఈ వర్షాకాలానికి ఎదకు వస్తుంది అని అన్నాం కాబట్టి దానికన్నా ముందు అంటే 2-4 ముందు ఫ్లషింగ్ రేషియో అంటాం. అంటే మనము దానా అనేది ఒకటి అదనంగా ఇస్తామన్నమాట. సో దాన్ని ఫ్లషింగ్ అంటామన్నమాట. ఈ ఫ్లషింగ్ అనేది ఏందిరా అంటే ఎదకు రావడానికి 2-4 ముందు 200-400 దానా అనేది మనము ఇస్తాం. అలాగే 10-20 ఖనిజ లవణాల లాంటివి కూడా మనము అధికంగా ఇస్తామన్నమాట. సో ఈ ఫ్లషింగ్ రేషియోలో గొర్రెలకు ఎదకు రావడానికి 2-4 ముందు దానా కనుక అదనంగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ గొర్రెలు అనేది బలంగా తయారవుతాయి, బరువు బాగా పెరుగుతాయి, అలాగే లోపల అండం అనేది కూడా బాగా డెవలప్ అవుతుంది, అలాగే అభివృద్ధి చెందుతుంది అండం అనేది. ఇంకా కొన్నిసార్లు అండం అనేది రెండుగా కూడా ఏర్పడి ట్విన్స్ వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి, ఈ ఫ్లషింగ్ రేషియో అనేది కూడా వాడకంలో పెట్టుకున్నట్లయితే. సో దానాన్ని కొద్దిగా మనం అధికంగా ఇవ్వడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఇలా ఉంటాయి. అలాగే మనం పొట్టేళ్లలో కూడా అంతే, దాటించడానికి 2-3 ముందు 400-500 దానాను, అలాగే 20-25 ఖనిజ లవణాలు కనుక ఇచ్చినట్లయితే వచ్చే పిల్లలు బరువుగా ఉంటాయి, బలంగా ఉంటాయి, ఆరోగ్యంగా కూడా ఉంటాయి అన్నమాట.
1: సేద్యప్ సిద్ధులు కార్యక్రమంలో చూడి గొర్రెల పెంపకంలో మెళకువల గురించి సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ రఘుకరణ్ నాయుడు తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:44. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. అలాగే రేపు జరిగే వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించే బిజినెస్ రోడ్ షోల్లో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమయంలో మున్సిపల్ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలు బ్లాక్ స్పాట్లపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీటిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి నిన్న పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ,
1: పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చాలా సార్లు చెప్తా ఉన్నాము, నీళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేస్తాము, 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా ఇంకేమైనా చేయించా ఆలోచిస్తా తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అందంగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకున్నాము.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే 14 జూలై వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం

0: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
1: అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు, ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి అనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి.
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో పౌర సరఫరాల రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
3: ఫస్ట్ టైం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ అని తీసుకొచ్చాం. ఏ రేషన్ షాప్లోనే తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ డిజైన్ చేసాం. కొత్త రేషన్ కార్డ్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. ఇప్పుడు ఈ రోజున మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. స్థానికంలో మన స్వర్ణ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు గ్రామంలో కానీ వార్డు కానివ్వండి, మీరు నమోదు చేసుకుంటే మీకు 15 రోజుల లోపే మీకు కార్డ్ డెలివరీ అయ్యే విధంగా సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో 1,29,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయగలిగాం. సుమారు 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేశాం.
2: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. ఓటర్ జాబితాలో పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ధృవపత్రాలు సమర్పించి పేర్ల నమోదు సవరణ ప్రక్రియను సులభతరం చేయాలని అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని, మరో 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశముందని పేర్కొంది. ప్రముఖ తెలుగు అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీగా ప్రసిద్ది చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు. 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో గొప్ప కవితా సంకలనాలతో పాటు తెలుగు చలనచిత్ర గీతాలను, రేడియో నాటికలను రచించారు. ఆయన రచించిన మహాప్రస్థానం ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నంగా పేరు పొందింది. తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్ధిగాంచింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. 20వ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ 1983 జూన్ 15న తుదిశ్వాస విడిచారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న తాలిమే హునర్ పథకం కింద ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్యకు ఎంపికైన విద్యార్థులకు విజయవాడలో నిన్న అడ్మిషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, తాలిమే హునర్ పథకం కింద నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఉదయం 7 గంటలకు లలితగీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 10వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. ఇంకా సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీశ్రీ మహాప్రస్థానం సమగ్ర విశ్లేషణ, శ్రీ జి ఓబుళపతి గారి ప్రసంగం ఉంటుంది. చివరిగా భక్తిమాల సినీ భక్తి గీతాల కార్యక్రమం. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె శ్రీను. 8:35 చిత్రసీమ సినీ గీతాలు. 9:00 పారిశ్రామికవేత్త ముడార్ సుధీర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10:00 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతీయ, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన గరుడాచలం వీధి నాటకం, శ్రీ వి వెంకటప్ప బృందం వినిపిస్తారు. 7:45 వికసిత్ భారత్ కడప కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 చిత్రసీమ సినీ గీతాలు. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 చిత్రగీతం. 8:45 చిత్రజగత్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:00 చిత్రసీమ సినీ గీతాలు. 11:10 12 పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడక లలిత గీతం విందాం. గానం సూరిబొట్ల లక్ష్మీ బృందం. దోబూచి నీ కళ్ళ దోగాడే చిరునవ్వే.

సూర్యబొట్ల లక్ష్మి బృందం గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా అధ్యక్షుడు రాబర్ట్ ఫీకో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. ఈ పర్యటన భారత స్లోవేకియా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలు అన్వేషించేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ అన్నారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోలతో జరగబోయే సమావేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ సోషల్ మీడియాలో తెలియజేశారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో మోదీ స్లోవేకియా పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో భారతదేశానికి ఉన్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే మోదీకి ఘన స్వాగతం లభించిందని, సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం ఇచ్చారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. నిన్న ప్రధానమంత్రికి స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ ప్లనర్ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లుచ్నికా ఆన్సాంబుల్కు చెందిన స్లోవాక్ సంగీతకారులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రధానమంత్రికి ఈరోజు అధికారికంగా స్వాగతం లభించనుంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఫ్రాన్స్ పర్యటన మొదటి విడతను ముగించారు. ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి అంశాలపై ఒక ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను ఇరు దేశాలు ఆవిష్కరించడంతో ప్రధానమంత్రి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారానికి మార్గదర్శకంగా నిలిచే భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని కూడా ఆమోదించడం ప్రధానమంత్రి పర్యటనలో ఒక ప్రధానమైన మైలురాయి. అంతకుముందు ప్రధానమంత్రి భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 120కి పైగా భారతీయ అంకుర పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स. आप सबको 100-125 स्टार्टअप दिख रहे हैं, लेकिन भारत में ऐसे 2 लाख से ज्यादा स्टार्टअप का मेगा पूल है और अब ये सारे स्टार्टअप एक नई ऊर्जा के साथ भारत और वर्ल्ड इकोनॉमी की ग्रोथ में कंट्रीब्यूट कर रहे हैं.
0: ఏఐ గవర్నెన్స్ పై ఉమ్మడి భారత్ ఫ్రాన్స్ ఏఐ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును 2 దేశాలు ప్రకటించాయి. అదేవిధంగా ఆర్థిక భద్రతా చర్చలను కూడా ప్రారంభించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం కోసం ఒక ఉన్నత స్థాయి వార్షిక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడానికి భారత ఫ్రాన్స్ దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఆయన జరిపిన చర్చల వివరాలపైన నీస్ నగరంలో ప్రత్యేక విలేకరులు

0: అధికారుల సమావేశం నిర్వహించింది. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030 ఈ పర్యటనలో కీలకమైన ఫలితమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అభివర్ణించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 52వ G7 శిఖర అగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరంలో ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. G7 సదస్సులో భారత్ ఒక భాగస్వామ్య దేశంగా పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్రీచ్ సెషన్లలో పాల్గొంటారు. G7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ పాల్గొనడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిఫలిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఉదయం ప్రారంభమవుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మొదటి విమానం ఉదయం 7:05 లక్నో నుంచి బయలుదేరి 8:05 నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలాగా షెడ్యూల్ చేశారు. నోయిడా నుంచి బెంగళూరుకు మొదటి సాధారణ వాణిజ్య విమాన సర్వీస్ కూడా ప్రారంభమవుతుంది. జవార్ విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరే మొదటి విమానం ఉదయం సమయానికి టేకాఫ్ కానుంది. ఈ తొలి విమానంలో జవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్తో పాటు 20 మంది మహిళలతో కలిపి మొత్తం 172 మంది రైతులు ప్రయాణిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునఃపరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసుతో ప్రమేయం ఉన్నట్టు అనుమానం వచ్చిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 గంటల పాటు విచారించింది. నిన్న భవానీ భవన్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అభిషేక్ బెనర్జీలను దర్యాప్తు సంస్థ విచారించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీల్లో నిన్న హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో జర్మనీ టోర్నమెంట్లో తొలిసారిగా ఆడుతున్న కురకౌను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో టెక్సాస్లోని డల్లాస్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ ప్రారంభ మ్యాచ్లో జపాన్, నెదర్లాండ్స్ అట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఈరోజు గ్రూప్ ఎఫ్ మ్యాచ్లో టునీషియా, స్వీడన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో స్పెయిన్ జట్టు క్యాబోవర్డేతో తలపడుతుంది. మహిళల T20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో నిన్న రాత్రి ఎడ్బాక్స్టన్లో జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు 171 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆల్అవుట్ అయింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈవేళ ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 42వ శ్లోకం.

ब्रह्मकर्मस्वभावजम् शमः अंतरिंद्रिय अनगा मनोनिग्रहम्, दमः बहिरिंद्रिय निग्रहम्, तपः शारीरक वाचिक तपस्सु, शौचम् వెలుపల లోపల శుచిత్వము, క్షాంతి సహనము, ఆర్జవం ముక్కుసూటితనము, ఏవచ మరియు జ్ఞానం అనగా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానము, విజ్ఞానం అనగా ఆధ్యాత్మిక అనుభూతి, ఆస్తిక్యం అంటే శాస్త్రాల మీద భగవంతుడి మీద విశ్వాసము అనేవి, స్వభావజం బ్రహ్మకర్మ పూర్వజన్మ నుంచి సంప్రాప్తమైన బ్రాహ్మణ కర్మలు.

ब्रह्मकर्म स्वभावजम्। అర్జున, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, శారీరక, మానసిక, వాచిక తపస్సులు, లోపల వెలుపల శుచిత్వము, సహనము, ముక్కుసూటితనము, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానము, జ్ఞానానుభూతి, వేదశాస్త్రాల మీద, భగవంతుడి మీద విశ్వాసము అనేవి బ్రాహ్మణులకు స్వభావసిద్ధమైన కర్మలు. కర్మలను పంచిచ్చేవి గుణాలే అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ శ్లోకంలోని కర్మలన్నీ సత్వగుణ ప్రధానంగా కనిపిస్తున్నాయి. కనుక ఏ వర్ణం వారికైనా సరే సత్వగుణం ప్రబలంగా వికసించి ఉన్నప్పుడు ఈ శ్లోకంలోని కర్మలన్నీ సహజంగా సంక్రమిస్తాయని ఈ శ్లోకం సూచిస్తోంది.

0: ब्रह्मकर्मस्वभावजम्।
1: భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి, ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 7:22.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుచోదన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల పదవ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. ఇంకా సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీశ్రీ మహాప్రస్థానం సమగ్ర విశ్లేషణ, శ్రీ జి ఓబుళపతి గారి ప్రసంగం, చివరిగా భక్తిమాల సినీ భక్తిగీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఒక పాట.

0: పాట విన్నారు.
1: ఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: సమాచార వేదిక. అనంత కలెక్టరేట్లో సోమవారం అంటే నేడు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. 9 గంటల నుంచే అర్జీలు తీసుకునే ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. తనతో పాటు జాయింట్ కలెక్టర్, ఇతర అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. సమస్యలపై వినతులు ఇచ్చేవారు సకాలంలో రావాలని ఆయన సూచించారు. గతంలో అర్జీలు ఇచ్చి ఉంటే తగిన రసీదు వెంట తీసుకురావాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రతి ఏటా జరిగే ఓటర్ల సవరణ కాదు, 2002 తర్వాత జరిగే సమగ్ర సవరణ ప్రక్రియ కావడంతో అధికార యంత్రాంగం సైతం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. 2002 ఓటర్ జాబితా ప్రాతిపదికన తాజా ఓటర్ జాబితాను పరిశీలన చేస్తూనే కుటుంబ సభ్యుల ఓట్లను అనుసంధానం చేయడం, మృతులు, శాశ్వత వలసలు, 2 ఏళ్లపైగా ఓట్లను తొలగించడం, 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడమే సర్ ముఖ్య ఉద్దేశం. బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓ, పార్టీల బీఎల్ఏలు సమన్వయంతో ఇంటింటా సర్వేతో ఈ అంశాలపై దృష్టి సారిస్తారు. ప్రతి ఇంటిని సందర్శించి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఓట్లను నిశితంగా తనిఖీ చేస్తారు. జనగణన 2027 కార్యక్రమంలో తొలిదశ గృహగణనకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 9.29 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో అనంత జిల్లాకు 4.6 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు 4.12 కోట్లు, అనంత కార్పొరేషన్కు 57.24 లక్షల ప్రకారం ఉంది. ఏప్రిల్ నుంచి జనగణన ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. అదే నెలలో స్వీయ గృహగణన, ట్రైనర్లు, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు బ్యాచ్ల వారీగా శిక్షణ జరిగింది. మే 1 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు గృహగణన జరిగి సంగతి విదితం.

ఇదిలా ఉండగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి యోగా పోటీలు జరిగాయి. ప్రారంభోత్సవానికి డిప్యూటీ కలెక్టర్ జి రామకృష్ణారెడ్డి, ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ రామ్ కుమార్, డిఎస్డిఓ ఎస్ఎం మంజుల, వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు, రాజశేఖర్ హాజరయ్యారు. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి బాలబాలికలు తరలివచ్చారు. జూనియర్ విభాగంలో విద్యార్థుల రకరకాల ఆసనాలు ప్రదర్శించి అబ్బురపరిచారు. వ్యక్తిగత విభాగంలో యోగాసనం, ప్రాణాయామం అంశాల్లో పోటీలు నిర్వహించారు. గ్రూప్ విభాగంలో వివిధ రకాల ఆసనాలు వేయించారు, వీటి ఉపయోగాలు వివరించారు. సోమవారం 19 నుంచి 35 ఏళ్ల మధ్య వారికి, 35 ఏళ్లు పైబడిన వారికి సోలో యోగా ప్రదర్శన, ప్రాణాయామ పోటీలు నిర్వహిస్తామని రామకృష్ణారెడ్డి తెలిపారు. 16న యోగా క్విజ్, యోగా నినాదాలు, వ్యాసరచన, లఘు చిత్రం, ఛాయాచిత్ర విభాగాల్లో పోటీలుంటాయని ఆయన తెలియజేశారు. ఆసక్తిగల అభ్యాసకులు పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

చేనేత కార్మికుల వ్యథలను తెలియజేసిన పుస్తకం పావుకోళ్లు కవితా సంపుటి అనే వ్యక్తులు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు వసంతపేట వీధిలోని కోదండరామస్వామి కళ్యాణ మంటపంలో పల్లా జాతీయ కవితా పురస్కారం 2026 ప్రధానోత్సవ సభ నిర్వహించారు. ఈ పురస్కారాన్ని పావుకోళ్లు కవితా సంపుటి రచించిన అనంతపురానికి చెందిన డాక్టర్ ఉమ్మడిశెట్టి రాధయ్యకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకుడు పల్లా కృష్ణ, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవ అధ్యక్షులు పాల్గొన్నారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.

0: బంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నవలా స్రవంతి శీర్షికన పున్నాగపులు నవల పదవ భాగం విందాం. రచన శ్రీమతి జలంధర.
2: నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు పదవ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన సాడిస్ట్ భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. జీకే హీలింగ్ సెంటర్ అన్నది తన పెద్దనాన్న పేరిట కట్టబడిందని తెలుసుకుని అక్కడి పద్ధతులకు కట్టుబాట్లకు క్రమంగా అలవాటు పడుతుంది. అక్కడే ఉంటున్న స్వప్న అనే అమ్మాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మాదక ద్రవ్యాలకు బానిస అయిందని డాక్టర్ కృష్ణ ద్వారా తెలుసుకుని అతని అభ్యర్థనకు తలవొగ్గి ఆమెను బాగు చేయడంలో తన వంతు సహకారం అందిస్తానని మాటేస్తుంది. మధ్యలో ఒకరోజు అత్తగారింటికి పుట్టింటికి వెళ్లినా తనకి జీకే హీలింగ్ సెంటర్లో దొరికే ప్రశాంతత ఇంట్లో దొరకడం లేదని భావిస్తుంది. మరిది రఘు, డాక్టర్ కృష్ణ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. తన పెదనాన్న గోకులకృష్ణ పెళ్లిలో తనకి బహుమతిగా ఇచ్చిన పుస్తకాన్ని అప్పుడు నిర్లక్ష్యంగా పడేసిన మరిది రఘు సలహా మీద ఆ పుస్తకం చదవడం ప్రారంభిస్తుంది. చదువుతుంటే తనలో తనకే తెలియని మరో రాధ ఉన్నట్లు గ్రహిస్తుంది. ఈలోగా భర్త రాజారావుకి మళ్లీ అటాక్ వస్తుంది. రాజారావుని బాగు చేయడంలో ఆమె పూర్తి సహకారం కావాలని రాజారావు గీసిన బొమ్మను అనలైజ్ చేయమని రాధకిస్తాడు డాక్టర్ కృష్ణ. ఒకరోజు జనరల్ వార్డుకు వెళ్లిన రాధకు రాణి అనే పేషెంటు భర్త నిరాదరణకు గురైన స్త్రీ అని తెలుసుకుని బాధపడుతుంది. ఆమె కొడుకు ఆరేళ్ల సుందర్ని ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుంది. సుందర్తో కలిసి లైబ్రరీకి వెళ్లి తిరిగి తన గదికి వస్తుంది. ఇక వినండి పున్నాగపూలు నవల పదవ భాగం. ఆ రాత్రి నిద్రపట్టలేదు రాధకు. సుందర్ గుర్తుకు వస్తూనే ఉన్నాడు. వాడి కళ్లల్లో అదేమిటి, ఆ భావానికి అర్థం ఏమిటి? వాడి బుల్లి ప్రపంచంలో తల్లి చచ్చిపోవడం అనే ఒక భయంకరమైన విషయాన్ని ఎలా ఇముడ్చుకోగలడు? ఎంత ప్రేమ ఆ తల్లి అంటే! వాడు ఎక్కడ పడుకుంటున్నాడు? రాత్రంతా అలా కుర్చీలో కూర్చుని తల్లి వంక చూస్తూ కూర్చుంటాడా? ఒళ్ళు జరదరించింది రాధకు. ఎదురుగా బెడ్ మీద రాజారావు. గంటగంటకు నర్స్ వచ్చి చూసి వెళుతోంది. అతని పట్ల ఇంత బాధ్యతారహితంగా ఏనాడూ లేదు రాధ. 24 గంటల్లో చాలా కొద్ది గంటలు మాత్రమే అతని గురించిన ఆలోచనో భయమో, తిడతాడన్న టెన్షను, కొడతాడన్న భీతో, నలుగురిలో అల్లరి పెడతాడన్న జుగుప్సు, ఏవో పేరు తెలియని భావాలు అతని గురించి ఉవ్వెత్తున లేచేవి. అతని ప్రవర్తనకు తన రియాక్షన్ తప్ప తనుగా అతని ఏం చేసింది? అతన్ని విడిమనిషిగా తను ఏనాడూ చూడలేదు. డాక్టర్ కృష్ణ రాజారావు వేసిన బొమ్మను విశ్లేషించమనడం గుర్తుకొచ్చింది. ఎందుకు అతను అట్లాంటి బొమ్మ గీశాడసలు? అతని మనసులో ఏమున్నది? సగం బొమ్మ, మిగతా సగం ఏదసలు? నర్స్ గౌరీ మాటలు గుర్తుకొచ్చాయి. 7 ఏళ్ల సుందర్లో జీవితం పట్ల అంత విశ్లేషణ ఉన్నది. మరి ఇతనికి, ఇతన్ని అంత

0: స్నేహంగా పలకరించగలిగితే చాలా చాలా చెప్పగలగడేమో, కానీ బొమ్మ ద్వారా చాలా చాలా చెప్పాడు. వాళ్ళ అందరి మాటలు వినబడుతున్నాయి. మళ్ళీ మనసు సుందర్ గురించి ఆలోచించడం ప్రారంభించింది. లేచి డ్యూటీ నర్స్కు ఇప్పుడే వస్తాను అని చెప్పి చకచక మెట్లు దిగింది రాధ. సాధారణంగా రాధ పిల్లలకు దగ్గరవదు. ఆమెకు పిల్లల లాలింపు, దగ్గర తీసుకోవడం, వాళ్ళ మీద ఆప్యాయత పెంచుకోవడం అలవాటు లేదు. పిల్లలంటే ముద్దులేని వాళ్లకు పిల్లలు ఎలా పుడతారు? అత్తగారు దీర్ఘాలు తీస్తూనే ఉంటుంది. పెళ్లైన మొదటి 5 సంవత్సరాలు పూజలు, రావి చెట్టు ప్రదక్షిణలు, నాగప్రతిష్టలు, షష్ఠి ఉపవాసాలు చాలా చేసింది రాధ. మీ ఆయన ఊళ్ళో లేకపోయినా నీ చేత దీక్ష పట్టిస్తుందా మీ అత్తగారు? ఆవిడికి బుర్రొండక్కర్లేదా? మొగుడు దగ్గర లేకుండా పిల్లల్ని మహాత్మంతో కనమంటుందా రాధ? డిగ్రీ చదువుకున్న దానివి ఏమిటమ్మా ఇది? నీ ఇష్టం వచ్చిన టైంలో భోజనం చేస్తూ కొన్ని రోజులు పస్తూ ఉంటూ ఏమిటి గోళ? మన శరీరం కూడా ఒక గడియారాన్ని ఫాలో అవుతుంది. శరీరాన్ని మొత్తం కన్ఫ్యూజ్ చేసి పారేస్తావు. మందలిస్తున్నట్లు చివాట్లు పెట్టింది ఫ్యామిలీ డాక్టర్ భవానీ. అయినా రాజారావుకు టెస్ట్ అక్కర్లేదా? అన్ని సిగరెట్లు, ఆ డ్రింక్స్, అవన్నీ కంట్రోల్లో పెట్టకపోతే పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పేస్తున్నారు. అంత తెలివి తక్కువ దానివి, నా కడుపున ఎలా పుట్టావు? కాస్త అతని మీద కంట్రోల్ ఉండొద్దు నీకు, అమ్మ ప్రారంభిస్తే ఆపదు. ఆ మాటల ప్రవాహాన్ని కొద్దిసేపే ఫాలో అవుతుంది రాధ. మధ్యలో భరించలేనప్పుడు ఇంకా అక్కడ మనసు ఉండదు. సెక్స్ విషయంలోనూ అంతే. రొమాన్స్ లేని సెక్స్ అనుభవించేవారి పరిస్థితి అందరికీ చెప్పుకోలేనిది, చాలామందికి అర్థం కానిది. అర్థం చేసుకునే కౌన్సిల్స్ దగ్గరకు వెళ్లరు, వెళ్లాలని తెలియదు. ఏ అనుభూతి పంచుకోలేని ఎడారి లాంటి తమ జీవితంలోకి మరొక ప్రాణిని తీసుకొచ్చి హింస పెట్టి ఇదంతా అవసరం అనిపించలేదు రాధకు. లవ్వర్స్ రిసార్ట్, లవ్లెస్ రిసార్ట్ అని కరెక్ట్ చేయాలి అనుకున్నది రాధ హనీమూన్ అనుభవంతోనే. అందుకే అందరు చెప్పినట్టు పూజలు, ప్రదక్షిణాలు ఇవన్నీ చేస్తున్నా మానసికంగా ఏనాడు తల్లి అవ్వడానికి సిద్ధపడలేదు రాధ. అది ఆమెకు మాత్రమే తెలిసిన రహస్యం. పిల్లలు పుడితే రాజారావులో మార్పు వస్తుందేమో అని కొందరు అంటున్నా అది నమ్మబుద్ధి కాదు రాధకు. అంటే అభం శుభం తెలియని ఒక ప్రాణి జీవితంతో ఈ మనిషి మారతాడేమో అన్న ఆశతో ఆడుకోవాలా? తండ్రిగా అతను గొప్పగా ప్రవర్తిస్తాడన్న నమ్మకం ఎంతమాత్రం లేదు రాధకు. ఆ తర్వాత తనకు ఎంత బాధ్యత? అవసరమా ఆ గోలంతా? రాజారావును తండ్రిని చేసి సంఘం దృష్టిలో రక్షించడం కన్నా తండ్రి కాలేని రాజారావుగా శిక్షించడంలో రాధకు ఏదో కచ్చతేరిన ఆనందం. కానీ ఈ గందరగోళంలో తను ఏమైనా పోగొట్టుకుండదా అన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు రాధకు. కానీ సుందర్ను చూసిన తర్వాత కుర్చీలో కూర్చుని దూరంగా మంచం మీద పడుకున్న తల్లి ప్రతి కదలికని గమనిస్తున్న ఆ కళ్ళు, మరెప్పుడూ దొరకని పెన్నిధిని చూసుకుంటున్న ఆప్యాయత, ఇట్లా తనలో తను ఆలోచించుకుంటూ వరండా దగ్గర ఆగిపోయింది రాధ. ఆమె ఊహ నిజమే. ఒక పొడుగాటి బెంచిపైన ఒక్కడు, చుట్టూ చీకటి. నైట్ లైటు చారగా అతని పక్కన పడుతోంది. కానీ అతను చీకట్లోనే చేతులు కట్టుకుని కన్నార్పకుండా చూస్తున్నాడు. మెల్లగా చప్పుడు చేయకుండా వెళ్ళి అతని పక్కన కూర్చుంది రాధ. ఆమెను గమనించిన అతని కళ్లలో చిన్న ఆనందరేఖ. అమ్మకు చాలా బాధగా ఉన్నది, మెల్లిగా చెప్పాడు సుందర్. అవునా? మరి మందిచ్చారా? చూసొస్తానుండు. వద్దు, చెయ్యి పట్టుకుని ఆపాడు. డిస్టర్బ్ చేయొద్దన్నారు. బెంచ్ పైన అతని పక్కనే కూర్చున్నది రాధ. ఆమె చేతిలో ఆ లేత చెయ్యి, చుట్టూ ఆవరిస్తున్న ఆ చీకట్లో ఆ పొడుగాటి బెంచ్ పైన రాధ, సుందర్. ఆ మౌనం మాట్లాడడం లేదు, ఏదో స్వాంతన. కాసేపటికి నిద్రలోకి జారిపోయి ఆమె ఒడిలోకి వాలిపోయాడు సుందర్. అతని చుట్టూ కొంగు కప్పి అట్లాగే కూర్చుండిపోయింది రాధ. అమ్మా, బాబునివ్వండి, పడుకోబెడతాం, నర్స్ వచ్చి ఎత్తుకున్నది. రోజు ఇంతే వాళ్ళ అమ్మను అలా చూసుకుంటూ నిద్రలోకి జారిపోతాడు. వాడిని ఆ ఆనందం నుంచి దూరం చెయ్యొద్దు అని పెద్ద డాక్టర్ చెప్పారు. మామూలుగా అయితే ఈ 7 పిల్లల్ని ఇలా కూర్చొనేయం మరి, చెప్తున్నారు నర్సులు. రాధ కళ్లల్లో తడి. ఆ పసిగుండెల స్పందన లయ తెలిసిన డాక్టర్ కృష్ణ, అతన్ని తయారు చేసిన పెదనాన్న. ఆయన మనసులాగా విస్తరించి నీడనిస్తున్న జీకే హాస్పిటల్. మనసులోనే నమస్కరించింది రాధ. మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 10వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీశ్రీ మహాప్రస్థానం సమగ్ర విశ్లేషణ. విశ్లేషకులు శ్రీ జి ఓబుళపతి.
1: జూన్ 15న మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి వర్ధంతి సందర్భంగా మహాప్రస్థాన గేయం సమగ్ర విశ్లేషణ. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదాంతరాలం గర్జిస్తూ, పదండి పోదాం, ఇనబడలేదా మరో ప్రపంచం జలపాతం. దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, బాటలు నడిచి, పేటలు కడిచి కవిత్వాన్ని మానవ జీవితానికి చేరువుగా తీసుకువచ్చి అభ్యుదయ కవిత్వానికి భగీరథుడై నిద్రాణమయ్యున్న తెలుగు జాతిని ఒక్క చరుపు చరిచి లేపి అదిగో మరో ప్రపంచమని కాంతిరేఖను చూపిన నవయుగ వైతాళికుడు శ్రీరంగం శ్రీనివాసరావు. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది అని ప్రారంభంలో ఒకే పద సముచ్చయాన్ని ముమ్మారు పలికించడంలో భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అనే శ్రీ శంకర భగవత్పాదుల అమేయగేయం స్ఫురణకొస్తుంది. ఈ గేయానికి మాతృక అయిన భజగోవిందం శ్లోకం ఆది సగనంలో ఉన్నది. ఇక్కడ శ్రీశ్రీ సగనం స్థానంలో జగనాన్ని ప్రయోగించి తనను తాను నిరూపించుకున్నాడు. ఈ గేయంలో అంత్యప్రాసలు వీరరసాన్ని స్ఫురిస్తున్నాయి. పాదాల పునరావృత్తి భావావేశాన్ని కలిగిస్తుంది. ఇదొక కవాతు పాట. మేల్కొన్న జాతిని ముందుకు నడిపించే సమరగీతం. కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, వృధాంతరాలం గర్జిస్తూ అనడంలో బెబ్బులని గుర్తు చేస్తున్నాడు. దారి పొడుగున గుండె నెత్తురులో తర్పణ చేస్తూ పదండి ముందుకు, పదండి త్రోసుకు అని నెత్తురు మండే శక్తులు నిండే సైనికులకు ఉద్బోధించాడు. త్రేతాగ్నులు, ప్రళయ ఘోషలు, ఎగిరిపడుతున్న మేరువులు, జల ప్రళయ నాట్యాలు, అగ్ని కిరీట హోమజాలలు వంటి హిందూమత సాంప్రదాయ ప్రతీకలను తనవిగా మలిచి ప్రయోగించాడు. శ్రీశ్రీ తెలుగు సాహితీ లోకములో శిఖరాయమానంగా నిలిచి సహస్రాక్షులతో ప్రపంచంలోని కోటానుకోట్ల సుధార్తుల దీనావస్థలను తన కవిత్వంలో ఎక్స్రే తీసి చూపించాడు. దుఃఖితుల చింతనను తన కవితాస్వరాన్ని భాస్వరంగా పలికించాడు. అభ్యుదయ లోకానికి, సమాజానికి దారి చూపించాడు. లయలో, నడకతో శ్రీశ్రీ ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక రెండు పద్ధతులు మహాప్రస్థానంలోని ప్రధాన లక్షణం. శ్రీశ్రీ అలతి పదాల్లో అనంతమైన భావాన్ని ధ్వనింపజేయగల కవి. సర్వప్రపంచం దుఃఖపడుతుందన్న భావాన్ని ఇట్లా చెప్తాడు. ఒకళ్ళు ఇద్దరూ కాదు, ఒక కుటుంబము ఊరు కాదు, ఒక నగరము కాదు, ఒక రాష్ట్రము కాదు, ఒక దేశం ఒక ఖండం కాదు, సమస్త ప్రపంచం నేడు సమగ్ర దుఃఖంతో మునిగిందయ్యా. ఈ దుఃఖ నివారణ కోసం తన ఆశయం సామ్రాజ్యవాద నిర్మూలన, సమసమాజ స్థాపన. సమసమాజంలో కుల, మత, జాతుల ప్రసక్తి రాదు, వర్గ పోరాటం ఉంటుంది. సామాన్యులు శ్రమజీవులు, శ్రమ చేసి ఉత్పత్తి చేస్తారు. ధనవంతులు పెట్టుబడి పెడతారు, కాబట్టి వాళ్ళు శ్రమకు కూలీగా ఇచ్చి మొత్తం శ్రమను దోచుకుంటున్నారు. దీనికోసం పోరాటం చేయవలసి వస్తుంది. శ్రీశ్రీ మహాప్రస్థానం అన్న పదం మహాభారతంలోని స్వర్గారోహణ పర్వం నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రపంచంలో లేని శాంతి, సుఖం ఉంటుందనే భావన కలదు. శ్రీశ్రీ పురాణ ప్రతీకను తీసుకుని తనదైన నవ్య భావనను ప్రజల వద్దకు, తన సిద్ధాంతాన్ని తీసుకుపోవడంలో కృతకృత్యుడయ్యాడు. సామాజిక దృక్పథంలో నిలపడం శ్రీశ్రీ అనితర సాధ్యమైన ప్రజ్ఞకు నిదర్శనం. మహాప్రస్థానం శీర్షికను ఎన్నుకుని నిర్ణయించడం అతని మేధస్సుకు పరాకాష్ట. ప్రపంచంలోని పురాణాలన్నిటినీ, విషయాలను గ్రహించడంలో ప్రపంచం మొత్తం వర్గ పోరాటం ఉన్నదని, దాని ఫలితంగా సమసమాజం వస్తుందని భావన. దీని ఫలితంగా పుడమతల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి అన్న భౌతికవాద ప్రతిపాదన కనిపిస్తుంది. మరో ప్రపంచ నిర్మాణానికి ఉపక్రమించిన సైనికులు కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హరోం హరోం హర హర హర హర కదలమంటాడు. మార్గాయాసం తెలియకుండా ఉండటానికి ఈ పదం ఉపకరిస్తుంది. సామ్యవాదం వైపు దృష్టి మరల్చిన శ్రీశ్రీ స్పెయిన్ ప్రజా విప్లవాన్ని శ్రద్ధగా గమనించాడు. తను మహాప్రస్థానం గేయాలు రాస్తున్న దశాబ్దం 1930-40లో స్పెయిన్లో అంతర్యుద్ధం సాగిందని,

0: దాని ప్రభావం తన మీద విపరీతంగా పనిచేసిందని చెప్పుకున్నాడు. దానికి సంబంధించిన బోలెడు గుప్త జ్ఞానాన్ని భావకవిగా లబ్ధ ప్రతిష్ఠుడైన అబ్బూరి రామకృష్ణారావు గారు తనకు అందించారని తన స్వీయ చరిత్ర అయినటువంటి అనంతంలో రాసుకున్నాడు. మహాప్రస్థానం అంటే సామ్యవాదంలోని వర్గ చైతన్యం ద్వారా సమసమాజ నిర్మాణం సాగే ప్రయాణమే అంటాడు శ్రీశ్రీ. ఎర్రభావుట నిగనిగలు సోషలిస్టు వ్యవస్థను స్ఫురింపజేస్తాయి. ధగధగలు బుగబుగలు జ్ఞానానికి ప్రతీకలు. ఈ మహాప్రస్థానం గేయంలో సముద్ర ప్రస్తావన చాలా చోట్ల కనిపిస్తుంది. సముద్రాలు జలప్రలయంగా నాట్యం చేస్తున్నవి. తన కవిత్వానికి సముద్రమే ఆవేశం అంటాడు. సముద్రం లేని స్థలం తనను చంపేస్తుంది అంటాడు. ప్రభంజనం ఒలే హోరెత్తండి, భావవేగమున ప్రసరించండి, వర్షుక భ్రముల ప్రళయ ఘోష వలె పెల పెల పెల పెల విరుచుకుపడండి. ఈ గేయ భాగంలో హోరు అన్నప్పుడు సముద్రపు అలల చప్పుడు, పెల పెల అన్నప్పుడు విరిగిన శబ్దం అనుభవంలోకి వస్తుంది. బాటలు నడచి పేటలు గడచి కోటలన్నిటినీ దాటండి. ఇక్కడ కోట అన్నది భూస్వామ్య వర్గాన్ని సూచిస్తున్నది. పేట అంటే కుల మత జాతి వర్గ వైరుధ్యాలు గల సమాజం. బాట అనేది మేధోపరమైన అంతఃసూత్రీకరణ సహాయాన్ని సూచిస్తుంది. ఈ వర్గ పోరాటం ఒక ఉమ్మడి ఆశయానికి ఉత్సాహం. ఒక లక్ష్యంతో సాగిపోతున్న వారికి ఏ అడ్డంకులు రావని కవి నిర్దేశిస్తున్నాడు. ఎముకలు కుల్లిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. మార్పు అంగీకరించని వాళ్ళు శవంతో సమానమైన వాళ్ళు. పురోగమనం జాతి జీవ లక్షణం. దాని అభ్యుదయవాదాన్ని బలపరుస్తున్నాడు కవి. మొదటి రెండు పాదాల చివర కుల్లిన మల్లిన అనటంలో జుగుప్సాధిక్యము, నాలుగైదు పాదాల్లో మండే నిండే అనటంలో శక్తి ఆధిక్యము వ్యంజితమవుతున్నది. ఇలా శబ్దాలంకారాన్ని శ్రీశ్రీ భావానుగుణంగానే ప్రయోగించాడు. ప్రత్యేక ప్రయోజనం కవిత్వ ఉద్రేక గమనాన్ని సాధించింది. కవి ఆలోచనా విధానానికి అతని అలంకారికకు ఉన్న సంబంధం, ఒక మనిషి తీసుకునే ఆహారానికి అతని ఆరోగ్యానికి ఉన్న సంబంధం లాంటిదే. శ్రీశ్రీని ఒక నవ్యరీతికి ఆధ్యునిగా, ఒక యుగానికి కర్తగా అతని కవిత్వం నిలబెట్టింది. మరో ప్రపంచ భావన శ్రీశ్రీ ఊపిరి. కార్మిక లోకపు కళ్యాణము, శ్రామిక లోకపు సౌభాగ్యము, మరో ప్రపంచపు ఆశయాలు. యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా జనించబోయే సమాజానిది. ప్రతి సాంఘిక విప్లవానికి ముందు మహత్తరమైన భావ విప్లవం వస్తుందని ఆయనకు తెలుసు. అందుకనే ఆయన ఫ్యూడల్ యుగం పోయి ప్రజాస్వామిక యుగం రావడానికి అభ్యుదయ సాహిత్యం తోడ్పడుతుందని, అటువైపు ప్రయాణించమని ప్రోత్సహిస్తున్నాడు. సమకాలీన కవులందరూ ప్రాంతీయ దేశీయ భావాల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోజుల్లో గురజాడ విశ్వమానవతావాదాన్ని గురించి గుర్తించి తెలుగు కవిత్వాన్ని అభ్యుదయ మార్గంలో పరుగెత్తించిన ప్రయోగశీలి శ్రీశ్రీ గారు.
1: శ్రీశ్రీ మహాప్రస్థానం సమగ్ర విశ్లేషణ విన్నారు. వినిపించిన వారు శ్రీ జి ఓబళపతి. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు శ్రీశ్రీ సాహిత్యంలో ఒక పాట విందాం. పవిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

శ్రీశ్రీ సాహిత్యంలో పాట విన్నారు. పవిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట అది. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భక్తిమాల సినీ భక్తి గీతాల కార్యక్రమం. ముందుగా శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రం కోసం ఘంటసాల స్వీయ స్వరకల్పనలో పాడిన పాట సాహిత్యం బద్రీరాజు.

భక్తిమాల కార్యక్రమంలో తరువాత పాట మహామంత్రి తిమ్మర సుచిత్రం కోసం ఎస్ వరలక్ష్మి పి సుశీల పాడిన పింగళి సాహిత్యం, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

భక్త ప్రహ్లాద చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాట సముద్రాల సీనియర్ సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

సీతారాముల కళ్యాణం చిత్రం కోసం పి సుశీల పి లీలా బృందం పాడిన సముద్రాల సీనియర్ గీతానికి సంగీతం గాలిపెంచెల నరసింహారావు.

ఇంతటితో ఇవాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: filmmakers from 13 countries, whereas the non-competition section will feature a total of 202 films, including 106 international titles and 96 national films from 46 participating countries. On to sports. In ICC Women's T20 World Cup opener, India defeated Pakistan by 64 runs in Group A match at Edgbaston in Birmingham last night. India set a target of 171 runs for arch rivals Pakistan. In reply, Pakistan were all out for 106 runs in 17 overs. Opting to bat, India posted 170 for 6 in their allotted 20 overs. Smriti Mandhana was the highest run scorer with 68 runs in 44 deliveries. Deepti Sharma was adjudged player of the match. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Shagun. The Pioneer headlines: Modi Macron advance India-France strategic relations. Leaders discuss strengthening people-to-people linkages alongside advancements to science, space, fintech and infrastructure. While the Asian Age headlines: India-France agree to double trade to $32 billion, 13 outcomes. 20 TMC rebels split in Lok Sabha, merge with regional outfit, reports the Tribune. Indian-flagged sailing vessel sinks off Oman, crew rescued, informs the Hindu. The Financial Express, in its editorial piece titled Access Denied, writes that the decision by US authorities to restrict foreign access to Anthropic's latest AI models, Mythos 5 and Fable 5, may appear at first glance to concern a single company and a limited set of users. For India, the episode is a reminder that access to frontier technology cannot be taken for granted. Countries that wish to shape their digital future will increasingly need the capability to build, adapt, and sustain critical technologies at home. And finally, cross, control, dribble, goal. Fans tweak work schedules, body clock to watch World Cup football magic. In its opening weekend, the FIFA World Cup has begun capturing the imagination of Indian fans and viewers, juggling work, family commitments, obligations for the games beginning after midnight and ending at dawn, sometimes even well into mornings, prompting Indian fans to step into a portal, choosing to live by another continent's clock, reads a story in the Times of India. And with that, it's back to you, Shagun.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. US and Iran reach agreement to end military operations, open Strait of Hormuz, and lift US naval blockade of Iranian ports. Prime Minister Narendra Modi to hold talks with his Slovak counterpart Robert Fico in Bratislava today. 52nd G7 summit to begin today at Avignon in France. Prime Minister Modi to participate in outreach sessions tomorrow. Noida International Airport in Jewar begins commercial flight operations. National Testing Agency releases admit cards for NEET UG 2026 re-exam to be held on 21st of this month. And in cricket, India beat Pakistan by 64 runs in their ICC Women's T20 World Cup opener at Edgbaston in Birmingham. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి నారదముని ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ హాల్ నందు గత నెల 28వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారదముని మాట్లాడుతూ, తెలుగు ప్రజలందరూ అభిమానంతో అన్నగారు అని పిలిచే నందమూరి తారక రామారావు 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించి కష్ట నష్టాలను అధిగమిస్తూ చిన్ననాటి నుంచే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్నారని తెలిపారు. అనంతరం సినీ రంగంలో ప్రవేశించి రాముడు, కృష్ణుడు, భీముడు, అర్జునుడు, భీష్ముడు, రావణుడు వంటి పౌరాణిక పాత్రలను అద్భుతంగా పోషించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అలాగే రాజకీయ రంగంలో కూడా తన ప్రత్యేక ముద్ర వేసి పేద ప్రజల సంక్షేమం కోసం కిలో 2 రూపాయల బియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. జనతా వస్త్రాలు, పేదవారికి పక్కాళ్ల నిర్మాణం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేతగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును గత నెల 30వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను

0: అసంతం పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు, దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ధి చేస్తారు, దేనికి ఉపయోగిస్తారనే విషయాలను ప్లాంట్ అధికారులు వివరించారు. ముఖ్యంగా చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్ తయారీ ఎలా జరుగుతుందో, చివరకు బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించవచ్చో అధికారులు క్షుణ్ణంగా ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పల్నాడు జిల్లాలోని విద్యాసంస్థలను నెట్ జీరో కార్బన్ ఉద్గారాల రహిత శూన్య వ్యర్థాల పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీన పెద్ద తురకపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, నెట్ జీరో సాధన దిశగా అన్ని పాఠశాలల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించుకోవాలని, మన వల్ల పర్యావరణానికి ఎలాంటి చెత్త వ్యర్థాలు చేరకూడదని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. గత నెల 30వ తేదీన జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నందు జిల్లా ఎస్పీ బి కృష్ణారావుతో కలిసి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఫలౌడీ యాక్సిడెంట్ కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం జాతీయ రహదారుల క్యారేజ్ వేలు లేదా పేవ్డ్ షోల్డర్లపై భారీ వాణిజ్య వాహనాల అక్రమ పార్కింగ్ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, జీపీఎస్ మానిటరింగ్, ఈ చలనాల ద్వారా దీనిని పర్యవేక్షించాలన్నారు. రహదారుల వెంట ఉన్న అనధికారిక దాబాలు, తినుబండారాల దుకాణాలు, అక్రమ కట్టడాలను కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ యాక్ట్ 2022 ప్రకారం 60 రోజుల్లోగా తొలగించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలో 400 కోట్ల రూపాయల వ్యయంతో 21,000 కుటుంబాలకు పీఎం సూర్యగారి పథకం ద్వారా విద్యుత్ కాంతులు అందిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నకరేకల్ మండలం కండ్లకుంట గ్రామంలో ఈ నెల 1వ తేదీన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి తదితరులతో కలిసి మంత్రి పలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దీంతోపాటు కండ్లకుంట గ్రామంలో స్వర్ణ గ్రామ పంచాయతీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, త్రీఫేస్ విద్యుత్ పథకం, డంపింగ్ యార్డులను ప్రారంభించడంతో పాటు స్థానిక ఎస్సీ కాలనీలో ఇళ్లకు అమర్చిన పీఎం సూర్యఘర్ సోలార్ వ్యవస్థలను ప్రజాప్రతినిధులు పరిశీలించి ప్రారంభించారు. యోగాను జీవితంలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఆశా ఏఎన్ఎంలతో యోగాంధ్ర కార్యక్రమం జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కాసు కన్వెన్షన్ హాల్లో జరిగింది. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 7 నుంచి జూన్ 21వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో యోగా ట్రైనర్ మాస్టర్లచే యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మీరింతవరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కొత్తపల్లి శ్రీను. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం,
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 8:35. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా షాపింగ్ మాల్ చిత్రం కోసం ఎస్పి చరణ్, జానకి అయ్యర్ పాడిన జీవి ప్రకాష్ గీతం, సంగీతం విజయ్ ఆంటోనీ.

సీను, వాసంతి, లక్ష్మి చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సురకల్పనలో పాడిన పాట, సాహిత్యం కులశేఖర్.

0: పూకాలలో ఎక్కువ లాభాలు. జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట టైగర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పేసుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం సత్యం.

శ్రోతలు క్షమించాలి, ట్రాక్లే సరిగా లేని కారణంగా ఈ పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నాం. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తరువాత పాట సత్యకాలపు సత్తయ్య చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం కెవి మహాదేవన్.

విన్న పాట సత్యకాలపు సత్తయ్య చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఆ పాటకు సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

విన్న పాట త్రినేత్రుడి చిత్రం కోసం మనో చిత్ర పాడిన దాసరి సాహిత్యం. అది ఆ పాటకు సంగీతం రాజ్కోటి. కార్యక్రమంలో చివరిగా తూర్పు పడమర చిత్రం కోసం పి సుశీల కోవెల శాంత పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం.

0: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9 గంటలు. ఇప్పుడు విందాం పారిశ్రామికవేత్త ముడార్ సుధీర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి.
1: సాధారణంగా ఇంజనీరింగ్ పూర్తి చేస్తేనే మనము ఉద్యోగం చూసుకోవాలి, అది గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలనేవాళ్ళు. ఇప్పట్లో అయితే ప్రైవేట్ ఉద్యోగం, ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి, హాయిగా ఉండాలి, రిస్క్ వద్దు అనుకుంటాం. కానీ 30 సంవత్సరాల క్రితమే అనంతపురం జేఎన్టీయూ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని, అప్పట్లో మెకానికల్కి అవకాశాలు ఉన్నా కూడా బాగా ఉండేటి ఉద్యోగాలకి వదులుకొని, తాను ఒక ఇండస్ట్రియలిస్ట్గా వెళ్ళాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో ఇండస్ట్రియలిస్ట్గా కెరీర్ ప్రారంభించి దాదాపుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నటువంటి ముడార్ సుధీర్ గారు మన జిల్లా వాసి, మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అసలు వారి సాధక బాధలు ఏమిటి, ఇండస్ట్రియలిస్ట్కి వచ్చే కష్టాలు ఏమిటి, ఎలా ఎదుర్కోవాలి, ఈ విషయాలు మన శ్రోతలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి సుధీర్ గారు.
2: నమస్తే నాగేశ్వర రెడ్డి గారు.
1: అయితే ఇప్పుడు మీరు 30 సంవత్సరాల క్రితమే మెకానికల్ చదివి ఈ ఉద్యోగం మామూలుగా అప్పట్లో గ్యారంటీగా ఉద్యోగం వచ్చేది నాకు తెలిసి, అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఇండస్ట్రియలిస్ట్గా ఉండాలని చెప్పేసి ఇండస్ట్రీ సైడ్ ఎందుకు వెళ్ళాలనుకున్నారు?
2: అంటే ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ చదివే టైంలోనే నాకు ఇండస్ట్రీ పెట్టాలని ఒక ఆశ ఉండింది. అంటే ఆశ అనేది ఎందుకు అంటే, ఆశ లేకపోతే గ్రోత్ ఉండదు. ప్రపంచం అభివృద్ధి చెందాలంటే ప్రతి మనిషికి ఆశ ఉండాల్సిందే.
1: డెఫినెట్గా
2: అత్యాశ అనేది తప్పు ఉండొచ్చు, కానీ ఆశ అనేది ఉండాల్సిందే. ఈ ఆశను మనము

0: నెరవేర్చుకోవాలా అంటే దానికి ఎన్నో దాన్ని ఒక కసితో మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అవన్నీ చేస్తే తప్ప మనం ఆశను నెరవేర్చుకోలేము. ఆ నెరవేర్చుకునే ప్రాసెస్లో కొంతమంది వెతుక్కునే దారి ఉద్యోగం ఉండొచ్చు, ఇంకొంతమంది వ్యాపారం ఉండొచ్చు, ఇంకొంతమంది రాజకీయం ఉండొచ్చు, ఇంకొంతమంది ఇంకో రకంగా ఉండొచ్చు. అందులో నేను ముఖ్యంగా ఆలోచించింది ఒక బిజినెస్, ఒక ఇండస్ట్రీ మనం స్టార్ట్ చేయగలిగితే 10 మందికి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, ప్లస్ మనకు కూడా మంచి ఇన్కమ్ లెవెల్స్ ఉంటాయి, ఒక మంచి సొసైటీలో మనం ఒక మంచి పొజిషన్లో ఉంటామనే ఉద్దేశంతో ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలని నేను ఇప్పుడు 3rd ఇయర్ నుంచే ఆలోచించేవాడిని.
1: అంటే చదివేటప్పుడే సబ్జెక్ట్ కూడా మెకానికల్
0: అనేది ఒక ఇండస్ట్రీకి ఇది చేద్దామనే ఒక ఉద్దేశంతోనే ఉండింది. అప్పుడు ఇనిషియల్గా ఒక ఫ్యాక్స్ పేపర్ చేద్దామని కూడా ప్లాన్ చేసాం ఆ టైంలో. అంటే అప్పటికి ఇంకా ఫ్యాక్స్ అంటే చాలా మందికి తెలియదు.
1: అప్పుడు
0: ఫ్యాక్స్ పేపర్ అంటే అది మామూలు పేపర్ మీద థర్మల్ కోటింగ్ వస్తుంది, అది చేద్దామని ప్లాన్ చేసాము. అప్పుడేమో ఎన్ఆర్డీసీ నుంచి ప్రాజెక్ట్ తీసుకుని చేస్తే 10 లాక్స్ ప్రాజెక్ట్ అని అంత తెలిసింది. అంత స్తోమత మాకు లేదు, మేము పూర్తిగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి
1: ఫాదర్
0: 10 లక్షలు అంటే చాలా ఎక్కువ. అప్పుడు ఫాదరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. ఇంకా దాంతో మేము సరే ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనం హ్యాండిల్ చేయాలంటే మనకి ఇప్పుడు చేత కాదని చెప్పి దాన్ని డ్రాప్ చేసుకోవడం జరిగింది. సరే అప్పటి నుంచి కూడా ఏదో ఒక ఫైర్ జరుగుతుందే ఉంది లోపల, ఏదో ఒకటి చేయాలా అని.
1: మరి అప్పుడు బీటెక్ అయిపోయింది కదా, అయిపోతేనే బయటకు వచ్చారు, వస్తేనే ఇమీడియట్గా ఇండస్ట్రీ చేశారా లేదా ఏమైనా వేరే వర్క్స్ చేశారా?
0: లేదండి, బేసిక్ ఏంటంటే మనం ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. కొంచెమైనా అసలు మనకు తెలియాలి బయట మార్కెట్లో ఏముందని తెలియాలి. బుక్ నాలెడ్జ్ ఉంటుంది మనకు, ప్రాక్టికల్ అనేది చాలా తక్కువ. సరే ఆ ప్రాసెస్లో అంటే నేనేమనుకున్నానంటే 2 ఇయర్స్ మనం ఎంబీఏ చేస్తే బాగుంటుందని ఎంబీఏ ట్రై చేశాం. ఐఏఎంస్ తర్వాత ఎఫ్ఎంఎస్ అని ఎక్స్ఎల్ఆర్ అని ట్రై చేస్తాం, ప్రసిద్ధి కాలేజీలన్నీ చేసాము. బాంబేలో నర్సింహోజీ కాలేజీలో అడ్మిషన్ కూడా వచ్చింది. కానీ అదే టైంలో నాకు మార్కెటింగ్లో జాబ్ వచ్చింది ఒక ప్రైవేట్ కంపెనీలో, వెల్డింగ్ రాడ్స్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీ, అద్వానీ అర్లికాన్ అని. ఆ కంపెనీలో మార్కెటింగ్ ఇంజనీర్గా వచ్చింది. అప్పుడు 2 చూసుకున్నాను అనమాట. ఎంబీఏ 2 సంవత్సరాలు చేసిన నా టార్గెట్ అయితే ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనేది, చేయాలని లేదు. సరే ఎంబీఏ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్పీరియన్స్ కావాలంటే మళ్ళీ ఒక 1 or 2 ఇయర్స్ పని చేయాల్సిందే కదా, అదేదో ఇప్పుడు చేస్తే మనకు అయిపోతుంది కదా అని చెప్పి నేను ఎంబీఏ వద్దనుకొని జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అది 1.5 ఇయర్ జాబ్ చేసిన తర్వాత మార్కెటింగ్ ఎక్స్పోజర్ బాగా దొరికింది నాకు. హైదరాబాద్లో జాబ్ చేశాను మార్కెటింగ్ ఇంజనీర్గా, ఇండస్ట్రీస్ మొత్తం తిరిగేవాడిని. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామని చెప్పి మొదలుపెట్టడం జరిగిందండి.
1: అంటే ఆ ప్రొఫెషన్ బాగా అట్లా వాడుకున్నాను.

0: సాధారణంగా మన
1: ఇండస్ట్రీస్ మొత్తం తిరిగేవాడిని. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామని చెప్పి మొదలు పెట్టడం జరిగిందండి.
0: అంటే ఆ ప్రొఫెషన్ బాగా అట్లా వాడుకున్నారు, మార్కెటింగ్ ప్రొఫెషన్.
1: మార్కెటింగ్ మనకు బాగా కలిసి వచ్చింది. అంటే
0: ఏమేమి ఉన్నాయి లోతుపాట్లు?
1: అవును అవునండి. అంటే ఒక ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్, మనకు అప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ చాలా తక్కువ, మనకి ఇంగ్లీష్ లేదు ఇక్కడ,
0: అందరూ తెలుగు మీడియం,
1: అంత తెలుగు మీడియం, తెలుగులో చదివి వచ్చిన వాళ్ళమే. అక్కడ పోయిన తర్వాత అందరితో ఈ అంటే కొంచెం టాప్ లెవెల్ కస్టమర్స్ అందరినీ కలిసేవాళ్ళము. అప్పుడు వాళ్ళతో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వడము, అట్లా ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా పెంచుకోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మనం ఓకే ఇప్పుడు మనం కనీసం ఎలిజిబుల్ ఒక స్టార్ట్ చేయడానికనే ఒక
0: అభిప్రాయం
1: వచ్చిన తర్వాత, ఆ అభిప్రాయం వచ్చిన తర్వాత ఇంకా మొదలు పెడదాం. ఒక 6 to 8 months స్టార్ట్ చేశాను, 1 year 2 months వరకు జాబ్ చేసి దాన్ని వదిలేశానండి.
0: అది వదిలేసినాక మీరు ఏమి ఇండస్ట్రీ ఫస్ట్ స్టార్ట్ చేశారు?
1: నేను ఎక్కువ అప్పుడు తిరిగింది ఈ మెటల్ ప్రైమర్, అంటే ఈ వెల్డింగ్ ఎక్విప్మెంట్స్, ఈ ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్ బాగా తిరిగాను అన్నమాట. వాళ్ళంతా నాకు కొద్దిగా కాంటాక్ట్లో ఉన్నారు. సరే, వీళ్ళందరూ యూజ్ చేసే కామన్ ప్రోడక్ట్ అంటే మెటల్ ప్రైమర్. అందుకని
0: సరే
1: అందరూ వాడాల్సిందే, ఈ ఫ్యాబ్రికేట్ చేసే ప్రతి ఒక్కరు వాడాల్సిందే. సరే, వీళ్ళకి మనకి ఈ ప్రోడక్ట్ అయితే బాగుంటుందని చెప్పి నేను మెటల్ ప్రైమర్ ఇండస్ట్రీ ఇక్కడ అనంతపూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అనంతపూర్లో ఇండస్ట్రీ ఎస్టేట్లో స్టార్ట్ చేసి ఎస్టేట్లో చేసి మొత్తం నా మార్కెట్ ఎప్పుడు అనంతపూర్, నేను ఎప్పుడు టార్గెట్ చేయలేదు. అంటే బల్క్లో చేయాలంటే ఒక ఊరు మనం ఏదో చూసుకుంటే కాదు, అది మనం బయట ఇండస్ట్రీస్కి సప్లై కాబట్టి హైదరాబాద్ మొత్తం టార్గెట్ చేసుకుని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఇండస్ట్రీ కూడా మనకు ఇక్కడ రాయలసీమలో కూడా ఎక్కడా లేనంత కెపాసిటీ, హై కెపాసిటీ ప్రైమర్స్ది పెట్టామన్నమాట. క్వాలిటీ కూడా,
0: క్వాంటిటీ
1: కూడా పర్ డే మనకు దాదాపు 2000 liters తయారయ్యే కెపాసిటీ పెట్టాం.
0: ఓహో, దానికి రా మెటీరియల్ ఏం కావాలి సుధీర్ గారు?
1: దాని మొత్తం ఈ మినరల్స్ వస్తాయండి, అంటే ఈ రెడ్ ఆక్సైడ్, ఇది ఐరన్ ఓర్ వస్తుంది. మన బళ్ళారి ఏరియాలో దొరికే ఐరన్ ఓర్లో ఫెరిక్ కంటెంట్ 63 పైన ఉన్నవి తీసుకుంటాము, అంటే 63 to 70 దాకా ఉన్నదాన్ని తీసుకుంటాము. దాని తర్వాత చైనా క్లే అని, టాల్కమ్ పౌడర్ అని, దానికి కావాల్సిన రెజిన్స్, రెజిన్స్ మళ్ళీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేవాళ్ళం.
0: ఓకే,
1: రెజిన్స్ టర్పెంటైన్ వస్తుంది, ఈ పెట్రోలియం ప్రోడక్ట్ అది. ఇవన్నీ వేసి మనం కొంచెం హై క్వాలిటీ చేసేవాళ్ళం.

0: మరి మీరు బళ్ళారి ఇవన్నీ రా మెటీరియల్ ఎలా కలెక్ట్ చేసుకున్నారు?
1: వెళ్ళేవాళ్ళం అందరినీ ఒకసారి అంతా ఫిక్స్ చేసుకున్నాము. అక్కడ నుంచి లారీలు తీసుకొని వచ్చేవాళ్ళం మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ మా ఫ్యాక్టరీలో పెట్టేసుకుని ప్రొడక్షన్ అంతా చేసేవాళ్ళం.
0: మనకి స్టార్ట్ చేసేటప్పుడు ఎంత అయింది బేసిక్గా మనకి ఖర్చు?
1: అంటే 2.5 lakh అండి మొత్తం. 2.5 lakh ప్రాజెక్ట్ అది స్టార్ట్ చేసింది.
0: ఓహో,
1: చిన్నది అంటే అంతకంటే ఎక్కువ మనకు ఇచ్చేవాళ్ళు లేరు, మన దగ్గర అంత డబ్బు లేదు అంతకంటే ఎక్కువ పెట్టాలంటే. ఆ చిన్న లెవెల్లోనే స్టార్ట్ చేసామండి. చేసిన తర్వాత మార్కెట్ పెంచుకుంటూ వెళ్ళాం బాగా. అంటే ఇది వర్కింగ్ క్యాపిటల్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ, మిషనరీ తక్కువ ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ. అంటే ఎప్పుడు కూడా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే బేసిక్గా వర్కింగ్ క్యాపిటల్ బేస్డ్ ఇండస్ట్రీ అయితేనే బాగుంటుంది.
0: అవును, ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళు నిలదొక్కుండే.
1: అంటే మనకు అంటే పెట్టిన డబ్బు అంతా కూడా వర్కింగ్ క్యాపిటల్ మీద ఎక్కువ ఉంటే అది రొటేషన్లో ఉంటుంది అనమాట. అంటే ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మనం మెషినరీ మీద ఒక 5-10 lakhs పెట్టేసి ఆ టైం గురించి మాట్లాడుతున్నాను, 5-10 lakhs మెషినరీ మీద పెట్టేసి మళ్ళీ ఎత్తుక్కోవాలి రా మెటీరియల్కి, మళ్ళీ డబ్బులు ఎత్తుక్కోవాలంటే అంటే ఆ రొటేషన్ రా మెటీరియల్ తక్కువ అనుకోండి మనకు ప్రాఫిటబిలిటీ తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది.
0: అయితే 2.5 lakhs అప్పుడు స్టార్ట్ అయింది అన్నారు. మరి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వాళ్ళ స్థలం ఇచ్చారా మీకు బిల్డింగ్?
1: లేదు, మేము రెంట్కి తీసుకున్నాము.
0: రెంట్కి
1: తీసుకుని దానిలోనే పెట్టాము.
0: మరి ఈ లోన్ లాంటిది ఏమన్నా మీకు అప్పుడు గవర్నమెంట్?
1: అప్పుడు ఏపీఎస్ఎస్ నుంచి లోన్ తీసుకున్నాము.
0: ఏపీ స్టేట్ ఫైనాన్స్,
1: స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి.
0: ఓకే,
1: అంతే అక్కడ తీసుకున్నాము. తర్వాత కొంచెం అక్కడ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు వర్కింగ్ క్యాపిటల్ తర్వాత టర్మ్ లోన్ రెండు మనం రీపేమెంట్ ఇన్స్టాల్మెంట్స్ చేస్తూ ఉండాలన్నమాట. అది మాకు కొంచెం బరువు అయిపోయేది, ఎందుకంటే మేము ఆర్డర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడేమో మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలా, ఆ ఉన్న వచ్చిన డబ్బు అంతా ఇక్కడ కట్టేక సరిపోతుంది. మళ్ళీ ప్రొడక్షన్ చేయాలంటే రా మెటీరియల్ ఉండదు. అప్పుడు సరే ఓడి ఫెసిలిటీ తీసుకుందాం అని చెప్పి స్టేట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యామండి.
0: ఓకే,
1: అక్కడ ఓడి తీసుకున్నాం, 4 lakhs ఓడి తీసుకున్నాము. అక్కడ నుంచి మేము దాన్ని పెంచుకుంటాం.
0: అంటే రా మెటీరియల్ క్రెడిట్ బేస్ మీద కూడా ఏమైనా ఇచ్చేవాళ్ళు?
1: ఇస్తారండి, ఇస్తారు. అయినా కూడా మనం అంటే మన రొటేషన్ టైం ఇది మ్యాచ్ అవ్వదు అనమాట.
0: అయితే ఇప్పుడు మీరు అనేది మెటల్ ప్రైమర్ బాగానే ఉంది, కంపెనీలు అందరినీ పట్టుకున్నారు. అప్పట్లో కొన్ని నోటెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి పెయింట్ ఇండస్ట్రీలో, వాళ్ళు ఎవరు దీని మీద కాన్సన్ట్రేషన్ లేదు?
1: ఉన్నారండి, అప్పటికీ ఉన్నారు. ఈ అంటే ఇండస్ట్రియల్ పెయింట్స్కి ఎక్కువ ఈ బర్జర్ పెయింట్స్, జాన్సన్ అండ్ జాన్సన్, వీళ్ళంతా చేసేవాళ్ళు. జాన్సన్ పెయింట్స్ అని ఉండేది, అది వీళ్ళంతా బాగా చేసేవాళ్ళు. ఏషియన్ పెయింట్స్ ఎక్కువ డొమెస్టిక్ కాన్సన్ట్రేట్ చేసేవాడు.
0: ఓకే,
1: ఈ మిగతా కొన్ని ఇండస్ట్రియల్ పెయింట్స్ బర్జర్ బాగా కాన్సన్ట్రేట్ చేసేవాడు. వాళ్ళతో మేము కాంపీట్ చేసేవాళ్ళం అండి, నేను ఛాలెంజ్ చేసేవాడిని. మా క్వాలిటీ అంటే నేను క్వాలిటీ చాలా హై లెవెల్ క్వాలిటీ తీసుకెళ్ళేవాడిని.
0: వాళ్ళు
1: ISI స్టాండర్డ్ కాంప్రమైజ్ కాకుండా,
0: ఎందుకంటే అప్పుడే నిలబడగలం.
1: అప్పుడే అదే అంటే మార్కెట్లో మనకు బాగా రెప్యుటేషన్ కూడా బాగుండేది. పెద్ద పెద్ద కంపెనీస్ కన్నా చేసాం, BHEL, ఆల్విన్, తర్వాత ఎల్పిజీ సిలిండర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడ కూడా దాదాపు 9 industries ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో, 7 industries మేమే సప్లై చేసాం
0: ఈ మెటల్ ప్రైమర్
1: మొత్తం. అంటే ఫుల్ లార్జ్ స్కేల్ వెళ్ళలేదన్నమాట, అట్లా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం.
0: మరి రోజుకి 2000 లీటర్లు తయారు చేసినా కూడా మనకు ఖర్చు అయ్యేదే?
1: అయ్యేదండి,
0: మార్కెట్
1: మార్కెట్ మనకి ఇంకా
0: ఎక్కువ ఉండేది.
1: ఇంకా ఎక్కువ ఉండేది. మేము 1000s of liters చేసేవాళ్ళం.
0: ఓహో, అంటే మిషనరీ తర్వాత ఏమైనా అప్గ్రేడ్ చేశారా?
1: ఇంకేం లేదండి, చిన్న చిన్న యాడ్ చేసుకున్నాం. అంటే ఎనామిల్ కలర్స్ చేయాలని చిన్నవి యాడ్ చేసుకున్నాము.
0: ఓకే,
1: దాంతో ఎనామిల్ కలర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. తర్వాత ఆర్మీ ముదార్స్ ఆర్మీ అని ఆర్మీ బ్రాండ్తో చేసాము.
0: ఓకే,
1: అది 35 colors ఇంట్రొడ్యూస్ చేసి మొత్తం మార్కెట్లో డీలర్ నెట్వర్క్ అంతా అది ఎస్టాబ్లిష్ చేసాం అనమాట.
0: ఓకే, అలా ఎన్ని రోజులు నడిచింది?
1: అది ఒక 10 years అండి, 10-11 years దాకా నడిచింది. అంటే 1991 స్టార్ట్ చేసింది, 2000 దాకా నడిచిందండి. ఇంకా 1999 నేను మళ్ళీ కొద్దిగా డైవర్ట్ కావడం జరిగింది.
0: అవును, అదే నేను అదే అడగబోతున్నాను నెక్స్ట్, ఎందుకంటే మీ ప్రొఫైల్ చూస్తే మళ్ళీ చేంజ్ అయ్యారని తెలిసింది. అవును, ఎందుకు అంత బాగున్న ఇండస్ట్రీ నుంచి ఎందుకు షిఫ్ట్ కావాలనుకున్నాను?
1: అంటే ఇండస్ట్రీ
0: సాటిస్ఫాక్షన్ రాలేదా?
1: అది అంటే మనం పెట్టిన అమౌంట్, ఆ వచ్చే ప్రాఫిట్స్, ప్లస్ మనం ఇచ్చే క్వాలిటీ, ఈ మూడు ఒక ట్రయాంగులర్ దీనిలో తీసుకున్నామంటే అంటే అదే మీతో అన్నాను, ఆశ అత్యాశ దురాశ అన్నట్టు. ఈ ఆశ అని నేను అనుకున్న ఒక ఆశ కానీ నేను అనుకున్న ఒక టార్గెట్ అనేది ఇందులో రీచ్ అవుతానని నాకు అనిపించలేదు.
0: సరే,
1: ఎదగాల, ఇది ఎక్కడుందంటే అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నట్టు అనిపించింది నాకు.
0: సర్వైవల్ ప్రాబ్లం లేదు,
1: ప్రాబ్లం లేదు సర్వైవల్
0: స్థాయికి పోలేకపోతే.
1: బాగా పెద్ద స్థాయి అంటే వర్కింగ్ క్యాపిటల్ పెట్టాలి మళ్ళీ. నాకు వేరే ప్రాపర్టీస్ కూడా లేవు. ప్రాపర్టీస్ మనం ఏదో పెట్టేసి ఫ్లడ్ చేసి లోన్ తెచ్చుకుందామంటే అవి లేవు. మాకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్కు ప్లస్ మనం చేయగలిగిన బిజినెస్కు మన నా టార్గెట్కు, అంటే నాది ఏదైతే గోల్ రీచ్ కావాలనుకున్నానో ఆ గోల్కు చూస్తే ఇది ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. అంటే ఆ స్పీడ్లో వెళ్ళటం లేదు.
0: ఓకే,
1: సరే ఇదే ఉంటే మనం ఇంకా 10 years అయింది ఇప్పటికే, ఇంకా 10 years చేస్తే కూడా పెరుగుతుంది. అందుకని ఇంకా సరే దీన్ని ఎక్కడో చోట దీన్ని ఒక హార్డ్ డిసిషన్ తీసుకోవాలా, ఇంకొక షిఫ్ట్ అయిపోవాలా అని ఒక దృఢ సంకల్పంతో దాన్ని ఇంకా స్లో చేసేసి కొత్త ఇండస్ట్రీకి ఏదైనా వెళ్దామని చెప్పి ప్లాన్ చేసామండి.
0: ఓకే, అప్పుడు ఏమిటి షిఫ్ట్ అయ్యారు?
1: అంటే అప్పుడు ట్రెండింగ్ వచ్చి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ సాఫ్ట్వేర్ వెళ్దామని.

0: అనుకున్నాము, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం,
1: డెవలప్మెంట్ కంపెనీ పెడదాం,
0: కంపెనీ పెడదాం అనుకున్నాం. అప్పుడు ఇంకా జస్ట్ బిగినింగ్ అది, ఇంకా వెరీ బిగినింగ్ అనమాట. అప్పుడు ఇంకా
1: Y2K ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా అప్పటికి
0: జస్ట్ మొదలైంది అనమాట. అప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ మినిస్ట్రీ వాళ్ళు కొన్ని ఇవన్నీ ఇస్తాం మేము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, అక్కడ మీరు కావాలంటే పెట్టుకోండి అన్నారు. అంతా కూడా మాట్లాడాము అప్పుడు, సరే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామని. అదే ప్రాసెస్లో ఆ కంటిన్యూషన్లో ఏమైందంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ మంచి డిమాండ్ ఉందని తెలిసింది,
1: చాలా బాగా నడిచింది,
0: బాగుందని మంచి డిమాండ్ ఉండింది. సరే దానికి వెళ్ళిపోదాంలే, ఇది ఎందుకు, ఇంకా సాఫ్ట్వేర్ కంటే కూడా ఇది కొంచెం అంటే కొంచెం కొత్తగా ఉంది కదా అని చెప్పి దీని మీద కాన్సన్ట్రేట్ చేసాం.
1: ఓకే, మరి దానికి అప్పుడు ఈ ట్రాన్స్లేటర్స్ వీళ్ళందరూ కావాలి కదా మేడం, అలాగే అవి ఎలా
0: ట్రాన్స్లేషన్ కాకపోయినా వాళ్ళ యాక్సెంట్ను అర్థం చేసుకునే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ కావాలి మనకు, ఎంప్లాయీస్ కావాలి. మేము ఇక్కడే తీసుకున్నాం ఆ టైంలో, మనకు అనంతపూర్లో మీకు తెలిసిందే పెద్దగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేదు. వాళ్ళు ఉన్న వాళ్ళలోనే కొద్దిగా మంచి వాళ్ళని ఒక 10 మందిని తీసుకున్నాము, ఒక 10 సిస్టమ్స్ పెట్టాము, 2 డాక్టర్లను తీసుకున్నాము, తీసుకొని చిన్నగా స్టార్ట్ చేసామండి. ఫోన్స్ అండి, అన్ని ఫోన్స్ అండి, టెలిఫోన్సే. నేను టెలిఫోన్ బిల్లే 50,000-60,000 మంత్లీ కట్టేవాడిని ఆ టైంలో. ISD కాస్ట్ చాలా ఎక్కువ వచ్చేది, మంత్లీ 50,000-60,000 కట్టేవాడిని నేను బిల్స్. ఆ స్కేల్లో చేసుకుంటూ వెళ్ళాం, బాగా డాక్టర్స్ అంతా కలెక్ట్ చేసుకున్నాం. ఒక 10 మంది డాక్టర్స్ కూడా మనతో కాంట్రాక్ట్ అయ్యారు అక్కడ యుఎస్లో, న్యూజెర్సీ నుంచి 8 డాక్టర్స్, కెంటకీ నుంచి ఒక 2 డాక్టర్స్ మొత్తం కాంట్రాక్ట్ అయ్యారనమాట. వాళ్ళకి వర్క్ గుడ్స్ అంటే మా వాళ్ళందరినీ ట్రైన్ చేసి 1 ఇయర్ దాకా ట్రైన్ చేశాం. వాళ్ళకి మెడికల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ గ్రామరు, అమెరికన్ పంక్చుయేషన్స్, యాక్సెంటు ఇవన్నీ కూడా వీళ్ళు ట్రైన్ చేసి వాళ్ళను సిస్టమ్ మీద కూర్చోబెట్టి ఆడియోస్ అన్ని పెట్టి వాళ్ళకి వినిపించి కరెక్షన్స్ చేసి ఇవన్నీ చేసి వాళ్ళంతా తయారు చేసుకున్నాం అనమాట. తర్వాత వర్క్ కూడా చేసాం, ఒక 6 మంత్స్ వర్క్ చేసాం. ఇలా ఆర్డర్స్ తెచ్చుకోవడము, వాళ్ళకు ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు మంచి అప్రిషియేట్ కూడా చేశారు, బాగుంది మీ వర్క్ బాగుంది అన్నారు. ఇంకా కాంట్రాక్ట్ స్టార్ట్ చేయాలనే టైంలో ఆ September 11th ఇన్సిడెంట్ ఒకటి జరిగింది.
1: దాంతో
0: ఒక్కసారిగా ఎకానమీ డౌన్ అయింది, అక్కడ లోకల్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఆర్డర్స్ అన్ని స్టాప్ అయిపోయి ఒక 3-4 మంత్స్లో వాళ్ళందరూ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేయడానికి మొదలు పెట్టారు.
1: అంటే అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు ఈ ఫీల్డ్కి,
0: ఈ ఫీల్డ్కు
1: లోకల్ వాళ్ళు
0: షిఫ్ట్ అయ్యి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేశారనమాట.
1: ఓహో, అంటే ముందు ఎందుకు వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు,
0: చేసేవాళ్ళు కాదు, ప్లస్ ప్రైజింగ్ కూడా వాళ్ళు అక్కడ లోకల్లో చేస్తే 16 సెంట్స్ చార్జ్ చేసేవాళ్ళు ఒక లైన్ కు, ఒక లైన్ అంటే 64 క్యారెక్టర్స్ ఒక లైన్ కింద కన్సిడర్ చేస్తారు, 16 సెంట్స్ చార్జ్ చేసేవాళ్ళు మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్లు. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు రికార్డ్ చేసిన దాన్ని విని వాళ్ళు మొత్తం టైప్ చేసి రిపోర్ట్ అని చేసి ఇచ్చేవాళ్ళు. అది మనకి ఇండియాలో 6 సెంట్స్ కొంతమంది, 8 సెంట్స్ కొంతమంది చార్జ్ చేయడానికి మొదలు పెట్టారు.
1: దాదాపు 1/3
0: అయిపోయింది. అది ఫిలిపీన్స్ కూడా, మన ఇండియా ప్లస్ ఫిలిపీన్స్ ఇద్దరు
1: చేసేవాళ్ళు.
0: దాంతో ఏమైందంటే అక్కడ ఆర్డర్లన్నీ ఇక్కడ డైవర్ట్ అయిపోయినాయి. మనం అక్కడ వాళ్ళకు రిక్టా ఫోన్స్ అన్ని ఇచ్చేవాళ్ళము, అంత మొత్తం నెట్వర్క్ అంతా బాగా చేసాం అప్పుడు. అదేమైందంటే ఇది ఈ September 11th ఇన్సిడెంట్తో
1: మొత్తం
0: ఒక్కసారిగా మొత్తం మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. దాంతో ఏమైందంటే ఈ లోకల్ ఎప్పుడైతే రేట్లు పడిపోయినాయో మనం ఇంకా 3-4 సెంట్స్ చేయలేము ఇక్కడ, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాము,
1: చేశారు,
0: వెయిట్ చేసాము దాదాపు 1 ఇయర్ 1.5 ఇయర్ దాకా ట్రైనింగ్ ఇచ్చాము అందరికి,
1: మళ్ళీ కష్టాలు వచ్చాయి,
0: మళ్ళీ సరే ఇంకా ఆ దెబ్బతో మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట.
1: ఓకే, అప్పుడు మరి ఇంకా 2 ఇప్పుడు అయినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం థాట్ వచ్చింది, ఎలా దాన్ని మీరు ముందుకు పోవాలనుకున్నారు?
0: యాక్చువల్గా ఆ టైంలో ఏమనిపించింది అంటే సరే మనం పొరపాటు, అప్పటికి పెయింట్ ఫ్యాక్టరీ బాగా డల్ అయిపోయింది, దాని మీద కాన్సన్ట్రేషన్
1: లేకుండా నెగ్లెక్ట్ చేశాము,
0: అక్కడ ఫండ్స్ అంతా ఇక్కడ డైవర్ట్ చేసాము, బట్ అక్కడ ఫండ్స్ లేవు ఇక్కడ పోయింది. ఇక్కడ మీకు తెలిసినట్టే ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ సర్వీస్ ఇండస్ట్రీలో మనం మళ్ళీ
1: 0-100 ఉంటుంది
0: అంతే, ఇంకేం మధ్యలో ఏం ఉండదు, ఇంకా
1: అటు 0 అయిపోతుంది లేదా 100
0: కరెక్ట్. దాంతో ఏమైందంటే ఇంకా సరే మళ్ళీ పెయింట్ ఫ్యాక్టరీ రివైవ్ చేయాలంటే ఫండ్స్ లేవు, సరే మన దగ్గర ప్రాపర్టీస్ లేవు, ఏదైనా ప్లెడ్జ్ చేసి తీసుకున్న ప్రాపర్టీస్ లేవు, ఒక ఇల్లు ఉంది అదొకటి, అది కూడా SBI వాళ్ళకి ప్లెడ్జ్ చేసాం. సరే నెక్స్ట్ ఏం చేయాలంటే లోన్ డబ్బు కావాల్సిందే, దానికి దాదాపు బాగా ట్రై చేసాం. ఆ CGTS అయిన ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉండింది, దానిలో వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ అప్ టు 25 లాక్స్ లోన్ ఇస్తామన్నారు. దాని ఆ పేపర్స్ అన్ని పెట్టుకుని దాదాపు వాళ్ళతో రిజిస్టర్ అయిన బ్యాంక్స్ ఉన్నాయి మన ఊర్లో, 15 బ్యాంక్స్ ఉన్నాయి, అవి అన్ని బ్యాంకులు తిరిగాం, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఎవరు ఇస్తారండి, మేము గ్రామోదయ వాళ్ళకి ఇచ్చే 1,50,000 కూడా మేము
1: సెక్యూరిటీ
0: తీసుకుంటాం, కొలాటరల్ తీసుకుంటాం, మీకు ఏం లేకుండా ఎట్లిస్తామండి అని అంత వెనక్కి ఇచ్చారు. సరే ఇది వర్కౌట్ కాలేదు, ఇంకా వేరే ఏదైనా ఫండ్స్ ఏదైనా ఉన్నాయని చూస్తే ఎక్కడ నాకు అంటే ఇచ్చేవాళ్ళు లేరు, అప్పటికి స్లోగా నా అప్పులన్నీ పెరిగిపోతున్నాయి, డైలీ నా డైలీ ఖర్చులు కూడా నాకు అప్పులు కావాల్సిందే. దాదాపు బ్యాంకు ఇవి అన్ని కలిపితే మేము 20 లాక్స్ పైన డెట్స్లో ఉన్నాం అప్పటికి. ఇంకా సరే ఇది ఎట్లా దీని నుంచి బయటపడాలని, ఇంకా సరే ఆ పెయింట్ ఫ్యాక్టరీనే అనుకుంటే ఇంకా కాదు, ఏదో ఎటు వద్దనుకున్నాము, ఇంక మళ్ళీ దానికి
1: మళ్ళీ ఎందుకు.

0: అంతే, మనూరు కానప్పుడు ఏ ఊరు అయితే ఏమన్నట్టు ఇంకా సరే అది వద్దనుకున్నాం కదా అని ఇంకా ఇంకేదైనా ట్రై చేద్దామని ఎక్స్పోర్ట్స్ ఎటు నేను అది మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అమెరికన్ డాక్టర్స్తో ట్రై చేసింది అది ఫారిన్ కొలాబరేషన్. మన సరే ఇదే లైన్లో మనం ఎక్స్పోర్ట్స్ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి అక్కడ నుంచి నేను నెక్స్ట్ షిఫ్ట్ అవుదామని చెప్పి రకరకాల ప్రోడక్ట్స్ అని ట్రై చేసామండి.
1: ఓకే,
0: ఇక్కడ ఈ సెరామిక్ టైల్స్ అని రెడీమేడ్ గార్మెంట్స్, టీషర్ట్స్, బర్ముడాస్, కాటన్ లింటర్ చేయాలని ట్రై చేసాం. అంటే శాంపుల్స్ తీసుకోవడము, స్పెసిఫికేషన్ తీసుకోవడము, ఆ మొత్తం తీసుకొని తయారు చేసి దానికి కావాల్సిన స్టాండర్డ్స్ అని తయారు చేసి ఎవరు కొంటారు వాళ్ళని వెతుక్కొని వాళ్ళకని పంపి

0: బటన్ లింటర్
1: ఎక్స్పోర్ట్
0: చేయాలని ట్రై చేసాం. అంటే శాంపుల్స్ తీసుకోవడము, స్పెసిఫికేషన్ తీసుకోవడము, ఆ మొత్తం తీసుకొని తయారు చేసి దానికి కావాల్సిన స్టాండర్డ్స్ అని తయారు చేసి ఎవరు కొంటారో వాళ్ళని వెతుక్కొని వాళ్ళకని పంపించి వాళ్ళతో డిస్కస్ చేసి ఫోన్లు చేసి చాలా పెద్ద వర్క్ అనమాట అది.
1: అవునవును.
0: అంత చేసినా కూడా అంటే క్యాష్యూనట్స్ అని ఆల్మండ్స్ అని ఒక్కటి కాదులేండి,
1: అంటే మన ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం
0: ఏ దొరికితే అది నాకు ఏదో ఒక ఏదేదో ఆధారం దొరకలేదు. తీగ అంటారు, ఆ తీగ పట్టుకున్న కూడా ఈ వరదలో కొట్టుకుని పోయేవాడికి చిన్న తీగ దొరికిందా చాలన్నట్టు ట్రై చేశాను. ఆ ప్రాసెస్లో నాకు ఏది దొరకలేదు. అందరు దగ్గరకు వస్తారు, అప్పటికేంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, మీ ఎక్స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్
1: ఏమైనా
0: మీకు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎవరు మీ కస్టమర్స్ అడిగితే
1: క్లయింట్స్ ఎవరు
0: ఎవరు అని అడుగుతారు. మన దగ్గర ఏం లేవు, మీదే ఫస్ట్ అంటే ఇవ్వడు, ఆల్రెడీ చేసామంటే చెప్పమంటాడు, లిస్ట్ చెప్పమంటాడు. అట్లా చాలా మిస్ అయినాయి. ఎల్సీ ఇస్తామని చెప్పి వచ్చినంత వచ్చి కూడా ఆ టైంలో మిస్ అయినవి చాలా ఉన్నాయి. సరే ఇది ఇట్లనే జరుగుతూ ఉండింది. ఒక దీనిలో ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఒకటి, అంటే బై అంటే అతనికి అవసరము ఉండింది యూకేలో కస్టమర్కు, యూకే అతనికి, అంటే నా రెఫరెన్స్ ఇట్లా ఇట్లా నేను ఒక 100 మందితో కాంటాక్ట్ చేసేటప్పుడు ఈ హవాయిలో ఒక బయర్ ఉండేవాడు. బయర్ అంటే అతను అతను బిజినెస్ మ్యానే, అతనితో నేను కాంటాక్ట్లో ఉన్నాను, మాట్లాడుతున్నాను. అదే టైంలో యూకే నుంచి ఒక అతను హవాయి అతను అడిగాడు మాకు పప్పాయ సీడ్ ఏమైనా సప్లై చేస్తావా అని. హవాయిలో బాగా పప్పాయ బాగా పండిస్తారు,
1: పప్పాయ సీడ్ కావాలి,
0: ఆ సీడ్ కావాలని అడిగాడు. సీడ్ నుంచి ఆయిల్ తీయాలి నాకు, అంటే అతని బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆయిల్ తీయాలా, నువ్వు సీడ్ అరేంజ్ చేయగలవా అని అడిగాడు. నాకు ఆయిల్ కావాలి, 16 టన్స్ కావాలా, నువ్వు సీడ్ అరేంజ్ చేస్తే చేయగలవా అని అడిగాడు. మాకు అన్నీ ఏది ఏది రాలేదు ఇంతవరకు, అది నువ్వు అని ఎందుకు చెప్తాను అని చెప్పి చెప్పాను, చేస్తానులేని చెప్పాను. అగ్రికల్చర్ ప్రోడక్ట్ మనకు అది ఎక్కడుందో తెలియదు, సీడ్స్ ఉన్నాయో లేవో తెలియదు, అసలు ఏం తెలియదు,
1: క్వాంటిటీ దొరుకుతుంది
0: అంత క్వాంటిటీ తెలియదు, ఎక్కడ అసలు ఛాన్సే లేదు.
1: అంటే మండిధైర్యం,
0: మండిధైర్యం అండి, మండిధైర్యం అంతే అని చెప్పి మళ్ళీ అప్పుడు అతను నాకు 16 టన్స్ ఆయిల్ కోసం ఆర్డర్ పెడితే అడ్వాన్స్ తీసుకున్నాను. అప్పుడు నా దగ్గర డబ్బులు మొత్తం పోయింది, మొత్తం ఎవాపరేట్ అయిపోయింది, ఏం లేవు. చాలా అంటే చితికిపోవడం అంటారే, ఆ చితికిపోయిన స్టేజ్లో ఉన్నాం.
1: ఓకే.
0: ఆ టైంలో ఇంకా మనకు వాళ్ళతో అడ్వాన్స్ తీసుకున్నాను, 115,000 అడ్వాన్స్ ఇచ్చారు.
1: ఓకే.
0: దాన్ని తీసుకుని మళ్ళీ నేను బెంగళూరు, కోయంబత్తూరు అక్కడికంతా వెళ్ళి అక్కడ కొన్ని ఒక ఫ్యాక్టరీ ఉంది అక్కడ
1: కోయంబత్తూర్,
0: నిజం అంటే అందరికి వాళ్ళకి ఫోన్లు చేసి, వీళ్ళకి ఫోన్లు చేసి, ఫ్రూట్ సప్లయర్స్తో మాట్లాడి ఎక్కడ సప్లై చేస్తారని అడిగి అట్లా ఎక్కడెక్కడో అంటే
1: ఈ సీడ్ కూడా బయటకు పడేసే వాళ్ళు కావాలి మనకు,
0: వాళ్ళు కావాలా, అదే
1: పచ్చికాయలు. అవునవును.
0: అట్లా నేను ఎక్కడికి అంటే కొన్ని ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి వాళ్ళతో, సైంటిస్టులతో మాట్లాడి ఎక్కడెక్కడ ఒకటనే కాదు, నాకు ఎక్కడ దొరికితే అక్కడ ఫోన్ చేయడం, మాట్లాడడం, రీసెర్చ్ అంతే. ఫైనల్గా దొరికింది ఏమంటే నాకు కోయంబత్తూర్లో మేటుపాలెం ఉంది, అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, సెందిల్ పప్పాయన్ అని వాళ్ళది ఫ్యాక్టరీ ఉంది. అక్కడ వాళ్ళు పప్పాయ వాడతారు, వాళ్ళు జామ్ తయారు చేస్తున్నారు,
1: పప్పాయతో
0: జామ్ చేస్తారు, అది పప్పాయ బేస్ మెటీరియల్ అనమాట చేస్తున్నారు. అక్కడ మీరు కాంటాక్ట్ చేయండి అంటే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం ఫ్రూట్ వాళ్ళు వాడుతున్నారు, సీడ్ అయితే విపరీతంగా పడేస్తున్నారు. ఇంకా అక్కడ లేబర్ని పెట్టి వాళ్ళ తోటలు కొన్ని ఉన్నాయి, 1000 ఎకరాల్లో తోటలు ఉన్నాయి.
1: అవునులేండి. లేకపోతే
0: వాళ్ళు ప్రొడక్షన్ కావాలి కాబట్టి
1: కదా.
0: అదే వీళ్ళది అగ్రిమెంట్ ఎట్లా ఉండిందంటే ఆ ల్యాండ్ మొత్తం వీళ్ళ కాంట్రాక్ట్లో ఉండేది, వీళ్ళకి కావాల్సినంత ఫ్రూట్ తీసుకునేవాళ్ళు, వద్దనుకుంటే వదిలేసేవాళ్ళు. ఆ వదిలేసిన ఫ్రూట్ అంతా నేను కట్ చేయించి ఆ సీడ్ అంతా కలెక్ట్ చేయించడానికి మొత్తం లేబర్ని పెట్టి ఆ ఏరియా మొత్తం ఒక 8-10 villages అండి అంతా కలెక్ట్ చేసి ఆ 1 మంత్ నేను ఇక్కడ లేను, వెళ్ళిపోయాను. నవంబర్ 1 వెళ్తే 2002లో మళ్ళీ డిసెంబర్ 1 వెనక్కి వచ్చాను. ఆ సీడ్స్ అంతా కలెక్ట్ చేసి అక్కడ కాంగేయంలో ఆయిల్ ట్రై చేసాం. ఆయిల్ కూడా ఎవరు తీరు, ఇంతవరకు ఇండియాలో ఎవరు దాన్ని పప్పాయ సీడ్ నుంచి ఆయిల్ తీసిన వాళ్ళు లేరు. నాకు ఫస్ట్ టైం అనమాట ఆపర్చునిటీ అది వచ్చింది,
1: గోల్డెన్ ఆపర్చునిటీ కానీ
0: టఫ్ ఆపర్చునిటీ అది, అంటే ఒక డిఫికల్ట్ టాస్క్ అనమాట. సరే అక్కడ ట్రై చేస్తే సరిగ్గా రాలేదు, అనంతపురం తీసుకొచ్చాం సీడ్ అన్ని తీసుకొచ్చాం. ఇక్కడ అనంతపురంలో చిన్న మెషిన్స్ అయితే వస్తాయని ట్రై చేస్తే ఇక్కడ రాలేదు. ఇక్కడ నుంచి షిమోగ తీసుకెళ్ళాం మొత్తం, అంటే మొత్తం లారీలు కర్ణాటక, అది అక్కడ కదా, అక్కడ తీయగలిగాం అనమాట. అతను కొద్దిగా ఎక్స్పర్ట్ ఉన్నాడు, అతను దాన్ని బాగా నీట్గా స్లోగా 2 worms అని పెట్టేసి మొత్తం అంతా తీసాడు అనమాట.
1: బాగానే వస్తుంది ఆయిల్,
0: 11% వస్తుంది అని, అంతే 11% అంతే. అది మొత్తం తీసి అంతా చేసిన తర్వాత మళ్ళీ బెంగళూరు తీసుకెళ్ళి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి అప్పుడు ఇంకా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అనమాట.
1: అప్పుడు ఆ ప్రాజెక్ట్లో కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది,
0: దానిలో ఏం రాలేదండి, ప్రాఫిట్ రాలేదు మొత్తం. ఎందుకంటే ఈ రీసెర్చ్ మీద అక్కడ తిరిగేది
1: సరిపోయింది, చాలా ఎక్కువైపోయింది,
0: ఎక్కువైపోయింది ఆ ప్రాఫిట్, దానికి సరిపోయింది నాకైతే. ఏం చేతి ప్రాఫిట్ లేదు అంటే ఆ 1 or 2 months నాకు జరిగింది, ఇల్లు జరిగింది.
1: ఎట్లా పోయేది టన్ను మనకి ఆయిల్, పప్పాయిల్
0: తక్కువేనండి అది, ఎంత 30 డాలర్స్.

0: $40 ఉండింది
1: అంటే లీటరా?
0: లీటర్ లీటర్
1: ఓకే
0: పెద్దగా ఏం రాలేదు మనకేం రాలేదు. అదేమంటే ఒక టఫ్ టాస్క్ అది, మనకు ఒక ఛాలెంజింగ్ అని తీసుకున్నాం. సరే ఏదో ఒక ఆపర్చునిటీ, ఇన్ని ట్రై చేసాం ఏది రాలేదు, చేతికి వచ్చిందని ఎందుకు వదులుకోవాలని అనేది చేశాను
1: అనమాట.
0: స్టార్ట్ అయింది నా ఎక్స్పోర్ట్ బిజినెస్, అక్కడ స్టార్ట్ అయింది. అది అయిపోయింది. అది కూడా ఎవరంటే ఈ బాడీ షాప్ అని కాస్మెటిక్ కంపెనీ ఉంది యూకే, అది యూరోపియన్ బేస్డ్ అనమాట. వాళ్ళు ఈ పపాయా సీడ్ ఆయిల్తో కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలని వాళ్ళు ప్రయత్నం అన్నమాట.
1: వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ బేస్తోనే వాడుకున్నారు.
0: తర్వాత వాళ్ళు ఏం లేదు అంటే దొరకదండి, వాళ్ళు ఎంత అనుకున్నా కూడా క్వాంటిటీ దొరకదు, అంత ఈజీ కాదు.
1: తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనుకున్నారు అప్పుడు?
0: అంటే ఇంక అప్పుడు సరే ఇంక నెక్స్ట్ ఇంకేదైనా ఆపర్చునిటీ అంటే ఆ యూకే అతనే అన్నాడు.
1: ఎక్స్పోర్ట్ లెక్కైతే ఎంటర్ అయినా
0: ఎంటర్ అయ్యాం.
1: ఓకే,
0: తర్వాత మిగతా ఏం చేయలేకపోయాం కానీ అతనే మళ్ళీ మాకు ఈ మింట్ ఆయిల్ కావాలన్నాడు. మింట్ ఆయిల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నాడు.
1: అది ఆర్గానిక్ లో?
0: ఆర్గానిక్ లో. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఐడియా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కెమికల్స్ వాడకుండా, పెస్టిసైడ్స్ కెమికల్స్ ఇవేం వాడకుండా పుదీనా ఆయిల్. మింట్ ఆయిల్ అంటే పుదీనా ఆయిల్ అని. దానిలో రకాలు ఉన్నాయి, చాలా రకాలు. దానిలో 16 రకాలు ఉన్నాయి, పుదీనాలో 16 వెరైటీస్ ఉన్నాయి.
1: అయితే మన ఊర్లో ఇక్కడ చట్నీలు వేసుకుంటే ఏమైనా పనికొస్తుంది?
0: అది 16 రకం అంటే మనం 16 కింద ట్రీట్ చేయొచ్చు, దాంతో ఏం ఉపయోగం లేదు కాబట్టి.
1: లీస్ట్ క్వాలిటీ,
0: లీస్ట్ క్వాలిటీ చట్నీకి తప్ప వేరే ఏం పనికి రాదు,
1: ఓన్లీ చట్నీ
0: అంతే.
1: ఏమేమి ఉన్నాయి సుధీర్ గారు?
0: దానిలో మెంతా పెప్రిట్ అని ఒక వెరైటీ వస్తుంది, టాప్ వెరైటీ, అంటే రిచ్ మ్యాన్స్ మింట్ అంటారు దాన్ని. నెక్స్ట్ మెంతా అర్వెన్సిస్ అంటారు, జనరల్ మెంతాల్ అనమాట. ఇంకోటి మెంతా స్పికాటా అంటారు. ఈ మూడు దాని నుంచి ఎక్కువ, ఇవి కాకుండా ఇంకా జపనీస్ మింట్ అని, బర్గమోట్ మింట్ అని, అట్లా చాలా ఉన్నాయి వెరైటీ, 16 రకాలు ఉన్నాయి. ఆ మిగతా అన్ని పెద్ద కమర్షియల్ వాల్యూస్ అంతంత మాత్రమే ఉన్నాయి క్వాంటిటీస్, కానీ అంటే రిక్వైర్మెంట్స్. ఈ పై మూడు బాగా టాప్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ మెంతా పెప్రిట్ అనేది, మెంతా అర్వెన్సిస్ అనేది.
1: ఎంత కావాలన్నారు ఫస్ట్ మిమ్మల్ని క్వాంటిటీ?
0: నాకు మొత్తం ఒక 20 అంటే 30 డ్రమ్స్ అడిగారండి. 30 అంటే దాదాపు 6 టన్స్ అనమాట. అది రేటు కూడా బాగా ఎక్కువ, దాదాపు ఒక కేజీ అంటే దాదాపు 4000 రూపీస్ దాకా ఉంటుంది. 3 నుంచి 4000 రూపీస్ ఉంటుంది.
1: చాలా కాస్ట్లీ,
0: కాస్ట్లీ కాస్ట్లీ ఆయిల్ అండి అది. ఎందుకంటే ఒక టన్ను ఆకుతో మనకు వచ్చే ఆయిల్ 5 కేజీలు.
1: ఒక టన్ను 5 కేజీలు,
0: 0.5% అంతే,
1: అంతే,
0: తక్కువ పర్సెంట్. అందుకని ఈ రేట్ బాగా ఎక్కువ అనమాట.
1: మనకి ఎట్లా పడుతుంది అది కొనాలన్నప్పుడు ఒక టన్ను?
0: అంటే టన్ను కొనం మనము, వాళ్ళతో ప్రొడక్షన్ చేయించేసి రైతులతో
1: ఆయిలే
0: కొనేస్తాం, ఆయిల్ కొంటాం. మన మన మన సూపర్విజన్ లోనే ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఆ ప్రొడక్ట్ మనం కొనేస్తాం.
1: అంటే మనం ఏమన్నా వాళ్ళతో బైబ్యాక్ లాంటివి చేసుకుందాం
0: అంటే ఆయిల్ మొత్తం మనమే కొంటాం, బైబ్యాక్ చేసుకుంటాం.
1: మనకి ఇప్పుడు మీరు ఇక్కడ మన ప్రాంతాల్లో అయితే లేవు నాకు తెలిసి, దక్షిణ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళారు మరి?
0: యూపీ అండి, ఉత్తరప్రదేశ్ లో జరిగి ఉంది అది. నాకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంది అన్నారో అప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ రీసెర్చ్ ఎక్కడ దొరుకుతుంది అసలు, అది ఏం ప్రోడక్ట్, మనకేం తెలిసిన ప్రోడక్ట్ ఏం కాదు.
1: కాదు, కరెక్ట్.
0: ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదు. దీంతో ఏమంటే సరే ఎక్కడ దొరుకుతుంది అంతా వెరిఫై చేస్తే అది కొంచెం తరాయి బెల్ట్ లో వస్తుంది. హిమాలయన్ రీజియన్, ఆ రీజియన్ లోనే పండుతుంది ఆ టెంపరేచర్స్, ఆ క్లైమేట్స్ లో. అంటే అది ప్లాంటేషన్ టైం కు హార్వెస్టింగ్ టైం కు 35 డిగ్రీస్ మినిమం టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలన్నమాట. కాబట్టి ఆ ఏరియానే కరెక్ట్ సూటబుల్.
1: చిల్డ్ ఉండాలి, తర్వాత హాట్ ఉండాలి,
0: హాట్ ఉండాలి,
1: రెండు ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్.
0: ఎంత హాట్ ఉంటే ఆయిల్ వచ్చేది అంత బాగా మంచి క్వాలిటీ, అంత క్వాంటిటీ కూడా వస్తుంది.
1: అయితే ఇప్పుడు ఇప్పుడు చిల్డ్ రెండు ఉండాలంటే మన ప్రాంతాలు సరిపోవు,
0: మన ప్రాంతాలు సరిపోవండి సార్.
1: ఇక్కడ పండిలేము,
0: ఇక్కడ పండించలేము.
1: అయితే ఇప్పుడు అక్కడ మరి ఎలా రైతులతో ఫస్ట్ కాంటాక్ట్ కావాలా, మీరు వాళ్ళని నమ్మించాలా,
0: అది నేను
1: వాళ్ళకి బై ప్రోడక్ట్స్ వల్ల అమ్ముతా ఇవన్నీ ఎలా చేశారు?
0: అంటే అక్కడికి వెళ్ళి నేను అంటే వెతుక్కుంటూ వెళ్ళాను అనమాట. నాకు కావాల్సిన విలేజ్ ఎక్కడ ఉందంటే, నాకు కావాల్సింది ఎక్కడ కెమికల్స్ లేకుండా పండించే విలేజ్ కావాల్సింది. ఎందుకంటే ఆర్గానిక్ అన్నారు, ఆర్గానిక్ లో పండించే వాళ్ళు కావాలా, తర్వాత సర్టిఫికేషన్ సంగతి తర్వాత మనం అట్లీస్ట్ తక్కువ కెమికల్స్, అంటే కెమికల్స్ వేయకుండా అట్లీస్ట్ జరుగుతుంది, ఫర్టిలైజర్స్ అంటే అంతవరకు దాన్ని ఏదో అవాయిడ్ చేయొచ్చు అని చూసుకుంటూ వెళ్ళాను అనమాట. అంటే యూపీకి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల విలేజెస్ అని తిరిగి వాళ్ళ ఎకనామికల్ కండిషన్స్ అని కనుక్కున్నంత చేస్తే నాకు ఒక విలేజ్ దొరికిందండి. 42 ఫార్మర్స్ ఉన్నారు అక్కడ. ఆ విలేజ్లో మొత్తం వాళ్ళు అంతా చిన్న చిన్న ఫార్మర్స్, అంతా 2 ఎకరాలు, 1 ఎకరా 1.5 ఎకరా ఉన్న చిన్న రైతులు అనమాట. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎవరు ఏం పెస్టిసైడ్స్ వేయడం లేదు, ఆ ఫర్టిలైజర్స్ కూడా చాలా తక్కువ, వెరీ నామినల్గా వేసేవాళ్ళు.
1: ఓకే,
0: ఎందుకంటే ఫర్టిలైజర్స్ వేస్తే అది ఒకసారి వాటర్ పెట్టేసి క్రాప్లో అది ఖాళీ అయిపోతుంది, దాని రెసిడ్యూస్ ఏమి ఉండవు. అదే పెస్టిసైడ్స్ వేస్తే 3 ఇయర్స్ రెసిడ్యూ ఉంటుంది, 3 ఇయర్స్ వరకు అది ఎక్కడ ఏం కాదు, అక్కడ ఎక్కడో మనకు ట్రేసెస్ దొరుకుతూనే ఉంటాయి,
1: దొరుకుతూనే ఉంటాయి.
0: అందుకని మనకి ఎక్కడైతే కెమికల్స్, ఈ పెస్టిసైడ్స్, ఈ వీడిసైడ్స్ ఇవన్నీ వాడకుండా ఉన్న ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం కనుక్కొని వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకుని మొత్తం మీద నేను కొనుక్కుంటానని చెప్పి ఆ టైంలో మొత్తం ప్రొడక్షన్ అరేంజ్ చేసుకున్నామండి.

0: అట్లా ఒక 30 డ్రమ్స్కి మేము మొత్తం రెడీ చేసుకున్నాం.
1: ఫస్ట్
0: రిక్వైర్మెంట్
1: ఆయిల్ తీయడానికి అక్కడ ఎలాంటి చిన్న చిన్న
0: అక్కడ ఉన్నాయండి, డిస్టిలేషన్ యూనిట్స్ చాలా ఉన్నాయి అక్కడ. అక్కడ పండిస్తూ ఉంటారు, మామూలుగా రొటీన్ పండిస్తూ ఉంటారు.
1: పోయే ముందుకి అప్పటికే
0: ఉన్నాయి. కానీ ఆర్గానిక్ కంటే వితౌట్ కెమికల్స్ పండించింది, వితౌట్ కెమికల్స్ పండించే ప్రాజెక్ట్ మనది ఫస్ట్ అనమాట. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ అటెంప్ట్ చేసింది ఫస్ట్ ఆర్గానిక్ లో.
1: ఆర్గానిక్ మింట్,
0: ఆర్గానిక్ మింట్ అంటే మనమే వరల్డ్ లో మనమే ఫస్ట్ అనమాట.
1: వెరీ గుడ్, చాలా అప్రిషియబుల్. ఎందుకంటే మనకు మీరు అన్నట్టు పపాయాలు ఫస్ట్, అన్ని ప్రయోగాలు. ఓకే, అప్పుడు మీరు అలా చేస్తున్నారు, దాని తర్వాత ఏమన్నా ప్రాసెసింగ్ ఉంటుందా సుధీర్ గారు? ఇప్పుడు ఆయిల్ ఏమో రైతులతో చేపిస్తామన్నారు, దాన్ని ఏమన్నా మళ్ళీ
0: ఫిల్టర్
1: ఇట్లా
0: అంటే దాన్ని మళ్ళీ ఫిల్టర్ అయితే చేయాల్సి వస్తుంది. ఫిల్టరేషన్ చేసి బ్లెండింగ్ చేసుకోవాల్సి వస్తుంది.
1: బ్లెండ్
0: ఒక్కొక్క రైతు దగ్గర వచ్చే క్వాలిటీ ఒక రకంగా ఉంటుంది.
1: అవును,
0: పాల్ లాగా అనమాట. ఈ మిల్క్ ఎట్లా వస్తుందో మనకు
1: గేదెలు బట్టి ఉంటుంది.
0: ఇవన్నీ బ్లెండ్ చేయాలి మనం. బ్లెండ్ చేసి కస్టమర్ కి ఏ స్టాండర్డ్ లో కావాలో మిక్స్ చేయాల్సి వస్తుంది. దానికోసం
1: వేరే ఏమైనా మిక్సింగ్ చేయాలి మనం?
0: మిక్సింగ్ కాదు, దానే ఇప్పుడు అంటే రెండు వెరైటీలు,
1: ఆల్ వెరైటీస్,
0: ఒకటి చిక్కుగా ఉన్నది ఒకటి పల్చగా ఉంది అనుకోండి, రెండు మిక్స్ చేస్తే మనకు యూనిఫామ్ గా వస్తుంది. ఈ ఈ రిక్వైర్ ఇట్లా ఉన్నది ఆ కస్టమర్ సూటబుల్ లా కాదనేది మనం డిసైడ్ చేస్తాం.
1: ఓకే,
0: అంటే
1: బ్లెండ్ చేస్తారు. ఇంకా ఏమైనా బై ప్రొడక్ట్స్ కూడా చేస్తారా?
0: క్రిస్టల్స్ చేయొచ్చు. మెంథాల్ ఆయిల్ వస్తుంది, దాంతో మనం క్రిస్టల్స్ తయారు చేస్తాం. అంటే ప్యూరిటీ కోసం అనమాట. అంటే ఎక్కడన్నా ఓన్లీ మెంథాలే ఎక్కువ పర్సెంటేజ్ యూజ్ చేయాలా, అదర్ మెటీరియల్ యూజ్ చేయకూడదు అంటే క్రిస్టల్ అనేది వాడతారు.
1: మీరు తయారు చేస్తారు?
0: మనం తయారు చేస్తాం. మనకు ఫ్యాక్టరీ ఇప్పుడు ఇందోర్ లో ఫ్యాక్టరీ ఉంది.
1: అంటే మధ్యప్రదేశ్ లో పెట్టారు?
0: మధ్యప్రదేశ్ అండి. అవును,
1: ఆల్మోస్ట్ ఇండియా అంతా
0: తిరిగేసాండి.
1: ఇప్పుడు ఇండోర్ లో ఫ్యాక్టరీ ఉంది?
0: ఇండోర్ లో ఫ్యాక్టరీ ఉంది, ఒక 1 ఎకర్ లో ఫ్యాక్టరీ ఉంది. అక్కడ మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా అంత హైఫై టెక్నాలజీలో జరుగుతుంది. మొత్తం ఆటోమేటెడ్
1: ఈవెన్ మనుషులు తక్కువ అవసరం,
0: తక్కువ మనుషులు తక్కువ. తర్వాత ఈవెన్ ఫారిన్ స్టాండర్డ్స్ అంటే ఆల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, దానికి ఎఫ్ఎస్సిసి 22,000 అనే స్టాండర్డ్స్ లో చేస్తున్నాము. అట్లా హైలీ స్టాండర్డ్ ఫ్యాక్టరీస్ అనమాట. ఈవెన్ ఫారిన్ బయర్స్ కూడా వస్తూ ఉంటారు మాకు రెగ్యులర్ గా, వాళ్ళు విజిట్ చేసినా వాళ్ళు ఆడిట్ చేసినా కూడా.
1: ఓకే,
0: అది అది ప్రాసెస్.
1: మీరు 30 డ్రమ్స్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఆర్డర్స్ వచ్చాయా?
0: వాళ్ళకి అది కంటిన్యూ అయింది, మళ్ళీ కంటిన్యూ అయింది.
1: ఇప్పుడు హ్యాపీగా
0: ఇప్పుడు కంటిన్యూ అయింది. దాని తర్వాత మనం కొత్త బయర్స్ ఉంటూ వెతుక్కున్నాము. అట్లా మొత్తం మనం ఇప్పుడు యుఎస్, యూరోప్ లో మొత్తం మనకు చాలా మంది బయర్స్ ఉన్నారు. అట్లా మనం మన టర్నోవర్స్ ఇనిషియేట్ చేసింది, స్టార్ట్ చేసింది ఫస్ట్ 48 లాక్స్. నాకు అది ఫస్ట్ 30 డ్రమ్స్ అంటే 48 లాక్స్ అప్రాక్సిమేట్ గా ప్రైస్. అది 48 లాక్స్ ఫస్ట్ నా అకౌంట్కి వచ్చింది. అక్కడ నుంచి మనం అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకా 2.5 crores తో స్టార్ట్ చేసిన బిజినెస్ ఈరోజు మనం దాదాపు 60-70 crores వరకు
1: టర్నోవర్
0: చేస్తున్నాం అండి.
1: ఓకే, నవ్వు ఇప్పుడు అయితే అక్కడ సెటిల్ అయిపోయారు?
0: సెటిల్ అయిపోయాం.
1: మొత్తానికి అన్ని రాష్ట్రాలు చూసారు, అన్ని ప్రొడక్ట్స్ చూసారు, రకరకాల మెకానికల్తో స్టార్ట్ అయ్యి పెయింట్స్ తో లాస్ట్ కి అగ్రికల్చర్. ఇప్పుడైతే ఇది రైతులు కూడా బాగానే పండిస్తున్నారు,
0: బాగానే పండిస్తుంది. ఇప్పుడు మాకు అక్కడ
1: మోటివేట్ చేశారు,
0: అక్కడ మోటివేట్ చేశాం. అది 42 ఫార్మర్స్ తో స్టార్ట్ అయింది, ఇప్పుడు 3,000 ఫార్మర్స్ ఉన్నారు.
1: ఓహో,
0: 1 విలేజ్ తో స్టార్ట్ చేసి 21 విలేజెస్ అయినాయి.
1: ఇప్పుడు అది క్లస్టర్ మాదిరి
0: అయిపోయింది. ఇప్పుడు మేము వాళ్ళకి సర్వీస్
1: యాక్టివిటీ. ఎన్ని రోజులకు వస్తుంది పంట సాధారణంగా?
0: 120 డేస్ అండి. ఫస్ట్ కటింగ్ వచ్చేది 120 డేస్,
1: 4 మంత్స్
0: కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 40-50 డేస్ లో మళ్ళీ ఇంకోసారి వస్తుంది.
1: అయితే ఇయర్లీ 4-5 టైమ్స్ కట్ చేయాలి?
0: 2 టైమ్స్. తర్వాత తీసేయాలి, మొత్తం తీసేస్తారు. తర్వాత వర్షాలు వచ్చేస్తాయి అక్కడ.
1: అవును, అక్కడ
0: జూలై ఆగస్ట్ వచ్చేటప్పటికి వర్షాలు
1: వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా ఫ్లడ్స్,
0: అక్కడ మొత్తం నిండిపోతాయి, పొలాలన్నీ నిండిపోతాయి. వాళ్ళు అప్పుడు బాస్మతి రైస్ చేస్తారు అనమాట,
1: షిఫ్ట్ అయిపోయి
0: బాస్మతి రైస్ వాళ్ళ మిగతా ప్రొడక్ట్స్ అనమాట. ఇంకా నవంబర్ డిసెంబర్ పోయిందంటే ఆలు ప్రొడక్షన్ చేస్తారు.
1: ఇప్పుడు మీరు అనంతపూర్ లో ఉన్నారు, ఇప్పుడు ఇండోర్ లో ఫ్యాక్టరీ అన్ని ఉన్నా కూడా మీకేమి ఇప్పుడు ఆటోమేషన్ వల్ల ఇబ్బంది ఏం లేదు?
0: ఏం లేదు. ఏ ప్రాబ్లం లేదండి, అనేది లేదు. ఈజీ అంటే ఏముందిలో మనం అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరిపోతే జాబ్ వస్తుంది, జీతం వస్తుందిలే, మనకి ఎందుకు టెన్షన్ అనే ఫీలింగ్ మళ్ళీ క్రియేట్ అవుతుంది అనమాట. అట్లా కాకుండా వీళ్ళు ఎవరైనా చేయాలనుకునే వాళ్ళకి బేసిక్ ఏంటంటే వీళ్ళకు ముందు నుంచి జీలు ఉండాలి. అది వాళ్ళకు ఫైర్ లోపల ఉంటే
1: ఉండి
0: ధైర్యం ఉండాలి. ఉండి మనం ఏదో చేసి తీరాలా అనే వాళ్ళకే ఇండస్ట్రీ కానీ బిజినెస్ కానీ, ఏదో అది దొరకలేదు కాబట్టి ఇది చేద్దాం, ఇది దొరకలేదు కాబట్టి ఇంకోటి చేద్దాంలే అనే వాళ్ళకి కాదు. ఫర్మ్ ఐడియా ఉండాలా, మనం చేసి తీరాలనే ఒక పట్టుదల ఉండాలా. ఇవన్నీ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ సర్లేదు మామూలు లేని అడ్జస్ట్ చేసుకుని ముందు అంటే దాన్ని సర్దుకొని దాన్ని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తాం అనమాట. అట్లా ఆ దీనిలో వీళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేయటము, మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా మార్కెటింగ్ మన అనంతపూర్లో చేస్తామా, మన ఏరియాలో చేసుకుందామా అనేది కాకుండా వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా చూడాలి ఫస్ట్. ప్రపంచంలో ఏం రిక్వైర్మెంట్ ఉంది, దాన్ని ఎట్లా మనం ఫుల్ఫిల్ చేయగలము, ఏదైనా మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకురాగలము. ఇప్పుడు నేను చేసిన ప్రాజెక్ట్స్లో నేను చైనా నుంచి అమెరికాకి సప్లై చేశాను.

0: దుబాయ్లోనే ఆఫీస్ కూడా ఉండింది. అక్కడ అక్కడ నుంచి సప్లై కూడా చేసాం. అంటే ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎక్కడికి ఏం సప్లై చేయాలనేది కూడా మనము వరల్డ్ వైడ్ చూసుకుంటే అది మనం చేయడానికి ఈజీ అవుతుంది. అట్లా వీళ్ళు బ్రాడ్గా ఆలోచించి మంచి ప్రోడక్ట్స్ మంచిది తీసుకొచ్చి, బయర్ ఇంపార్టెంట్ అండి, బయర్ను ఫస్ట్ మనం హోల్డ్ చేసుకోగలిగితే చేయగలమని.
1: సుధీర్ గారు, మేము ఆహ్వానించిన వెంటనే మా స్టూడియోకి ఇచ్చేసి మీ ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నటువంటి అనుభవాల్ని పంచుకొని మన జిల్లాలో కూడా మిమ్మల్ని మోటివేషన్గా తీసుకొని కొందరన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పారిశ్రామికవేత్త ముడార్ సుధీర్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ జి నాగేశ్వరరెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు అనంతపురం మండలం పూలకుంట గ్రామం నుంచి ఓబుళమ్మ, భారతి, పోలేరమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి, ఓబుళమ్మ, రాజీ, రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు, రత్నమ్మ, లక్ష్మి, లక్ష్మీ నరసింహ, అచ్చమ్మ. వీరంతా కోరుతున్న పాట బొబ్బిలి సింహం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన జాలాది గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. వీరికోసం ఈ పాట.

0: ఈ దండయ్యాల్సింది నాకు కాదు. నన్ను జైలు పాలు చేసి నా రాజకీయ జీవితానికి సమాధి కట్టిన ముఖ్యమంత్రి, దానికి పునాది వేసిన విజయ రాఘవ భూపతి గారి శవాలకి
1: వాళ్ళ తాతమ్మ తాతల తలపెట్టిన రిజర్వ్

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఈ ఉత్తరం అనంతపురం సిండికేట్ నగర్ నుండి కోరుతున్న శ్రోతలు పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబళమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శంకర్, రామ్మూర్తి, వెంగముని, బాలాజీ, హేమంత్ సాయి. వీరంతా కోరుతున్న పాట పెద్దరికం చిత్రం కోసం. చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన భువనచంద్ర గీతం, సంగీతం కోటి. వీరికోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమళ్ళ నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట ఎంకే నాయుడు బావ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்.
3: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగాల నుంచి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, విశ్రాంత్ బాబు, లక్ష్మీ, దుర్గాప్రసాద్, జగన్ బాబు, దుర్గారావు, ఇంకా వీరి కుటుంబ సభ్యులందరూ అని కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట దేవత చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి. వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి కోరుతున్న శ్రోతలు బిజిలీ వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయిప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్వని, ఆనంద్, మన్విత్. వీరంతా కోరుతున్న పాట గజదొంగ. చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి. వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

మీరు విన్న ఆ పాట సరైనోడు. ఈ చిత్రానికి సమీర భరద్వాజ్, జుబిన్ గానం చేశారు. నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

Jyoti FM 101.3. శ్రీమద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తున్నారు కదా. మనమైతే మీకు తెలిసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. 12 o'clock దాటి 11 minutes అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో మన ప్రపంచంలో కొన్ని నిషిద్ధ ప్రదేశాల గురించి, అంటే మనుషులు ఎవరూ అక్కడికి వెళ్లకూడదు అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన కొన్ని ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకుందాము అని చెప్పాను. మరి ఫస్ట్ అయితే ప్లేస్ వచ్చేసి ఒక ఐలాండ్ గురించి చెప్తాను, సర్ట్సీ ఐలాండ్ అనమాట. సో ఈ సర్ట్సీ ఐలాండ్ ఏంటంటే భూమి మీద కొత్తగా ఏర్పడిన దీవి అని చెప్పచ్చు. అట్లాంటిక్ సముద్రంలో ఉందన్నమాట ఈ దీవి. 1963లో సముద్ర గర్భంలో సంభవించిన ఒక అగ్నిపర్వతం పేలడం వలన ఈ దీవి అనేది ఏర్పడింది. సో అగ్నిపర్వతం పేలడం వల్ల ఏర్పడిన దీవి అనమాట ఇది. ఐస్లాండ్ కి దగ్గరలో 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పడింది అనమాట ఈ దీవి. ఇక ఐస్లాండ్ గవర్నమెంట్ ఏంటంటే దీన్ని ప్రకృతి సంరక్షణ కేంద్రంగా అనౌన్స్ చేశారు. అక్కడ మొక్కలు జంతువుల పెరుగుదలపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. 2008లో అయితే యునెస్కో వారు ఈ ఐలాండ్ ని ప్రపంచ వారసత్వ సంస్థలంగా కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. కానీ మనుషులెవరూ అక్కడికి వెళ్లడానికి పర్మిషన్ లేదనమాట. సో నిషేధించేశారు. కొన్ని రకాల రీసెర్చ్లు అయితే జరుగుతున్నాయి, కానీ ఇప్పట్లో అయితే మాత్రం అసలు ఈ దీవి మనుషులు ఉండడానికే కరెక్ట్ గా కంఫర్ట్ గా ఉంటుందో లేదో దాని మీద కూడా స్టడీస్ జరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే అగ్నిపర్వతం పేలడం వలన ఏర్పడింది కాబట్టి అంత కంఫర్ట్ గా ఉండదు మనుషులు వెళ్ళి అక్కడ ఉండడానికి కూడా. సో అందుకే ఎవరిని కూడా అలో చేయరనమాట, స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో ఈ సర్ట్సీ ఐలాండ్ లో పర్యాటకులకు అస్సలు ప్రవేశమే లేదు, అట్లీస్ట్ చూసి వస్తాము అని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోరనమాట. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, దాని తర్వాత మన ప్రపంచంలో ఉన్న ఈ ఫోర్బిడెన్ ఐలాండ్స్, అంటే ఈ చూడని నిషేధించిన ఐలాండ్స్ అనమాట, ఎవరు పర్యాటకులు వెళ్ళకూడదు అలాంటి ప్లేసెస్ ఏమున్నాయో చూసుకుందాం. మరి తెలుసుకునే ముందు ఇంకొక సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ, నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: विंटनारो विविध भारती FM 101.3।
4: ఎస్ వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:23 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఒకవేళ ఏదైనా ప్రకృతి భీభత్సాల వలన కానివ్వండి, యుద్దాల వలన, అలాగే ప్రపంచంలో ప్రళయాలు అండి, మనం 2012 ఎప్పుడైతే చిన్నప్పుడు మనకి ఉన్న ఒక పెద్ద భయం ఏదన్నా ఉందంటే 2012 లో ఏదో అయిపోతుంది అని అలా అనుకునే వాళ్ళం కదా, యుగాంతం అని. సో సక్సెస్ఫుల్ గా దాన్ని దాటేసాం. ఒకవేళ ఏదైనా యుద్దాల వలన కానివ్వండి, ప్రకృతి భీభత్సాల వలన కానివ్వండి, ప్రపంచంలో ప్రళయాలు ఏమైనా వచ్చాయనుకోండి, మళ్లీ కొత్తగా ఏర్పడిన

ప్రపంచంలో బ్రతకడానికి కావాల్సినవి, తినడానికి కావాల్సినవి కొన్ని ఉండాలి కదా. సో ఏం చేయాలి దీనికి అని చెప్పేసి అందుకే ముందు ఆలోచనతో ఒక ఐలాండ్లో అతి పెద్ద విత్తనాల ఖజానాని ఏర్పాటు చేశారు తెలుసా. మరి ఇది ప్రపంచ దేశాల విత్తనాల ఖజానా. నార్వే దేశానికి దగ్గరలో మంచు కొండలతో నిండి ఉండే స్వాల్బర్డ్ ఐలాండ్లో ఉందన్నమాట ఈ ఖజానా. సో స్పెషల్గా ఈ విత్తనాలని, కావాల్సిన ఐటమ్స్ని, అంటే ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మళ్ళీ కొత్తగా ఏర్పడిన ప్రపంచంలో మనం బ్రతకడానికి కొన్ని విత్తనాలు ఇవన్నీ కావాలి కాబట్టి, సో వృక్ష జాతులకు సంబంధించిన విత్తనాలు కానివ్వండి, కొన్ని పంటలకు చెందిన విత్తనాలు, అలాగే మనం తినడానికి కావాల్సిన గింజలు, ఇవన్నీ కూడా ఈ ఐలాండ్లో, ఈ స్వాల్బర్డ్ ఐలాండ్లో భద్రంగా దాచిపెట్టారనమాట కొంతమంది శాస్త్రవేత్తలు. సో ఆ కొంతమంది శాస్త్రవేత్తలు అలాగే రక్షణాధికారులకు తప్ప ఇంకెవ్వరికి ఈ స్వాల్బర్డ్ ఐలాండ్లోకి అస్సలు ఎంట్రీనే లేదు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో వెళ్ళి చూస్తాము ఏం దాచిపెట్టారో ఏంటి అనేది అని మనం వెళ్ళి అడిగినా కూడా నో వే అనమాట, అస్సలు పర్మిషన్ ఇవ్వరు. సో కొంతమంది శాస్త్రవేత్తలకి, ఆ రక్షణాధికారులకి మాత్రమే ఆ ఐలాండ్లోకి వెళ్ళే అవకాశం మాత్రమే ఉంటుంది. సో అది మ్యాటర్, ఎంత ముందు ఆలోచనో కదా. సో ఇది ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మళ్ళీ మాట్లాడుకునేలోపు మీ అందరి కోసం మీకు ఒక సాంగ్ మీకు ప్లే చేస్తున్నాను, పందెం కోడి సినిమా నుంచి ప్లే చేస్తాను. తర్వాత తెలుగులో వార్తలు కూడా వింటాము ఎగ్జాక్ట్లీ 12:30 అనమాట. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఫీజే రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.5.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడ ఆహార నిల్వలు ఉన్నాయని, కొరత ఏర్పడే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ఫ్రాన్స్లో ఏవియన్ నగరంలో ఈవేళ నుంచి ప్రారంభం కానున్న 52వ G7 సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశం గొప్ప సానుకూల పరిణామంతో ప్రారంభమవుతోంది. అమెరికా ఇరాన్ దేశాలు తమ మధ్య 107 రోజుల పాటు జరిగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ చరుము సరఫరాలో 5వ వంతు రవాణాకు ఉపయోగపడే కీలకమైన జలమార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను తిరిగి తెరిచాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీతో సహా G7 దేశాల నేతలు ఈ పరిణామం పట్ల హర్షం ప్రకటించారు. ఎటువంటి షరతులు పరిమితులు లేని నౌకాయాన స్వేచ్ఛతో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను అత్యవసరంగా తిరిగి తెరవడం ఎంతో అవసరమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వరకు కొనసాగే G7 సదస్సు కోసం ఏవియన్ నగరంతో పాటు జెనీవా లేక్, జెనీవా ప్రాంతాన్ని ఒక అభేద్యమైన భద్రతా కోటగా మార్చారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని రెడ్ బ్లూ జోన్లుగా విభజించారు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత పాసల ద్వారా మాత్రమే ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఇంకొంతసేపట్లో G7 సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలతో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులకు అధికారికంగా స్వాగతం పలుకుతారు. భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలను భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించారు. వీటితో పాటు యుక్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కూడా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షతన జరుగుతున్న G7 సదస్సు ప్రస్తుత సంవత్సరానికి కొన్ని కీలక ప్రాధాన్యతనిచ్చుకుంది. మితిమీరిన స్థూల ఆర్థిక అసమతూకాన్ని తగ్గించడం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం ఈ ప్రాధాన్యతలు ఉన్నాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్స్ పటిష్టతను బలోపేతం చేయడం, ఆన్లైన్లో మైనర్లు, పిల్లల రక్షణ, ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్షోభాల పరిష్కారంపై కూడా చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏవియన్ చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఏవియన్లో పర్యటిస్తారు. భారత్కే కాకుండా మొత్తం అభివృద్ది చెందుతున్న దేశాలకు కీలకమైన అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 7వ సారి G7 సదస్సుకి హాజరవుతున్నారు. G7 సదస్సుల్లో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం అనేది శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ స్థిరత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో మన దేశం పోషిస్తున్న పాత్రకు అందిస్తున్న సహకారానికి

0: లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిఫలిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడతను ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు తన పర్యటన మంచి అవకాశం కల్పిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్టపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మన దేశానికున్న నిబద్దతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ స్లోవక్ ఆతిథ్యం లభించిందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. స్లోవక్ విదేశాంగ మంత్రి స్వాగతం పలకడంతో పాటు ప్రవాస భారతీయులు కూడా సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో తగినంత మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, ఎల్ నినో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహారం కొరత ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మైండ్ మైండ్ సమ్మిట్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1: Since last year we've maintained, so there shouldn't be a food shortage. But for farmers, it'll have an impact because this year his income will be stressed out.
0: ఖరీఫ్ పంట కాలానికి సరిపడా మొత్తంలో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు, కానుకల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వినతి పత్రం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాష్ అవస్థి ఈ వినతి పత్రం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థతో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమస్య కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిందని పేర్కొంటూ, రామాలయానికి చెందిన విరాళాల నిధుల్లో అక్రమాలు, దుర్వినియోగం లేదా నిధులు మాయమైనట్లు వస్తున్న ఇటీవలి నివేదికలు దేశ విదేశాల్లోని భక్తుల్లో ఆందోళన కలిగించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా రిప్రజెంటేషన్లో గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారికంగా క్రిమినల్ విచారణ, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వల్ల ఈ విషయమై వ్యవస్థ స్పందించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఉత్తరప్రదేశ్లోని జవహర్లో గల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ది చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీ ఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో హిమాలయాల్లో సానుగుల దిగువ ప్రాంతంలో, పశ్చిమ బెంగాల్లో, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షం

కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్ మొదలైన చోట్ల విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెట్బాక్స్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. ఫీఫా ప్రపంచకప్ 2006 ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు జరిగిన గ్రూప్ ఆఫ్ మ్యాచ్లో స్వీడన్ టునీషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు జరగనున్న మరో మ్యాచ్లో గ్రూప్ హెచ్ పోటీలో స్పెయిన్ కార్పో వార్డీతో తలపడనుంది. శేషాలు మరొకసారి 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అవుట్రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలో భారత్ పాకిస్తాన్ను ప్రారంభ మ్యాచ్లో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: भारती FM 101.3। నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. వింటున్నారు వివిధ భారతి FM 101.3.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:41 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను ఒక ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి, అంటే మనుషులు ఎవరూ కూడా ఆ ప్లేసెస్ లోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, మన ప్రపంచంలో ఉన్న అలాంటి ప్లేసెస్ ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ అయితే ప్లేస్ వచ్చేసి స్నేక్ ఐలాండ్. సో బ్రెజిల్ కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఈ స్నేక్ ఐలాండ్. పేరు వింటుంటేనే తెలిసిపోతుంది ఆ ఐలాండ్ లో ఎక్కువగా స్నేక్స్ ఉంటాయి కాబట్టి ఆ పేరుతోనే పిలుస్తారు. అండ్ అసలు ఆ ఐలాండ్ లో అత్యంత ప్రమాదకరమైన పాయిజనస్ స్నేక్స్ ఉంటాయన్నమాట. అడుగడుగున ఏవో ఒక పాము కనబడుతుంది. సో ఆ కారణంతోనే అసలు ఆ ఐలాండ్ లో మనుషులు ఎవ్వరికి కూడా నో ఎంట్రీ, అలా అంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారు. సో ఎటు అటువైపు ఎవ్వరు కూడా వెళ్లరన్నమాట ఆ భయంతో. సో అది ఆ స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఇంకా ఇలాంటి ప్రమాదకరమైన ప్లేసెస్ ఉన్నాయండి. నార్త్ సెంటినల్ ఐలాండ్, ఇది వరకు ఒకసారి నేను చెప్పాను, ఇది నార్త్ సెంటినల్ ఐలాండ్ అని చెప్పేసి ఒక తెగకి సంబంధించిన ప్రజలు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ అక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే బయట మనుషులు, అంటే మనం ఆది మానవుల కాలంలో చూసినటువంటి అలాంటి కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు. మనలాంటి వాళ్ళని చూశారు అంటే ఏదో ప్రమాదం ఉంది అని చెప్పేసి చంపేస్తారు కూడా మనల్ని. సో నార్మల్ పీపుల్ ఎవ్వరు కూడా అక్కడికి ధైర్యం చేయరన్నమాట వెళ్ళడానికి. సో వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మాత్రం చాలా అడ్వెంచరస్ చేసే పీపుల్, కొంతమంది డ్రోన్ కెమెరాస్తో అలా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా నివసిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అయినా ఆ కెమెరాస్ మీద దాడి చేయడం, సో ఇలా చాలా డేంజరస్ పీపుల్ అనమాట నార్త్ సెంటినల్ ఐలాండ్ పీపుల్. సో కాబట్టి అక్కడికి కూడా మనుషులు ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు, నిషిద్ధ ప్రదేశం అది కూడా. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయండి మరి చెప్పుకుంటూ వెళ్తే. కొన్ని మాత్రం మన టైం సరిపోయినంత వరకు కొన్ని ఈ షోలో నేను చెప్తాను.

ఇంకా మిగతావి నెక్స్ట్ షోలో కూడా మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాను. ఒక సాంగ్ విన్న తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని

0: షేర్ చేసుకున్నట్టుంటుంది. అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ను కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

పిలిచింది సినిమా నుంచి సాంగ్ వినేశారు. 12:54 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనం విన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు కదా. నేను మీ ఆర్జే తేజు. అయితే ఫ్రాన్స్ దేశానికి ఈశాన్య ప్రాంతంలో దాదాపు 1200 చదరపు కిలోమీటర్స్ లో కొన్ని ప్రదేశాలున్నాయి. ఆ ప్రదేశాలని మొత్తం కూడా ఫ్రాన్స్ ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించేసింది. మరి కొంతమంది సైనిక సిబ్బంది తప్ప ఇంకా ఎవ్వరు కూడా ఆ ఏరియాలోకి అడుగు పెట్టకూడదు తెలుసా. సో ఆ ఏరియాలో ఇదివరకు బాగానే ఉండేది అంతా. ఆ ప్రాంతంలో గ్రామాలు ఉండేవి, పచ్చని పంట పొలాలతో కలగలలాడుతూ ఉండేదన్నమాట. అయితే ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందో ఆ యుద్ధం వలన ఆ ప్రాంతంలో బాంబుల దాడులు, ఫిరంగి దాడులు ఇవన్నీ జరిగాయి. దాంతో చెట్లు, జంతువులు అసలు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఇక అక్కడ పడిన బాంబుల్లో కొన్ని పేలనివి కూడా ఉన్నాయంట. సో ఇవి డేంజర్ ఎప్పటికైనా సరే అని చెప్పేసి అక్కడ నివసించే గ్రామస్తులు అందరినీ కూడా ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు పంపించేశారు. ఇక ఆ ప్రాంతాన్ని కూడా మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించేశారు. సో ఎవ్వరికి కూడా ఎంట్రీ లేకుండా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారనమాట ఫ్రాన్స్ ప్రభుత్వం వారు. సో ఇంకా ఇలాంటి ప్లేసెస్ చాలానే ఉన్నాయని ఇందాక చెప్పాను కదా. సో మనం నివసించలేము, అట్ ద సేమ్ టైం కనీసం చూసి రావడానికి కూడా వెళ్ళి చూసి రావడానికి కూడా ఛాన్స్ లేదనమాట, పర్మిషన్ ఇవ్వరు. సో ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా ఈ డీటెయిల్స్ అయితే మీకోసం తీసుకొచ్చి షేర్ చేసేసాను కాబట్టి మరిన్ని విషయాలు నెక్స్ట్ షోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఈలోపు మీకోసం వెంకయ్య సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నానండి. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో ముఖ్యమంత్రి ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ అతిపెద్ద మానవ వనరులను కలిగి ఉన్న దేశమని, ఆంధ్రప్రదేశ్లో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం అనుసరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు జల్ జీవన్ పథకం ద్వారా స్వచ్చమైన గోదావరి జలాలు అందించే పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పాలకొల్లు పట్టణానికి సురక్షిత తాగునీటి సరఫరాకు సంబంధించి 100 కోట్ల విజయేశ్వరం మంచినీటి పథకం పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రాష్టంలో గడిచిన 2 ఏళ్ల నుండి సమర్థవంతమైన పాలన అందిస్తున్నామని రాష్ట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయ్ రాణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ 11,000 మందికి తమ శాఖ నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. విజయనగరం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైంది. జిల్లాలోని 1,847 పోలింగ్ బూత్ల పరిధిలోని సుమారు 15.79 లక్షల మంది ఓటర్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు తెలిపారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జ్యేష్ఠాభిషేకాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేసినట్లు తెలిపింది. ఫీఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ ఈలో భాగంగా ఈరోజు ఈక్విడార్తో జరిగిన మ్యాచ్లో ఐవరీ కోస్ట్ 1-0 తేడాతో విజయం సాధించింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో నిన్న పిడుగులు ఈదురుగాలితో వర్షాలు కురిశాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలోని మక్కువ, సీతంపేట, వీరఘట్టం, గురుగుబిల్లి తదితర మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలం నగరికటకం గ్రామంలో నిన్న మధ్యాహ్నం పిడుగుపడి 5 మేకలు, 3 గొర్రెలు చనిపోయాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఏంట్రా 5000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
0: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
0: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

ఎస్ యూర్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ధీరా ప్రోగ్రామ్ లో మనమున్నాము. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్రేమలేఖ నుంచి వినేశారు కదా, మరి ధీరాలో ఏం మాట్లాడుకుందాం? చాలా మంది లేడీస్ ఏంటంటే స్టడీస్ అయిపోగానే వెంటనే మ్యారేజ్, నెక్స్ట్ పిల్లలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇలా వాళ్ళు ఎప్పుడు కూడా బిజీగా ఉంటూ తమ ఇంట్రెస్ట్ ఏంటి, ఏం సాధించాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. కానీ ఎంతటి బాధ్యతలతో ఎంత బిజీగా ఉంటున్నా సరే కొంచెం తమ కోసం కూడా టైం కేటాయించుకుని అనుకున్నది సాధించాలి అనే పట్టుదలతో ప్రెజెంట్ అయితే చాలా మంది మహిళలు ఇన్స్పైరింగ్ గా కూడా నిలుస్తున్నారు సాధించేసి. సో అలాంటి ఒక మహిళ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. పంజాబ్ కి చెందిన మహిళ అనమాట, ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ గా టైటిల్ కూడా అందుకున్నారు. మరి ఒక సామాన్య గృహిణి, సో ఒక సామాన్య గృహిణి ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ అనే టైటిల్ ఎలా గెలుచుకున్నారు, అసలు ఆవిడ ఏం చేశారు, ఈ విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: TFM 101.3
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఖైదీ నెంబర్ 150 నుంచి మిమ్మి సాంగ్ వినేశాం కదా. నెక్స్ట్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ అనే టైటిల్ అందుకున్న ఒక సామాన్య గృహిణి గురించి తెలుసుకుందాం అన్నాను కదా. మరి నీతి బన్సల్ అని చెప్పేసి ఒక గృహిణి, పంజాబ్ కి చెందిన తను 22 ఇయర్స్ కే మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత తీరిక లేని కుటుంబ బాధ్యతలు, ఇక అందరూ మిడిల్ క్లాస్ మహిళల్లాగానే ఆవిడకు కూడా భర్త పిల్లలే తన ప్రపంచం. అయితే తనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది, తను కూడా ఏదో ఒకటి సాధిస్తుంది అని ఆవిడ కూడా ఎప్పుడూ అనుకోలేదన్నమాట. కానీ సడన్ గా ఏం జరిగిందో తెలుసా, 2015లో అనమాట నీతి బన్సల్ గారికి ఒక యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల తన లైఫే చేంజ్ అయిపోయింది. ఈ ప్రమాదంలో వెన్నుముకకు తీవ్ర గాయాలయ్యాయన్నమాట. మళ్లీ మామూలుగా నడుస్తానో లేదో, మామూలు స్టేజ్ కి వస్తానో లేదో అని ఆవిడ కూడా డౌట్ ఉంది. ఇక డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారంటే ఆవిడకి సైక్లింగ్ ని ఒక ఎక్సర్సైజ్ లాగా, ఇక ఫిజియోథెరపీలో భాగంగా అడ్వైస్ చేశారనమాట. సో మీరు సైక్లింగ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు ఇంకా అని చెప్పేసి. దెన్ ఇంకా ఆవిడ స్లోగా సైక్లింగ్ పై దృష్టి పెట్టారు. ఇక స్లోగా ఆ సైక్లింగ్ అనేది తనకి ప్యాషన్ లాగా మారిపోయింది. దాంతో ఒక సంవత్సరంలోనే 2015లో యాక్సిడెంట్ అయింది, దెన్ సైక్లింగ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1 ఇయర్లోనే 2016లో తను హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని, ఆ వెన్నెముక ప్రాబ్లం కానీ అంతా కూడా క్యూర్ అయిపోవడం, వెంటనే సైక్లింగ్ కాంపిటీషన్స్ లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది తెలుసా. సో ఎందుకు అనిపించిందో తనకి ఆ సైక్లింగ్ మీద అంత ఇంట్రెస్ట్ రావడం, నేను కూడా ఏదైనా సాధించాలి అనిపించడం, సో పార్టిసిపేట్ చేయడం, దానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నమాట బాగా. దెన్ ఆవిడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా సైక్లింగ్ లో గెలిచి ఎన్నో మెడల్స్ కూడా అందుకున్నారు. అలా ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ అనే టైటిల్ ని కూడా సాధించడం జరిగింది. సూపర్బ్ కదా. సో ఏదైనా సాధించడానికి ఏజ్ తో సంబంధం లేదు అనే దానికి ఈ నీతి బన్సల్ గారి స్టోరీ నిజంగా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది తెలుసుకుంటే. ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ బిజినెస్ రంగంలో కూడా రావాలి అని ఆలోచిస్తున్నారనమాట. సూపర్బ్. అసలు ఇలా చాలా మంది మహిళలు కెరీర్ గ్యాప్ రావడం, లేకపోతే ఒక వయసులో ఉన్నప్పుడే మనం జాబ్స్ చేయగలుగుతాం, తర్వాత మన వల్ల కాదు అని ఫీల్ అయిపోతూ అలా ఖాళీగా ఉండకుండా ఏ ఏజ్ లో అయినా సరే మీకు అనుకున్నది సాధించడానికి ఏ మాత్రం అవకాశాలు తక్కువ అయితే ఏమి ఉండవు. సో ఏదో ఒకటి మీరు సాధించవచ్చు ఖచ్చితంగా అనే దానికి ఈ స్టోరీ మనకి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అండ్ మన గవర్నమెంట్ కూడా ఖేలో ఇండియా ప్రోగ్రామ్స్ ద్వారా మహిళలకి చాలా రకాలుగా చేయూతను అందిస్తున్నారు కదా. సో మన భారతదేశంలో సాధారణంగానే చాలా వరకు మహిళల కోసం క్రీడల్ని ప్రోత్సహించే విషయంలో చాలా రకాల మహిళల కోసం ఖేలో ఇండియా పథకాన్ని కూడా తీసుకొచ్చారు. యంగ్స్టర్స్తో పాటుగా ఉమెన్కి కూడా చాలా దీంట్లో అవకాశాలు ఉన్నాయి కదా. అండ్ ఆర్థికంగా కూడా సహాయం కూడా అందిస్తారు. మనం ఎంచుకున్న స్పోర్ట్స్ కెరీర్ని బట్టి మనకి ఎంత వరకు ఆర్థిక సహాయం లభించవచ్చో అంతవరకు మన ప్రభుత్వం కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ విషయాలు కూడా అవేర్నెస్తో ఉంటూ మీరు ఏదైనా స్పోర్ట్స్లో రాణించాలి అనుకుంటే డెఫినెట్గా రాణించవచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా. అండ్ ఫిట్గా ఉంటే చాలు. అండ్ ఆడపిల్లలు మెయిన్గా ఫిట్గా ఉండాలి అనే ఉద్దేశంతో అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ అనే దాని మీద, అంటే ఖేలో ఇండియా ప్రోగ్రామ్కి సంబంధించిందే, చాలా వరకు ఆడపిల్లల్ని ప్రోత్సహించడానికి చాలా రకాల ఫిట్నెస్ గురించి కూడా ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట. సో అది మ్యాటర్. ఇక కాసేపట్లో మనమైతే ఒక 2 మినిట్స్లో ప్రాంతీయ వార్తలు కూడా వింటాము. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు

0: పని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: विविध भारती FM 101.3। ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, గత 2 ఏళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు: సింగపూర్ పర్యటనలో భాగంగా అంకుర సంస్థల పెట్టుబడిదారులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్క అంబులే, రాష్ట మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, భూ సమీకరణ విధానాల ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టులకు వేగంగా భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్టంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరుతూ,
1: ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏబుల్ టు ప్రొక్యూర్ ల్యాండ్ వెరీ ఇన్నోవేటివ్ వే. ఐ అక్వైర్డ్ నియర్లీ 33,000 acres ఆఫ్ ల్యాండ్ ఫర్ క్యాపిటల్ అండర్ ల్యాండ్ పూలింగ్. ఎవ్రీ ప్రాజెక్ట్ I am able to procure land with a stipulated time. Now Google has come, $15 billion. We are able to acquire land within 3-4 months. Like that, so much of investment is coming. We are very strong in green energy. Because of all these things, now you are seeing geopolitical situation. We wanted to make it self-sufficient on energy front. That is one more thing we are working.
0: కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందన్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. వికసిత భారత లక్ష్య సాధనలో దేశం మరింత వేగంగా ముందుకు సాగుతుందని తెలుపుతూ,
2: Prime Minister Narendra Modi is continuously elected Prime Minister. He is serving almost 4,405th day today. He is continuing 12th year achievements. The people are everywhere. They are praying, the devotees, the general people, they are all going to the temples. They are praying for the nation's prosperity, for the Swarna India and for the Viksit Bharat. That I pray to Lord Balaji for the Viksit Bharat and Swarna Bharat.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో రైల్వే రంగం గణనీయంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో రైల్వే ప్రగతిపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, వందే భారత్ అమృత్ భారత్ రైళ్ల ప్రవేశం, ఆధునిక రైల్వే స్టేషన్ల అభివృద్ది, కొత్త రైల్వే కారిడార్ల నిర్మాణం, రాజధాని అమరావతికి మెరుగైన రైల్వే అనుసంధానం వంటి కార్యక్రమాలు రాష్ట రైల్వే రంగానికి కొత్త రూపునిచ్చాయని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటని తెలిపారు. నిధుల కేటాయింపులతో రైల్వే మౌలిక వసతులు బలోపేతం కావడంతో ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. తుర్కియా దేశంలోని అంటాలియాలో జరుగుతున్న ఆర్చరీ

0: ప్రపంచకప్ మూడవ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరస్ మెన్ సింగిల్స్ మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణ పతకాలు గెలుచుకుని రాష్ట క్రీడారంగానికి మరింత గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలు సాధించాలని పేర్కొన్నారు. గత రెండేళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, సమగ్ర రక్షణ భరోసా కల్పించామని పేర్కొన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా మొదటి దశలో 10,000 కేంద్రాలకు 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. రెండో దశలో మిగతా కేంద్రాల అభివృద్ధిని పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ
1: 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లల తల్లులు, పిల్లలు, బాలింతలు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఫుడ్ అందిస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో ఈ 2 సంవత్సరాలు 5,389 టీచర్లను, అలాగే 5,287 ఆయాలను కూడా మేము నియమించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ లో మౌలిక సదుపాయాలు దాదాపు 100 కోట్లతో 10,000 అంగన్వాడీ సెంటర్స్ కి అన్ని రకాల వసతులతో చేయటం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడు, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఈరోజు నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మత్స్యగుండంలో జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం మండలం కె పల్లెప్ప పాలం తీర ప్రాంతంలో సుమారు 700 మందితో యోగా సాధన నిర్వహించగా, పోలవరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్మికులు ప్రజలతో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలిలో యోగా అత్యంత అవసరమని, దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత కూడా పెంపొందుతాయని తెలిపారు. యోగా సాధనకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని మంత్రి సూచిస్తూ,
2: ఘనమైన వారసత్వ సంపద యోగా. యోగా కారణంగా శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఏకాగ్రత ఉంటుంది, తద్వారా జీవితం సుఖమయంగా సాగుతుంది. యోగాని ఆచరిస్తే వారు ఆరోగ్యవంతంగా ఉంటారు, సంతోషంగా కూడా ఉంటారు. యోగాని మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన తర్వాత జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసింది. ప్రతిరోజు మనం యోగా చేయడం ద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని, ఒక ఆరోగ్య భారత్ ను కూడా నిర్మించడానికి అవకాశం ఉంది.
0: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు మహాద్వారం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రాంగణంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా, దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను కేంద్ర మంత్రికి అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి సురక్షిత తాగునీటి సరఫరా కోసం 100 కోట్ల రూపాయలతో చేపట్టిన విజ్జేశ్వరం మంచినీటి పథకం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు. ప్రధానమంత్రి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: विद भारती FM 101.3।
1: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
2: పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभी।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: विविध भारती FM 101.3।
4: You're listening to Vivid Bharati FM 101.3. నేను మీ ఆర్జే తేజు. 1:32 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో ధీరా ప్రోగ్రామ్ లో మనం ఇప్పుడు ఏం తెలుసుకోబోతున్నామో తెలుసా? విషయం ఏంటంటే, జనరల్ గా అందరం బంగారాన్ని ఇంట్లో దాచుకుంటామా చెప్పండి. భయం వేస్తూ ఉంటుంది, ఇంట్లో ఉంటే అమ్మో ఎవరైనా తీసుకెళ్లిపోతారేమో అని ఇంట్లో నుంచి కాలు బయటపడ్డానికి కూడా మనం ఆలోచిస్తాం. కాబట్టి అందరూ ఏం చేస్తారు, క్యాజువల్ గా ఇంకా అందరూ జనరల్ గా చేసే పని బ్యాంక్ లో దాచుకోవడం. సో బ్యాంక్ లోనే సేఫ్ గా ఉంటుందని నమ్ముతాం. కానీ అప్పుడప్పుడు బ్యాంకులో కూడా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కదా, మనం న్యూస్లు కూడా వింటూ ఉంటాం ఇవాళ బ్యాంకులో ఇలా జరిగిందంట అని. సో ఎప్పుడో ఇంకా అది చాలా రేర్ అన్నమాట. ఒకవేళ బ్యాంక్ లాకర్ నుంచి మన బంగారం గనక దొంగతనం జరగడం, లేకపోతే ఏదైనా జరిగి పోయిందనుకోండి, మనం దాచుకున్న ఆ బంగార వస్తువులు పోయాయనుకోండి, అప్పుడు అసలు మనకి అంటే పరిహారం అసలు కట్టేది ఎవరు? బ్యాంకు వాళ్ళు కడతారా? అది కూడా పూర్తిగా కడతారా? అసలు ఎలాంటి రూల్స్ ఉన్నాయి? దీని గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనం చేసే పని బ్యాంకులో మన నగలు దాచుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగి మన బంగారం పోయింది అనుకోండి, అప్పుడు మనకి పరిహారం కట్టేది ఎవరు? అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఉన్న ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి తెలుసుకుందాం ఇవాళ మన ధీరాలో. ఈ హాఫ్ అన్ అవర్లో మీకు ఆ డీటెయిల్స్ అన్ని చెప్తూ ఉంటాను. ఈ లోపు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ కొండవీటి దొంగ సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ज्योति एफएम 101.3।
1: ఇస్ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ వచ్చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే.

ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. మనమైతే భద్రతకు మారుపేరుగా చెప్పే బ్యాంక్స్ లో అప్పుడప్పుడు జరిగే దొంగతనాల గురించి, అది కూడా మనం పెట్టుకునే మనం దాచుకునే బంగారం గనక ఒకవేళ దొంగతనం జరిగింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిహారం, ఎవరు కడతారు, దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నాను కదా. సో రీసెంట్ గా న్యూస్ లో కూడా చూసాం, అంటే ఇయర్ స్టార్టింగ్ లో అనమాట ఢిల్లీలో ఒక బ్యాంక్ లో లాకర్ లో ఉంచిన గోల్డ్ కూడా పోయింది అని చెప్పేసి. మరి నిజంగానే లాకర్ నుంచి బంగారం లేదా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ మాయమయ్యాయి అనుకోండి, మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, ఎంత పరిహారం అందుతుంది, దీని గురించి అందరికీ అవేర్నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక ఆర్బీఐ ప్రకారం ప్రజెంట్ అయితే అమల్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే బ్యాంక్ లాకర్ విషయంలో బ్యాంక్స్ బాధ్యత చాలా పరిమితంగా ఉంటుంది. బ్యాంక్స్ ఏంటంటే కేవలం లాకర్ స్థలాన్ని అద్దెకు ఇచ్చే సంస్థగా మాత్రమే ఉంటుంది తప్ప లోపల ఏముందనే విషయం వాళ్ళకి తెలియదు, కాబట్టి ప్రతి నష్టానికి బ్యాంక్ అయితే బాధ్యత వహించదు. సో ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ ఇంకా తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ఒకవేళ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, ఇంకా భద్రతా లోపాల వల్ల దొంగతనం జరిగినప్పుడు, ఇంకా బ్యాంక్ భవనం కూలిపోయినప్పుడు, లేకపోతే బ్యాంక్ ఉద్యోగులు ఎవరైనా సరే మోసం చేసినప్పుడు మాత్రమే, ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే బ్యాంకు వారు పరిహారం చెల్లిస్తారు. అయితే ఈ పరిహారం చెల్లించడంలో కూడా ఒక ఉందన్నమాట ఒక మ్యాటర్. అంటే అంత ఈజీగా పూర్తిగా మనం ఎంత వాల్యుబుల్ ఐటమ్స్ దాంట్లో పెట్టామో అంత వాల్యూ మొత్తం తిరిగి ఇచ్చారు. సో వీళ్ళ రూల్స్ ప్రకారంగా కొంత ఉంది. సో అది కూడా నేను చెప్తాను ఆ విశేషాలు ఏంటో. అండ్ తెలుసుకున్నాం కదా, బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కానివ్వండి, భద్రతా లోపాల వల్ల దొంగతనం జరిగినప్పుడు కానివ్వండి, బ్యాంక్ భవనం కూలిపోయినప్పుడు కానివ్వండి, ఇంకా బ్యాంక్ ఉద్యోగులు ఎవరైనా సరే మోసం చేసినప్పుడు మాత్రమే మనకి పరిహారం చెల్లిస్తారు. అది కూడా ఒక లెక్క ఉందన్నమాట దానికి. దాని గురించి కూడా చెప్తాను వివరంగా. తెలుసుకునే ముందు ఇంకొక సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో 151 అయిపోయింది అనమాట క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం బ్యాంక్ లాకర్ లో మనం పెట్టిన బంగారం ఒకవేళ దొంగతనానికి గురైతే గనక బ్యాంక్ వాళ్ళు ఎంతటి పరిహారం అందిస్తారు. అండ్ ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, బ్యాంక్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, భద్రతా లోపాల వల్ల దొంగతనం జరిగినప్పుడు, ఇంకా బ్యాంక్ భవనం కూలిపోయినప్పుడు, అలాగే బ్యాంక్ ఉద్యోగులు ఎవరైనా సరే మోసం చేసినప్పుడు మాత్రమే, ఈ పరిస్థితుల్లో మాత్రమే బ్యాంక్ వాళ్ళు పరిహారం చెల్లిస్తారు. దానికి కూడా ఒక లెక్క ఉంది అని చెప్పా. ఏంటంటే మీ లాకర్ లో సపోజ్ 1,00,000 రూపాయలు విలువైన బంగారం ఉందనుకోండి, ఒకవేళ అతి దొంగతనానికి గురైతే వాళ్ళు ఆ 1,00,000 రూపాయలని అయితే చెల్లించరు. సో ఆర్బీఐ నిబంధనల ప్రకారం మీరు ఆ లాకర్ కి సంవత్సరానికి ఎంత అద్దె అయితే కడుతున్నారో దానికి 100 రెట్లు మాత్రమే పరిహారం అందిస్తారు. ఫర్ సపోజ్ లాకర్ కోసం మీరు సంవత్సరానికి ఒక 4,000 కడుతున్నారనుకోండి, అద్దె మీకు లభించే పరిహారం ఎంత ఉంటుంది అంటే 4,000 × 100. సో 4,000 × 100 అంత అమౌంట్ మాత్రమే, సో 4 lakhs అమౌంట్ మాత్రమే మీకు ఇస్తారు. అంతేకాని లోపల ఉన్న వస్తువుల విలువతో సంబంధమే లేదనమాట. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ గైడ్ లైన్స్ మాత్రం డెఫినెట్ గా అందరూ తెలుసుకొని తీరాలి. ఫర్ సపోజ్ ఒకసారి మనకి ప్రకృతి సంబంధించినవి అంటే భూకంపాలు కానివ్వండి, వరదలు, తుఫాన్లు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగితే గనక దానివల్ల లాకర్లోని వస్తువులకు నష్టం జరిగితే బ్యాంక్ మాత్రం ఎటువంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు అని నిబంధనలు ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా మీరు లాకర్ ఒకటి తీసుకొని మీ వస్తువులు దాంట్లో దాచిపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మనకు ఒకవేళ నష్టం జరిగితే ఎంతటి పరిహారం లభిస్తుంది, ఇవన్నీ క్లియర్ గా తెలుసుకోవాలన్నమాట. ఒకవేళ కస్టమర్ నిర్లక్ష్యం వల్ల కూడా లాకర్ సరిగ్గా, అంటే వాళ్ళు ఎవరైనా సరే లాకర్ ని సరిగ్గా లాక్ చేయలేదనుకోండి, దానివల్ల జరిగే నష్టం కూడా బ్యాంక్ బాధ్యత తీసుకోదు. సో కాబట్టి లాకర్ తీసుకునేటప్పుడు మనం ఆ ఒప్పంద పత్రాన్ని, అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని జాగ్రత్తగా చదవాలి. అండ్ బంగారానికి సంబంధించి అండ్ ఇంకా విలువైన వస్తువులకు స్పెషల్గా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో మనం తెలుసుకుంటే జ్యువెలరీ ఇన్సూరెన్స్ అని అంటారు దీన్ని. దీనికి కనుక ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఒకవేళ ఇది తీసుకుంటే ఏమవుతుంది, లాకర్లో దొంగతనం జరిగినా సరే పూర్తిగా డబ్బు వాపస్ అయితే వస్తుంది. సో మనం బంగారానికి ఖచ్చితంగా అంత అమౌంట్ రావాలి అంటే మాత్రం ఈ ఇన్సూరెన్స్ గనక ఉంటే, జ్యువెలరీ ఇన్సూరెన్స్, డెఫినెట్ గా మన డబ్బు వాపస్ వచ్చేస్తుంది. అండ్ రెగ్యులర్ గా బ్యాంకుకు వెళ్తూ లాకర్ ని ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మీరు. సో ఇలాంటి ప్రికాషన్స్ గనక తీసుకుంటే బంగారం బ్యాంక్ లో భద్రంగా ఉంటుంది, అది విషయం. ఇక 154 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, నెక్స్ట్ మీకోసం శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. సో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేశారు కదా. మరి ఆశ ఆశ ఆశ సినిమా నుంచి సాంగ్ వినేసాము. మరి 2:26 అయిపోయింది, ఎగ్జాక్ట్లీ 2:30కి నేనైతే ఇవాళ మన షోలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి మీరు కూడా రెడీగా ఉండండి, నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలి అంటే తెలుసు కదా, 8662438 14 నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు. ఇక సందడి సందడి మనమైతే కాసేపట్లో స్టార్ట్ చేయబోతున్నాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నేను మీ ఆర్జే తేజు. మరి ఈ రోజు సందర్శనలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను అడగబోయేది, మీరు ఒక ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అయితే మీకు కూడా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా తెలుసు, కానీ మీరు మాత్రం ఎగ్జామ్ రాయలేరు, ఎందుకు? ఎందుకు? మీ ఆన్సర్ ఏంటో నాకు గెస్ చేసి వాట్సాప్ లో పంపించవచ్చు 8664388 14 నెంబర్కి. మరి విన్నారు కదా, మీరు ఎగ్జామ్ లో కూర్చున్నారు, మీకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ రాయలేరు, ఎందుకు? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ ఆన్సర్స్ ని వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నేను చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా, చిబెట్టేనా తో.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

TFM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మీకు హెచ్ పై వింటున్నారు కదా. మరి సందర్శ నటిలో మనం ఉన్నాం. మీరు ఎగ్జామ్ లో కూర్చున్నారు, మీకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ రాయలేరు. ఎందుకు? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా. మరి నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే రాలా. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ లక్ష్మీ గారు, సత్యనారాయణ గారు, భాను ప్రకాష్ అండ్ నందిని, గంట్రావపల్లి

విలేజ్ నుంచి పంపించారండి, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అనమాట. మీరు కూడా మెసేజ్ పంపించలేదు ఆన్సర్. ఇక సందర్శనరికి స్వాగతం అండి అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల కావ్య సియోనా మెసేజ్ పంపించారు. మీరు కూడా ఆన్సర్ పెట్టల. ఇక కరెక్ట్ ఆన్సర్తో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ కాళి లక్ష్మి గారు గొల్లపూడి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు సందర్శనకి స్వాగతం అండి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారండి మీరు, వెంకటగిరి సాలి కాలనీ నుంచి అనమాట. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ రాలేదు. పెడిన జోగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనుపమ గారు ఖమ్మం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు నాగులమీరా అమిదా బేగం, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి పంపించారు మెసేజ్ మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్, కరెక్ట్ ఆన్సర్. ఏదైనా డౌట్ ఉంటే రాయలేదేమో అని చెప్పేసి దమ్మజు వెంకటాచార్య గారు అంటున్నారు కానీ కాదండి. తేజు గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇది అని చెప్పేస్తూ నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, సూపర్, కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. కుమ్మర్ వీధి రాజుల గ్రామం నుంచి బసోది ఈరన్న గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. ఎగ్జామ్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ వల్ల రాయలేకపోవచ్చు అంటూ వైవి రావు అండ్ జయలక్ష్మి గారు సికింద్రాబాద్ నుంచి పంపించారు కానీ రెండూ కాదండి, చాలా సింపుల్ ఆన్సర్. నాగన్న గారు కళావతి నాగలక్ష్మి పావని అండ్ భావన అనంతపురం నుంచి పంపించారు, అసలు ఎగ్జామ్ హాల్కే వెళ్ళలేదు అంట, కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మా దగ్గర పెన్ను లేదండి అంటూ గణేష్ గారు రాజు గారు శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారు. ఫస్ట్ అయితే ఆన్సర్ అది రాంగ్, పెన్ను కాదు కానీ ఇంకా సెకండ్ టైం మళ్ళీ పంపించారు కదా, ఓకే అది అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి జయజ్యోతి గారు ఐ థింక్ ఇట్ వాజ్ వాల్ క్లాక్ అంటున్నారు. అసలు వాల్ క్లాక్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎగ్జామ్లో కూర్చున్నాము అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా తెలుసు అంటే వాల్ క్లాక్ అనుకుంటున్నారా? నో నో కాదండి. అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడర నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎం మురహరి యశోద జానకిరాజు గారు అతనికి ప్రశ్న పత్రం ఇవ్వలేదండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి గారు పంపిస్తున్నారు కానీ కాదు. విశాఖపట్నం నుంచి శ్రీ గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అసలు నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళలేదండి అంటూ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారు. మీరు ఎగ్జామ్ సెంటర్లోనే ఉన్నారు, క్లాస్ రూమ్లో ఉన్నారని చెప్తున్నాను కదా, కానీ రాయలేదు ఎగ్జామ్ ఎందుకు. నెక్స్ట్ ముజఫర్ నగర్ నుంచి కర్నూల్ రామకార్తిక వెన్నెలవల్లి అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. పాలెం బోలయ్య గారు వాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆహా, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి రాయలేకపోతున్నాను అంటున్నారు. ఎవరు విశాఖపట్నం నుంచి పంపించారు మెసేజ్, బట్ మీ ఆన్సర్ మీ పేరు అయితే మెన్షన్ చేయలేదు కానీ కాదండి, ఆన్లైన్ ఎగ్జామ్ అని కాదు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో కాల శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు. తర్వాత సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. హాల్ టికెట్ తీసుకెళ్లడం మర్చిపోయాడు అంటున్నారు, కాదు, రకరకాల ఆన్సర్స్ వస్తున్నాయి మొత్తానికి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంఎం రంగారెడ్డి గారు కాదు ఎంఎం రంగారెడ్డి జిల్లా, ఓకే, శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు, ఓకే, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి స్నేహబాను జైనుద్దీన్ మొహమ్మద్ జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కుంచునపల్లి నుంచి శ్రీనివాసరావు గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, ఓకే, ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ అయితే. దమ్మోజు వెంకటాచారి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో మొత్తానికి ఆన్సర్స్ వేరే క్లాస్ పేపర్ వచ్చి ఉంటుందండి అంటున్నారు. ఫణి సత్యశ్రీ తెనాలి నుంచి మెసేజ్ పంపించారు, వాట్ ఏ క్రియేటివిటీ ఆన్సర్కి. క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు అని, పెన్ను లేదు అని,
ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళలేదు అని ఎన్ని ఆన్సర్స్.

అసలు. కానీ ఇవేవి కాదు, వేరే క్లాస్ పేపర్ కాదు. ఇక నెక్స్ట్ ఇంకొకటి మెసేజ్ వచ్చింది, జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుంచి పంపించారు. ఇంకా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత, కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తాను. మీరు ఎగ్జామ్లో కూర్చున్నారు, మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ రాయలేరు. ఎందుకు? చాలా సింపుల్, ఇన్విజిలేటర్ కాబట్టి. సో టీచర్ కాబట్టి మీరు ఎగ్జామ్ రాయలేరు అంతే కదా. టీచర్ అని చెప్పేస్తూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఇన్విజిలేటర్ ఆర్ టీచర్ ఏదైనా సరే. సో అందుకోసం మీరు ఎగ్జామ్ రాయలేరు అంతే, ఇంకా సింపుల్ ఆన్సర్ అన్నమాట.

ఇక నెక్స్ట్ ఇంకొక జీకే క్వశ్చన్ లాంటిది. ఇప్పుడు ఏంటంటే చాలా ఊరు పేర్లు కొన్ని పాత రోజుల్లో ఉండే పేరు వేరు, తర్వాత కొన్ని కారణాల చేత పేర్లు మారినాయి కదా. మన హైదరాబాద్ అని అవ్వనివ్వండి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు, పాత రోజుల్లో పేరు వేరేగా ఉండేది. అలాంటి ఒక పేరు గురించి నేను మిమ్మల్ని అడుగుతాను, అది ఒరిజినల్ ఏమేంటో మీరు చెప్పాలి. ఒరిజినల్ కాదు, ఇప్పుడు ఏమని పిలుస్తున్నారో చెప్పాలి. సో ఒకప్పుడు రుక్మమ్మ పేట అని చెప్పేసి పిలిచేవాళ్ళం ఒక నగరాన్ని. ఇప్పుడు ఆ నగరం ఏ పేరుతో పిలుస్తున్నాం మీకు తెలుసా? ఒకప్పుడు రుక్మమ్మ పేట అని పిలిచే ఒక నగరం ఇప్పుడు మనం ఏ పేరుతో పిలుస్తున్నాము? ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక ప్లేస్ అయి ఉండొచ్చు. సో మీరు ఆలోచించి నాకు ఆన్సర్స్ పంపించవచ్చు 8662438114 నెంబర్కి. వింటున్నారా? సో రుక్మమ్మ పేట ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ విచ్ సిటీ. సో తెలిస్తే నాకు ఆన్సర్ పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 కింగ్ సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. 2:56 అయిపోయింది క్లాక్ లో టైం. చూస్తే నేను మిమ్మల్ని అడిగాను రుక్మమ్మపేట ఇస్ ద వరల్డ్ నేమ్ ఆఫ్ విచ్ సిటీ అని చెప్పేసి. మరి రుక్మమ్మపేట ఒకప్పుడు ఏ నగరానికి ఇది ఓల్డ్ పేరు, పాత పేరుగా ఉండేది. నాకైతే ఆన్సర్స్ కరెక్ట్ గానే వస్తున్నాయి. మరి మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు, పద్మరాణి గారు అండ్ అక్షర కృప కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, పెడన జోగులేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కరెక్ట్ ఆన్సర్. నాకు మీ ఆన్సర్ అండ్ నేను అడిగిన, ఐ మీన్ మీ ఊరు పేరు నేను అడిగిన ఆన్సర్ కాస్త క్లారిటీగా పంపిస్తే బాగుంటుంది, ఎందుకంటే మీ ఊరు పేరు అదేనేమో నేను చదివేస్తాను. ఇంకా అనుపమ గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, సిహెచ్ వేణుగారు జయంపు గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, రాజేశం, సరోజిని అండ్ మాయా పంపించారండి ఆన్సర్ అయితే, బట్ రాంగ్ అండి. చిలుక నారాయణ గారు, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, వైవి రావు గారు, జయలక్ష్మి గారు, త్రిమూల్చెర్రి సికింద్రాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్, మహబూబ్ బాషా గారు పంపించారు, మీ ఊరు పేరు అర్థం కాలేదు. ఓకే కరెక్ట్ ఆన్సర్ ఇంతకీ ఆన్సర్ అయితే. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, సాయి గారు మంగళగిరి నుంచి పంపించారు, ఖమ్మం లాగా ఉంది మేడం అంటున్నారు, రుక్మమ్మ పేట అంటారు, సో అది ఖమ్మం లాగా అనిపిస్తుందా కానీ కాదు. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం గ్రామం, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. నాగన్న గారు కళావతి, నాగలక్ష్మి, పావని, భావన, ఇంద్రానగర్, ఇంద్రగాంధీ నగర్, అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి పంపించారు నిజామాబాద్ కరెక్ట్ ఆన్సర్, ఫణి సత్యశ్రీ తెనాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, రజనీకాంత్ వెలుగొండ నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా ఫ్రమ్ వెయ్యూరు కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్, జరుపతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, గణేష్, రాజు, శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఉన్నాయి, చాలా మంది మెసేజ్లు ఉన్నాయి, చదువుతాను. సో కాసేపట్లో ఇప్పుడు 3 గంటలు కావస్తోంది కాబట్టి న్యూస్ హెడ్లైన్స్ అయితే వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఉద్రిక్త పరిస్థితులను ముగించేందుకు ఇరు దేశాలు ఓ అంగీకారానికి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన మైండ్ మైండ్ సమ్మిట్ 2026లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని, దీర్ఘకాలిక వృద్ధికి నిరంతర ఆవిష్కరణలు సంస్కరణలు వ్యవస్థల బలోపేతం అవసరమని ఆమె స్పష్టం చేశారు. సింగపూర్కు చెందిన వివిధ ప్రముఖుల సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రాన్ని సందర్శించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలసీలు అనుకూలతలు చూసి పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కంకిపాడు మండలంలోని ఉప్పులూరు వద్ద రైవస్ కాలువపై ఉన్న వంతెనకు మరమ్మత్తు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 17 వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని రోడ్లు భవనాల శాఖ ఏఈ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొమిటిపల్లి గ్రామంలో స్వచ్ఛ రథం ద్వారా అధికారులు గ్రామ వీధుల్లో పర్యటించి పరిశుభ్రతపై, పారిశుద్ధ్య నియమాలు పాటించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కొయ్యూరు మండలంలో ఖాళీగా ఉన్న 37 అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 17న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సీడీపీఓ దేవమణి తెలిపారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 27.05 లక్షల విలువైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. రాయదుర్గం పట్టణంలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఈరోజు భూమి పూజ నిర్వహించారు. ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పుష్కరాల సందర్భంగా పలు అభివృద్ది పనులకు ఎండోమెంట్స్ శాఖ ద్వారా 9.10 కోట్లతో మొదటి విడత పనులు ప్రారంభం అయ్యాయని, తాజాగా మరో 2.36 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆయన వివరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలంలోని పందలపరు గ్రామంలో ఈరోజు ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు పీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫార్ములా పంపిణీ చేశారు. హెల్త్ ఫర్ యోగా ఏజింగ్ థీమ్లో భాగంగా ఎల్లుండి చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని పోర్ట్బే డ్యాం వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ ది కె దినేష్ కుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణ మరియు సంస్థాగత సమన్వయంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఈ జ్యేష్ఠాభిషేకం కారణంగా జూన్ 28న కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని వివరాలకు www.isro.gov.in ను సందర్శించవచ్చు. ముక్కోడుపు సిరీస్లో శ్రీలంక ఏ జట్టుకు భారత్ ఏ 266 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: का डिजिटल
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సందరేసినరీ ప్రోగ్రామ్ లో. 3:05 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను, రుక్మమ్మపేట ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ విచ్ సిటీ అని చెప్పేసి. ఇంకా చాలా మంది మెసేజ్లు ఉన్నాయి, చదివేస్తాను. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారండి కరెక్ట్ ఆన్సర్. రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీర అమిదా బేగం కరెక్ట్ ఆన్సర్. చందానగర్ నుంచి పంపించారు, చందానగర్ హఫీజ్ పేట నుంచి పంపించారు సుభద్ర గారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కర్నూల్ మద్దూర్ నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి కృష్ణమ్మ కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామూరంగరం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నీతి సంతోష్ని కరెక్ట్ ఆన్సర్. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి, ముజఫర్ నగర్ నుంచి అనురాధ గారు, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెనెలవల్లి కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు తిరుపతి అంటున్నారు ఆన్సర్ని, కానీ కాదండి. నెక్స్ట్ తేజు గారు ముందు ప్రశ్న జవాబు మొత్తానికి భలే ఉందండి, ఇన్విజిలేటర్ అని అంట. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఇందా క్వశ్చన్లోనే నేను ఆన్సర్ ఉంది అంటే మీరు కానీ ఎగ్జామ్ రాయలేరు అని అన్నా. మీరు ఎగ్జామ్లో కూర్చున్నారు కానీ అసలు ఎగ్జామే రాయలేరు అన్నాను. సో ఆన్సర్ ఎగ్జామ్లో, ఐ మీన్ క్వశ్చన్లోనే ఉంది కదా. ఇప్పటి ప్రశ్నకు ఆన్సర్ ఇది అని చెప్పేస్తూ కరెక్ట్గా గెస్ చేశారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి అనమాట. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి, స్వీటీ వీళ్ళందరూ పంపించారు మెసేజ్ కరెక్ట్గా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత మళ్ళీ వచ్చిందా మెసేజ్, ఇందాకే చదివాను కదా. సో పెట్టిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పెట్టద్దు. ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, దివ్య సుజిత్ ఫ్రమ్ చెన్నై ప్రీవియస్ క్వశ్చన్కి పంపించారు ఎగ్జామినర్ ఆర్ ఇన్విజిలేటర్ అని చెప్పేస్తూ కరెక్ట్గా. సిరిగిరి హరికృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ, సంతోష కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట క్రమం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా 5 మెసేజెస్ ఉన్నాయి. పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. సుభద్ర ఫ్రమ్ హైదరాబాద్, చందానగర్ ఓర్ హఫీజ్ ఫేడ్ అని అంటున్నారా, కానీ కాదండి ఆ రెండు కాదు. నెక్స్ట్ ప్రశ్న ఇంకొకసారి ప్లీజ్ అండి అంటూ దేవసేన గారు మెసేజ్ పంపించారు, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటున్నారు. రుక్మమ్మపేట అనేది ఒకప్పటి ఒక నగరానికి ఉన్న పాత పేరు అనమాట. ఇప్పుడు ఆ నగరాన్ని ఏ పేరుతో పిలుస్తున్నాం? పాత పేరు వచ్చేసి రుక్మమ్మపేట. అయితే కొత్త పేరు ఏంటి అని అడిగాను కదా, మన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు, మహబూబ్ నగర్ విన్నారు కదా. సో మహబూబ్ నగర్ అనేది నిజాముల కాలంలో ఉన్నప్పుడు అంతకుముందు పేరు రుక్మమ్మపేట. సో ఆఫ్టర్ నిజాం రూల్స్ తర్వాత రూలర్స్ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్గా పేరు కన్వర్ట్ అవ్వడం జరిగిందనమాట. అది మ్యాటర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్

ఇప్పుడు ఒక సింపుల్ చిన్న లాజిక్ క్వశ్చన్ అనమాట, చాలా ఈజీ. మరి ఆన్సర్ ఏంటో గెస్ చేసి నాకు వాట్సాప్ చేసేయచ్చు. మీకు 10 సంవత్సరాలు అప్పుడు, మీ బ్రదర్ ఏజ్ మీలో సగం, ఇప్పుడు మీకు 50 ఏళ్ళు, అప్పుడు మీ బ్రదర్ ఏజ్ ఎంత? విన్నారు కదా, మీకు 10 ఏళ్ళు అప్పుడు, మీ బ్రదర్ ఏజ్ మీలో సగం, ఇప్పుడు మీకు 50 ఏళ్ళు, మరి మీ బ్రదర్ ఏజ్ ఎంత? సో చాలా సింపుల్ అనమాట. సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ ఆన్సర్స్ ని వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: विविध भारती FM 101.3।
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సందరేశ్ నటిలో మనం ఉన్నాం. అండ్ చింతకాయల రవి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా. అండ్ ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు. సో స్పెషల్ గా ఈ సాంగ్ లో ఆయన స్టెప్స్ వేయడం అబ్బా ఏం బాగుంటుందో. నెక్స్ట్ అయితే నెక్స్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నేను మిమ్మల్ని అడిగాను, మీకు 10 ఇయర్స్ అప్పుడు మీ బ్రదర్ ఏజ్ మీలో సగం, ఇప్పుడు మీకు 50 ఇయర్స్ అయితే మీ బ్రదర్ ఏజ్ ఎంత అని అడిగాను కదా. చాలా మంది కరెక్ట్ గా పెట్టేశారు, కొంతమంది ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయి నేను అనుకున్నట్టుగా రాంగ్ ఆన్సర్ పంపించారు. కానీ

మళ్ళీ ఏంటో ఈ సాంగ్ అయిపోయేదాకా టైం ఉంది కదా, ఆలోచించుకున్నారు, ఆన్సర్లు ఎడిట్ కూడా చేసుకున్నారు. మొత్తానికి 53 మెసేజ్లు అయితే వచ్చేసాయి కాబట్టి అందరు కూడా కరెక్ట్ గానే గెస్ చేశారు. రాంగ్ పంపించిన వాళ్ళ పేర్లు మాత్రం నేను చదువుతాను ఫస్ట్. ఇప్పుడు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ పెట్టారండి మీరు. ఇక నెక్స్ట్ అందరు కూడా కరెక్ట్ గా పెట్టేశారు కాబట్టి మీ పేర్లు అయితే వరుసగా చదివేస్తారు. ఫస్ట్ కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ కి మహబూబ్ నగర్ నుంచి, మహబూబ్ నగర్ అని చెప్తూ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత, కప్పల్ జుట్టు నుంచి పంపించారనమాట కరెక్ట్ గా. నెక్స్ట్ కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. సిహెచ్ వేణు ఫ్రమ్ జయంపు గ్రామం. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం. అనుపమ ఫ్రమ్ ఖమ్మం. నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్. సాయి ఫ్రమ్ మంగళగిరి. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం ఫ్రమ్ కడప జిల్లా. 25 అంటున్నారు మీరు కూడా, కానీ కాదుగా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దివ్య సుజిత్ ఫ్రమ్ చెన్నై కరెక్ట్ గా పెట్టారు. ఇక పెడిన జోగనేంద్ర కాలనీ నుంచి ఫ్రమ్ అప్పలరాజు గారు. తర్వాత ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్. కరెక్టా రాంగ్ గా చెప్పలేదు ఏంటండి అని అనుకోవద్దు, మీరు తెలుసు కదా మీరు కరెక్టే పెట్టారని. ఓకేనా, సో మనకి టైం సేవ్ కోసం నేను ఓన్లీ నేమ్స్ చదివేస్తున్నాను. ఇక హాయ్ అండి, నా పేరు తులసి. మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. ఓకే, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను నేను. ఇక ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందకాయపల్లి గ్రామం నుంచి పెట్టారు. రాజుల నుంచి జయన్న, బోరెల్లి జయన్న గారు. ఓకే, మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. రామలకోట నుంచి దుబాయ్ బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి. నెక్స్ట్ మెసేజ్ కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద, జానకిరాజు. అఖిల్ శ్రీనివాసులు ఫ్రమ్ ప్రొద్దుటూర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూర్. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముందనూర్ కడప జిల్లా. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం. చిత్తాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు. తర్వాత ఆర్ శృతి, ఆర్ అఖిల బేతంచెర్ల నుంచి. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల. పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ పెట్టారు మీరు. రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీరా అమితా బేగం కరెక్ట్ ఆన్సర్. ఇక కడప నుంచి మనకి మానస్ కుమార్, శ్రీలతాదేవి, మహంత్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆన్సర్ 20 అంటున్నారండి, కానీ కాదు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్. నెక్స్ట్ ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నంద్యాల జిల్లా. ఓల్డ్ సత్యనారాయణ గారు, భానుప్రకాష్, నందిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి పంపించారు. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల. నాగన్న, కళావతి, నాగలక్ష్మి, పావని అండ్ భావన, నరేష్ బాబు ఫ్రమ్ అనంతపూర్. చీరాల నుంచి, రామకృష్ణపురం నుంచి చక్రపాణి, కామాక్షి, జగన్నాథం గారు. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. గణేష్ రాజు, శ్రీవత్స, కోనపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారు. తర్వాత మై నేమ్ ఇస్ స్వరూప్ అండి అంటూ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి మా ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఇక రాంగ్ ఆన్సర్తో ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మీనారాయణ కర్నూలు నుంచి పంపించారు. శ్రీను గారు ఐరాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రాంగ్ ఆన్సర్ అండి. తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు పంపించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇక రాంగ్ ఆన్సర్తో సిరిగిరి హరికృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. రాజోల నుంచి బోరెల్లి సంధ్య కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ మెసేజ్ కొర్నూతుల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సో కొంతమంది అయితే రాంగ్ అయితే పెట్టారు, కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నారు. ఓకే, మీకు 10 వయసు ఉన్నప్పుడు మీ బ్రదర్ ఏజ్ మీలో సగం అంటే 5 సంవత్సరాలు. సో మీకు మీ బ్రదర్కి ఏజ్ డిఫరెన్స్ ఎంత? 5 ఇయర్స్. అదే మీకు 50 ఇయర్స్ ఉన్నప్పుడు 45 ఇయర్స్. అంతేగాని 25 అయితే కాదు. ఓకేనా, సో కొంతమంది 25, 30 ఇలా పెట్టారు. ఎనీహౌ చాలా ఈజీ అనమాట. సో 45 ఇస్ ద ఆన్సర్. అండ్ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ వీళ్ళందరూ అయితే 5 అని పెట్టారు. ఏంటో
అమృత కప్పల్దొడ్డి నుంచి.

ఓకే, అది కూడా రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా 24 అంటే ఇంకొక ఆన్సర్ వచ్చింది. ఇప్పుడే నేను మెసేజ్ అలా ఆన్సర్ రివీల్ చేశానో లేదో. లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి, మండూరు మధుకుమార్ వీళ్ళనమాట. కానీ కాదు, 24 కూడా కాదు. ఓకే దెన్, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్ మీకోసం అడుగుతాను.

ఒకటి ఉంది. సో శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని 8662484814 నెంబర్కి. కథల పుస్తకం అనొచ్చు, కథల సంపుటి అనొచ్చు, అచ్చ తెలుగులో చెప్పాలంటే. ఓకేనా? సో శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల సంపుటి పేరు ఏంటి?

0: ఎఫ్ఎంలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 3:26 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే సందరే సందడిలో మనమున్నాం. అండ్ ఈ రోజు శ్రీశ్రీ గారి వర్ధంతి అన్నమాట. మరి శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన ఒక క్వశ్చన్ అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఆయన రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటో మీరు గెస్ చేసి పంపించండి అన్నాను కదా. మరి శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పాను. మరి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు. మండూరు మధుకుమార్ గారు, లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలికాలనీ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. అందరికీ తెలిసిన పేరైతే కాదండి ఇది, చాలా రేర్ గా మనం విన్నాము ఇది. మరి చూద్దాం కరెక్ట్ గా పంపిస్తున్న వాళ్ళు ఎవరు అనేది చూస్తే. కరెక్ట్ ఆన్సర్ తో కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు. తర్వాత కనకారావు గారు ఫ్రమ్ పెడన, రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. వేటుపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు బట్ రాంగ్ ఆన్సర్ అండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కరెక్ట్ ఆన్సర్. ఓకే, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అఖిల్ శ్రీనివాసులు ఫ్రమ్ ప్రొద్దుటూరు బట్ రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధపేట మండలం కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సాయితేజ ఫ్రమ్ చిత్తూర్ రాంగ్ ఆన్సర్ అండి. సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నాగన్న కళావతి నాగలక్ష్మి పావని భావన నరేష్ బాబు అనంతపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ కాదు. తేజ్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్తూ కరెక్ట్గా గెస్ చేసి పంపించారు. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొండ రాము గారు రెడ్డిగూడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. వలపర్ల నుంచి దామల్ల ఆంజనేయులు గారు హైమా గారు పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి, కానీ ఒక ఆన్సర్ అయితే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు. ఏది ఆన్సర్ ఎక్కడ? ఆన్సర్ లేదు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల పంపించారు. రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు బట్ రాంగ్ ఆన్సర్. నందిని ప్రవళిక ఫ్రమ్ గంట్రావుపల్లి విలేజ్ నాగర్ కర్నూలు డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. ముదునూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సిరిగిరి హరికృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. హైదరాబాద్ నుంచి సూర్యరమ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపూర్ పాపంపేట నుంచి బాలరాజు అనురాధ లిఖిత అండ్ రక్షిత రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు వరలక్ష్మి కృష్ణమ్మ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గణేష్ అండ్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారు. కర్నూలు ముజఫర్నగర్ నుంచి మదన్ కుమార్ రామకార్తిక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కానీ ఆన్సర్ ఎక్కడ? ఆన్సర్ పెట్టలేదు మీరు. చైతన్య శ్రవంతి అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కానీ కాదండి. ఇక శృతి అండ్ అఖిల బేతంచెల్ల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎం మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీర అమిత బేగం కరెక్ట్ ఆన్సర్. పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య గారు ఆండాల్ గారు కరెక్ట్ ఆన్సర్. అనుపమ గారు ఖమ్మం నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్ అండి. కడప నుంచి మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ అనువాద కథలు అంటున్నారు, కానీ కాదు. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. మండూరు మదన్ కుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మళ్ళీ ఫస్ట్ మెసేజ్ మీదే అని కూడా నేను చదివాను ఇవాళ ఇందాక, కానీ రాంగ్. కర్ణాటక స్టేట్ నుంచి చిన్న తిరుపతి. కర్ణాటక స్టేట్ ఏంటి? శ్యామలా ప్రకాష్ గారు మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ ఏంటో మ్యాచ్ అవ్వలేదు. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారండి, రాంగ్ ఆన్సర్. జయప్రద అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కానీ కాదు. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి చిత్రాల గ్రామం నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు.

చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి గారు, కామాక్షి జగన్నాథం పంపించారు అనువాద కథలు అంటున్నారు, కానీ కాదండి. తరాలపల్లి జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి మనకి జరుపుతుల బుచ్చయ్య గారు పంపించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. అఖిల్ శ్రీనివాసులు రాంగ్ ఆన్సర్ అండి. రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట కరెక్ట్ ఆన్సర్. శంకర్ గారు కర్నూలు జిల్లా నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప కర్ణాటక నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. వీరంపల్లి నెల్లూరు నుంచి రామ్ గారు పంపించారు, కరెక్ట్ కాదు. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం రాంగ్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ నంద్యాల జిల్లా రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు ఫ్రమ్ ఓకే కరెక్ట్ ఆన్సర్. నీలా ఫ్రమ్ మార్కాపురం శ్రీశ్రీ కథలు అంటున్నారు కానీ కాదు. అనంతపురం నుంచి నాగన్న కళావతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. సాయితేజ ఫ్రమ్ చిత్తూరు కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం రాంగ్ ఆన్సర్. అండ్ ఎంఎం నివాస్ ఫ్రమ్ నల్లపాడు గుంటూరు రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, మనందరికీ తెలుసు శ్రీశ్రీ గారు అనగానే మనకి మహాప్రస్థానం గుర్తొస్తుంది, కానీ అది కాకుండా ఇది కథల పుస్తకం అనమాట. అది వేరు ఇది వేరు. సో శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల సంపుటి అనొచ్చు, కథల పుస్తకం అనొచ్చు. ఆ పేరు ఏంటి అంటే చరమరాత్రి. సో చరమరాత్రి ఆన్సర్ని చాలామంది గెస్ట్ చేశారు, కానీ ఇంకొంతమంది ఎక్కువగా మహాప్రస్థానం అనే పంపించారు. సో విన్నారు కదా, శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటి అంటే చరమరాత్రి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక ఫిలిం రిలేటెడ్ అడిగేస్తాను. ఇంకా టైం చూస్తే 3:33 అయిపోయింది కదా. మనము ఎక్కువసార్లు, అతడు ఫిలిం ఎన్నోసార్లు చూసాం కదా, సో ఎక్కువగా టీవీలో కూడా వేస్తూ ఉంటారు. మరి అతడు సినిమాలో హీరో మహేష్ బాబు ఒరిజినల్ నేమ్ ఏంటండి, గుర్తుందా? యాక్చువల్ పేరు ఏంటో మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 8662438114 నెంబర్కి. సో విన్నారు కదా, అతడు సినిమాలో హీరో మహేష్ బాబు గారి ఒరిజినల్ నేమ్ ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

0: 5000?
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చాలా మంది పెట్టేశారు. ఎంతైనా ఫిల్మ్ రిలేటెడ్ అడిగేస్తే ఇంకా అంతే, అసలు తగ్గట్లేదుగా మెసేజ్లు. ఎక్కడ కూడా 70 మెసేజ్లు వచ్చేసాయి. సో నేను చదివినండి, ఇప్పుడు చదువుతాను, తర్వాత ఒక సాంగ్ వేస్తాను, మళ్ళీ అనౌన్స్ చేస్తాను మీ పేర్లన్నీ, ఓకేనా? ఎందుకంటే ఒకేసారి 70 అంటే కష్టం. 70 ఇంకా కౌంట్ పెరిగిపోతుంది. ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు, ఇంతకీ ఆన్సర్ ఎక్కడ పెట్టలేదు. సో చూద్దాం, నేను అడిగాను మహేష్ బాబు గారు నటించిన అతడు ఫిల్మ్లో ఆయన ఒరిజినల్ పేరేంటి, ఒరిజినల్ పేరు. సో విన్నారు కదా, మరి ఆన్సర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి చూసేస్తే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. షార్ట్ కట్ వద్దు, పేరు ఫుల్ నేమ్ కావాలి నాకు, ఓకేనా? చాలా మంది షార్ట్ నేమ్ పంపిస్తున్నారు. కేదర్ వీరేష్ గారు రాజులమండ్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ బెడన. రెండు పేర్లు ఎందుకండి మాకు, ఒకటి చాలు కదా, రెండిట్లో నన్నే చూస్ చేసుకోమంటారు అయితే. సో ఒక నేమ్ అయితే కరెక్టే. రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ జీవీఆర్ ఫ్రమ్ విజయవాడ. జీవీఆర్ విజయవాడ ప్రసాద్ గారు ఫ్రమ్ జీవీఆర్ విజయవాడ, ఓకే. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు. విశ్వనాథ్ ఫ్రమ్ ఖమ్మం. సిరిగిరి హరికృష్ణ ఫ్రమ్ నంద్యాల జిల్లా. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముద్దునూరు కడప జిల్లా. సాయితేజ ఫ్రమ్ చిత్తూర్. ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మీనారాయణ ఫ్రమ్ కర్నూల్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు. పెడన జోగనందన కాలనీ నుంచి అప్పలరాజు గారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్. కారూర్ నుంచి తాతారావు గారు. కుర్నూతల సునీల్ ఫ్రమ్ లక్కిరెడ్డిపల్లి మండలం అనమయ్య జిల్లా. మీ పేరు ఎక్కడ? అఖిల్ శ్రీనివాసులు ఫ్రమ్ ప్రొద్దుటూరు, పైన ఎక్కడో ఉంది. నెక్స్ట్ తులసి, మౌనిక, జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. గోనెగండ్ల గ్రామం కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి. తర్వాత పాలెం పోలేకరు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా. సుకన్న పండు భూదేవి, పునీత్ నాగార్జున.

హర్షవర్ధన్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు. నాగరాజు ఫ్రమ్ పెడన, అనంతపూర్ నుంచి అనురాధ గారు, శ్రీను గారు ఐరాల నుంచి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, అశోక్ ఫ్రమ్ గన్నవరం, రేణుకా గోపరాజు ఫ్రమ్ కడప, బి నాగేశ్వరరావు గారు ఫ్రమ్ భోపాల్, రామ్ వీరంపల్లి నెల్లూరు నుంచి, దుర్గాప్రీతి ఫ్రమ్ బళ్ళారి కర్ణాటక, ఎర్రమల్లి సీతమహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, నాగన్న కళావతి నాగలక్ష్మి పావని భావన నరేష్ బాబు ఫ్రమ్ అనంతపూర్, చిత్రాల గ్రామం నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అండ్ కృష్ణమ్మ, నందికొట్కూరు మండలం నాగటూర్ విలేజ్ నుంచి షాహిద, నెక్స్ట్ రామకార్తిక వెన్నెలవల్లి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర ఫ్రమ్ అండ్ అనురాధ గారు కర్నూలు నుంచి, తర్వాత జ్యోతి గారు ఫ్రమ్ కర్నూల్, వైవిరావు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి, ఘట్టమనేని ఏంటి ఒరిజినల్ పేరేంటి అంటే ఘట్టమనేని మహేష్ బాబు అని పెడతారా, అతడు సినిమాలో కదా నేను అడిగాను. రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారనమాట. వెరీ నైస్ ఆన్సర్ అండి. అసలు మీరు ఒరిజినల్ నేమ్ అంటే ఇంకా అస్సలైన పేరు ఇది అని చెప్పేసి పెట్టేశారు. చాలా చక్కగా విన్నారు క్వశ్చన్ అయితే. సో ఇక్కడతో నేను చదివిన మెసేజ్లు అందరూ కూడా కరెక్ట్గానే గెస్ట్ చేసి పంపించారు. అండ్ మిగతా ఇంకా 38 మెసేజ్లు ఉన్నాయి. ఒక సాంగ్ తర్వాత మిగతా మెసేజ్ కూడా చదివి వినిపిస్తాను. సో విన్నారు కదా, అతడు సినిమాలో మహేష్ బాబు గారి ఒరిజినల్ పేరండి. అసలు యాక్చువల్ పేరు ఒకటి, అండ్ ఆయన అనుకోకుండా రాజీవ్ కనకాల గారి ప్లేస్లో వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత ఆ రాజీవ్ కనకాల పేరునే అతను కూడా పెట్టుకొని ఆ ఊర్లో వాళ్ళ తాతగారు ఇంట్లో అందరితో కలిసి ఉంటారు కదా. సో అసలు ఆ పేరు వేరు, ఆయన ఒరిజినల్ పేరు వేరు. చాలాసార్లు మూవీ చూసాం, సో గుర్తుండే ఉంటుంది కానీ ఎక్కడో మర్చిపోయి ఉంటారు. గుర్తు తెచ్చుకోండి. అండ్ మిగతా మెసేజెస్ తర్వాత చదువుతాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఈ సాంగ్ కరెక్ట్ గా విని ఉంటే గనక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఈ పాటలోనే ఉంది తెలుసా. ఆ పేరు ఈ సాంగ్ లోనే ఉంది, స్టార్టింగ్ లోనే, అండ్ సినిమా పేరులోనే ఉంది, ఆ పాట స్టార్టింగ్ లోనే కూడా ఉంది. సో అలా మీరు గెస్ చేస్తారేమో అనుకుంటున్నాను, మరి చూద్దాం. ఇంకా ఇంతకి క్వశ్చన్ ఏంటి ఇంకొకసారి అడగనా, అతడు మూవీలో హీరో మహేష్ బాబు గారి ఒరిజినల్ పేరు ఏంటని అడిగాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించేస్తారో. ఇంకా ఇందాక మీద కౌంట్ ఇంకా పెరిగిపోయిందండి. చూద్దాం, గణేష్, రాజు, శ్రీవత్స ఫ్రమ్ కోనాపూర్, తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, కుసుమ ఫ్రమ్ అంబటి నగర్, తర్వాత లత ఫ్రమ్ ఉయ్యూరు, బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి, నాగేంద్రప్ప గారు కర్ణాటక నుంచి, చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి, కామాక్షి జగన్నాథం, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి, జాప భూమేశ్వరన్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, నాగనాథ్ గుప్తా గారు ఫ్రమ్ నిజామాబాద్, మానస్ కుమార్ అండ్ శ్రీలతాదేవి మహంత్ ఫ్రమ్ కడప, బేదం చెల్ల గౌరీపేట నుంచి మురారి అండ్ మహేష్, కర్నూలు నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, మార్కాపురం డిస్టిక్ట్ నుంచి నీల, మేనక, వర్ష, సూర్య ఫ్రమ్ హైదరాబాద్, ఓకే, నాగర్ కర్నూలు డిస్టిక్ట్ నుంచి నందిని అండ్ ప్రవళిక, ఆర్ శృతి అండ్ ఆర్ అఖిల ఫ్రమ్ బేతంచెర్ల, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, నవ్య ఫ్రమ్ గుంటూరు, నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, కొంకల గ్రామం నుంచి గురు లహరి అండ్ అరవింద తులసి, బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి మనకి అంకయ్య గారు, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, శరత్ బాబు రవి పెనమలూరు నుంచి విజయవాడ పెనమలూరు, ఇక కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, తర్వాత స్నేహమాను జైనుద్దీన్ మొహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, ఆనంద్ ఫ్రమ్ హైదరాబాద్, దుబాయ్ అండ్ దుబాయ్ భాషా గారు ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి, మెసేజ్ వచ్చింది కానీ మీ పేరైతే మెన్షన్ చేయలేదండి, మొత్తానికి మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో. ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు, జానకిరాజు గారు, రాజోలి బోరెల్లి సంధ్య గారు రాజోలి నుంచి పంపించారు, చిలుక నారాయణ అనసూయ ఫ్రమ్ జాన్కంపేట నిజామాబాద్, రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీర అమిదా బేగం, జై బాబునా, ఇంతకు ఒక ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కానీ మీ పేరు మెన్షన్ చేయలేదు మీరు. తర్వాత తరాలపల్లి గ్రామం హన్మకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు, రుద్విక కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అడవిలో అన్న ఫ్రమ్ చిత్తూర్, మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ, సుభద్ర ఫ్రమ్ హైదరాబాద్, టైలర్ ఆచారి కిరణ్ కుమారి, ఆదిలక్ష్మి సింధూజ ముళ్ళదిన్నె నుంచి పంపించారు, వల్లపల్లె నుంచి దామర్ల ఆంజనేయులు గారు, హైమా గారు, రామకృష్ణారెడ్డి.

కనగలూరు రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక, చెరుకుపల్లి నుంచి భాస్కర్ గారు, శ్రీనివాస వర్మ ఫ్రమ్ బెంగళూరు, కోనేరు విష్ణు గారు ఫ్రమ్ అయ్యప్పనగర్, రాజు గారు ఫ్రమ్ విశాఖపట్నం, రఘువర్ సింగ్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని. ఇప్పుడు ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిట్లోనూ దీనికే హైయెస్ట్ మెసేజెస్ అనమాట, 100 దాటి ఉంటాయి. సో సెంచరీ చేసేసాం మొత్తానికి. రవిశంకర్ గారు పెబ్బేర్ చెలిమిల విలేజ్ అంటున్నారు. ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. చాలామంది ఆన్సర్స్ కరెక్ట్గానే పంపించారు, కానీ ఒకళ్ళిద్దరు మాత్రం పార్థు, పార్థసారథి అని పెట్టారు. అలాగే పార్థసారథి ఒక ఆప్షన్, అండ్ ఇంకొక ఆప్షన్ ఇంకొక పేరు. సో ఇలా పెట్టారు. మొత్తానికి ఆన్సర్ ఏంటంటే నందగోపాల్. సో నందగోపాల్ లాస్ట్లో క్లైమాక్స్లో మన ప్రకాష్ రాజు గారు ఇంకేంటి నందు కబుర్లు అని అంటారు కదా, సో అలా తెలుస్తుంది. సో మొత్తానికి అతడు మూవీలో మహేష్ బాబు ఒరిజినల్ పేరేంటి, పార్థసారథి కాదు కానీ నందగోపాల్, అది విషయం. ఇక ఇది ఇవాళ మన సందరేసినది. టైం సరిపోతే ఇంకొక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. ఓకే దెన్, సో 3:52 అయిపోయింది కదా, సందడిగా ఎంజాయ్ చేసుంటారు సందడిలో అని అనుకుంటున్నాను. సో ఒక సాంగ్తో ఇవాళ మన షోని అలా టాటా బాబే చెప్పేద్దాం. నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ RJ తేజు.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీళ్లు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: 5,000?
3: ఏంట్రా 5,000?
5: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
3: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
5: అవునా, అదలాగా?
3: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
5: హే, సూపర్ ఐడియా రా.
6: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
7: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యకులు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్టంని ఏఐ డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. విజయనగరం జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం, డ్రగ్స్ రహిత రాష్టం థీమ్తో రాష్ట ప్రభుత్వ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈగల వ్యవస్థ ద్వారా గంజాయి రవాణా చేసినా, సాగు చేసినా, గంజాయి సేవించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ హయాంలో మైనారిటీ

సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆ శాఖ మంత్రి ఎనిమిది ఫరూక్ విమర్శించారు. మైనార్టీల కోసం కూటమి ప్రభుత్వంలో 5,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని మంత్రి ఫరూక్ ఈరోజు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ, కృష్ణా జిల్లా బీజేపీ అధ్యకులు తాతినేని శ్రీరాములు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం నందు ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల విజయోత్సవ వేడుక సందర్భంగా పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. పాపికొండలు పర్యాటకుల భద్రత కోసం రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని బోట్ల ఫిట్నెస్ ను తనిఖీ చేసి సరిగా ఉన్నాకే నదిలో విహారానికి అనుమతి ఇవ్వాలని, ప్రతి బోటుకు ఫిట్నెస్ ధృవపత్రం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ స్వాతి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు బజార్లను బలోపేతం చేయడంతో పాటు కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలోని జనతా వారధి జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి ఈరోజు వినతి పత్రం అందజేశారు. నెల్లూరు గ్రామీణ, తోటపల్లి, గూడూరు, పెట్రకుంట ప్రాంతాల మత్స్యకారులు 2 నెలల విరామం తర్వాత మళ్లీ సముద్ర వేటకు సిద్దమయ్యారు. నిన్నటితో వేట నిషేధకాలం ముగియడంతో ఈ రోజు నుంచి పడవలు సముద్రంలోకి వెళ్లనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నమ్మకం, అభివృద్ది, సంక్షేమం అనే నినాదంతో చేపట్టిన పథకాల విజయాలను ప్రతిబింబించేలా పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రేపు విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బాధితులు వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబరుకు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు. గ్రీన్ వైజాగ్ హెల్దీ వైజాగ్ లక్ష్యంతో జీవీఎంసీ పరిధిలో ప్రతి సోమవారాన్ని సైక్లింగ్ డేగా ఆచరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ నిర్ణయించారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 4:03 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో ఏంటి థీమ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ థీమ్ అనమాట. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ ఎవరిది విందాం? ఇంకెవరిది? ఎంఎం కీరవాణి గారిది. సో ఎంఎం కీరవాణి గారి పాటలు, ఎన్నెన్ని మంచి మంచి సాంగ్స్ ఉన్నాయండి. సో స్టార్ట్ చేస్తాను మగధీర సినిమా నుంచి. తర్వాత పల్లకిలో పెళ్లి కూతురు, పెళ్లి సందడి, ఒకటో నెంబర్ కుర్రాడు, నేనున్నాను, ఒకరికొకరు, ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో బ్యూటిఫుల్ సాంగ్స్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కాంపొజిషన్ లో వచ్చినవి ఈ రోజు మనం వివిధాలు వినబోతున్నాం. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను మీ ఆర్జే తేజు అండ్ ఎఫ్ఎం వివిధ భారతి వింటున్నారు 101.3 మెగాహెర్ట్స్ పై.

विद भारती FM 101.3।

భూమి దద్దరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.

Jyoti FM 101.3. మ్యూజిక్ లో ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్ అయితే వినేశారు కదా. సో ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కాంపిటీషన్ లో వచ్చిన సాంగ్స్ అన్ని కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే తేజు. ఇక నెక్స్ట్ మీకోసం అయితే ఒకటో నంబర్ కుర్రాడు.

भारती FM 101.3।

0: TFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నా

0: ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:50 అనమాట. సో మనమైతే స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల వింటాము.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. మన జీవితంలో ఎల్లప్పుడూ వెన్నెలు కురిపించాలంటే మనం కాలుష్యరహితమైన ప్రపంచంలో ఉండాలి. అందుకే ఇవాళ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ గురించి చెప్పబోతున్నాను. జలవాయు మార్పు, పర్యావరణ సంరక్షణ విషయం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. పర్యావరణం, జలవాయు మార్పు విషయం మానవత్వ కోసం ఒక ఆదర్శ చిహ్నంగా ఉన్నాయి. ఇందులో మనం చూసే ప్రగతి, ఆకస్మిక కలిగిన ప్రాకృతిక ఆపదలు, జనభావాలు, వికృతులు, ప్రదూషణ, వాతావరణ మార్పులు సంకేతాలు మనం ప్రస్తావించాల్సిన పాఠాలున్నాయి. జలవాయు మార్పు ఒక సమస్య అనగా మన సమాజంలో ఉన్నదని అనుమానించబడుతుంది. పర్యావరణం, జలవాయు మార్పు సమస్యలు భూమి, నీటి, గాలి, వాతావరణాన్ని అనేక విధాలుగా ప్రభావించేవి. ప్రకృతికి వాతావరణ సంరక్షణ ఆదర్శమైన విధానాలు ఉండవు. ఆయా సమస్యలకు కారణాలను గుర్తు చేస్తాయి. వాతావరణంలో మనకు ఉన్న ప్రదూషణం మానవత్వం, ప్రాణుల ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. వాతావరణ ప్రదూషణం, గ్లోబల్ వాయిడ్ స్ప్రింగ్, జలవాయు మార్పు, నీటి వాడకం, అవన్నీ ఉత్తర క్రియావలంబన ప్రయత్నాలను అడ్డుకుంది. పర్యావరణ సంరక్షణ మానవత్వం, ప్రాణుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న భూతంపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెల్లడించిన ఒక నివేదిక ఆందోళనకరంగా ఉంది. 100 ఏళ్లకోసారి సముద్ర మట్టాలు పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమయ్యే ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు చేరితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం, ఆరోగ్యంపై పెను ప్రభావం తప్పదని హెచ్చరిస్తుంది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి 10 ఏళ్లకోసారి సంభవిస్తాయని అధ్యయనకర్తలు వివరించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకు ముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కును దాటే ప్రమాదం ఉంది. భూతాపం తగ్గడానికి 20-30 ఏళ్లు పడుతుంది అని హెచ్చరించారు. భూతాపంపై నివేదికను మానవాళికి రుధిర సంకేతంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. సమస్త జీవరాశులు ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తులను ఎదుర్కొంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో మామూలు నివేదిక కాదండి. ఇందులో 234 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3000కు పైగా ఉన్న పేజీల రిపోర్ట్ వీళ్లు ఈ నివేదికలో ఉంచారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల భారత్ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కార్బన్ ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా వాటితో పోలిస్తే మన హిందూ మహాసముద్రం త్వరగా ఎక్కువ వేడెక్కుతుంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్ లో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోయి కరువు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతుందని, తత్ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని, ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, వేడిగాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు అధికమవుతాయని, ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పుందని హెచ్చరించాయి. మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టాలు పెరిగి ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అవి మరింతగా ఆమ్లీకరణ చెందుతాయి. ఇదే జరిగితే 100,000 సంవత్సరాల పాటు కోలుకోలేని నష్టం జరిగినట్టే. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15-30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. భూమి యొక్క వాతావరణం యొక్క ఉష్ణోగ్రత వేగంగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్రజలు శిలాజ ఇంధనాలను కాల్చివేస్తున్నారు.

0: అది ఎక్కువ గ్రీన్ హౌస్ ను ఉత్పత్తి చేస్తుంది. మానవ శక్తి లేకుండా భూమి ఇప్పటికే వివిధ మార్గాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదలకు మానవులు ఎక్కువ బాధ్యత వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వర్షపాత నమూనాల్లో మార్పులకు కారణమవుతుంది. కొన్నిసార్లు గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ఋతువులు ఎక్కువ కాలం ఉంటాయి. మనం గ్రీన్ హౌస్ వాయువులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయకూడదు. మన భూమిని మనం కాపాడుకోవాలి. భూమిపై అంతకంతకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. కానీ ప్రపంచం అంటే మరెవరో కాదు, మనమే. మానవుడు గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గించగలడు అంటారా? భూతాపం తగ్గించడం మన వల్లే సాధ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. సింపుల్ గా కొన్ని పద్ధతులు చెప్పేస్తాను, ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో పాటించేయండి. తక్షణం చేయండి లేదా వెనుముప్పు ఎదుర్కోండి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ పర్యావరణవేత్తలు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కారుచిచ్చు, వరదల్లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుండే చేయడం చాలా ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా దాన్ని వేగంగా అదుపు చేయడంలో పౌరులు, వినియోగదారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. చాలా మటుకు మనం వాహనాలు ఉపయోగించకుండా సైకిల్ లేదా నడిచి వెళ్లడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఫిట్ గా ఉండొచ్చు, దాంతో పాటు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించవచ్చు. నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్లినా అనే దారులు మనమే ఎంచుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఉపయోగించవచ్చు. మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. వ్యాపార పర్యటనలు రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండండి. దానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు చేసుకోండి. విద్యుత్ ఆదా చేయండి. చల్లబడ్డానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది. చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకి ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించండి. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఏమైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ నుంచి తీసేయండి. ఇవి మీకు చిన్న చిన్న మార్పులుగానే కనిపించవచ్చు, కానీ విద్యుత్ ఆదాకు ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈసారి మీరు బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు దాని ఎనర్జీ ఎఫిషియన్సీ చెక్ చేయండి. కొన్ని అవసరాల కోసం మీరు సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ లాంటివి యూజ్ చేయండి. ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. పంటల పద్ధతులు, విద్యుత్ ఆధార చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటి అందరికీ తెలిసేలా షేర్ నెట్వర్క్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు పాటిస్తే అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది, అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది. భూతాపం తగ్గించడానికి రాబోతున్న తరాలకు మెరుగైన సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సహాయం అవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్వేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెన్నెల. టిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5:01.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు విందాం.

0: ముందుగా ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి ఉత్తరాలు రాస్తున్నవారు జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి అనుమల్ల రాజేష్, లలిత, మోక్షిత్, రాజేశ్వరి, నాగరాజు, హంసిని, హరిణి, నయన, మణిదీప్, మహేష్, రజని, సుధీర్, రజిత, శంకర్, మణిచంద్ర మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట అభిషేకం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, సునీత పాడిన సీతారామశాస్త్రి గీతం సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. వినండి మీకిష్టమైన పాట అభిషేకం చిత్రం నుండి.
1: ఇవాటి నుంచి నువ్వే అమ్మం చూసుకోవాలి, సరేనా?
2: సరే అంకుల్.

0: చేస్తానమ్మా. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఈ ఉత్తరం నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, నవిత, లావణ్య, సవిత, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్న పాట విచిత్ర దాంపత్యం చిత్రం కోసం పి సుశీల గారు పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం అశ్వత్థామ

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, మన్విత్, ఆనంద్ వీరంతా కోరుతున్న పాట చాలా బాగుంది చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్న పాట ఆర్య చిత్రం కోసం కృష్ణకుమార్ కున్నత్ పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈ ఉత్తరం సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి రాస్తున్నారు కె సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గొండయ్య, ముత్తమ్మ, నిర్మల, సురేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. వీరంతా కోరుతున్న పాట అమాయకుడు చిత్రం కోసం ఘంటసాల్ గారు పాడిన పాట.

శ్రోతలింతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం విను వినిపించు ఫోన్ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0854. ఈ కార్యక్రమ సమన్వయకర్త శ్రీ ఏ హేమంతరాజు.

0: హాయ్, హలో అందరికీ నమస్కారం. అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హేమంతరాజు. విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి శ్రోతలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే మా ఫోన్ నంబర్ 2255533, అనంతపురం ఈస్ట్రీట్ కోడ్ 0854, ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 MHz కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. మరి ఎవరో శ్రోతలు లైన్లో ఉన్నారో పలకరిద్దాం. నమస్తే, శుభ సాయంత్రం. విని వినిపించు కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు లత సార్, నేను అనంతపూర్ బ్లైండ్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: బాగున్నారా?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్?
0: బాగున్నామా. ఏ పాట వినిపించమంటారు మీకోసము?
1: సార్, రుక్మిణి మూవీలో గోదావరి రేవన్ అనే సాంగ్ వినిపించండి.
0: సినిమా పేరు రుక్మిణి?
1: అవును సార్.
0: దాంట్లో ఏ పాట కావాలి?
1: గోదావరి రేవుల.
0: గోదావరి రేవులోనా? ఓకే, వింటా ఉంటారా మీరు కార్యక్రమాలన్నీ? అదే కదా మీకు.
1: వింటుంటాను సార్.
0: వ్యాపకం రేడియోనే.
1: అవును సార్.
0: ఎక్కడ, అనంతపురేనా అది హోము
1: సార్?
0: అనంతపురం.

0: అన్నా హోము
1: అవును సార్.
0: అక్కడ ఒకటి ఉంది కదా యాడ, కురుగుంట
1: రామచంద్ర నగర్ సార్.
0: కురుగుంటలో కూడా ఒకటి ఉంది.
1: అవునవును సార్.
0: ఏ పాట కావాలి రుక్మిణి సినిమా నుంచి?
1: గోదావరి
0: రేవులన్న. ఓకేనమ్మా, మీరు కోరిన పాట వస్తుంది వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: మంచిదమ్మా.

0: గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం సిద్ధరాంపురం పశు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస నాయక్ గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 18వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీడీ కోడ్ 08554. గుర్తుంచుకోండి, ఈ నెల 18వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇందులో పాల్గొనడానికి బుక్కరాయ సముద్ర మండలం సిద్ధరాంపురం పశు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస నాయక్ గారు ఇచ్చేస్తున్నారు. మరి రైతు సోదరులు ఈ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలని ఎక్కువగా ఎంచుకుంటున్నారు కాబట్టి అందులో భాగంగా గొర్రెల్ని, మేకల్ని, కోళ్లను ఏ విధంగా లాభసాటిగా పెంచుకోవాలి, మరి పశువులకు సంబంధించిన పశుగ్రాసాల రకాలు, ప్రాధాన్యత గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ గురువారం అంటే 18వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీడీ కోడ్ 08554. హలో, నమస్తే. విని వినిపించే కార్యక్రమానికి స్వాగతం. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: సార్, పొడిచేరు మునెప్ప సార్.
0: మునెప్ప, బాగున్నావా?
1: బాగున్నా సార్. మీరు
0: బాగున్నాం మునెప్ప. అందరు బాగున్నారు కదా ఇంట్లో?
1: అందరూ బాగున్నాం సార్.
0: చెప్పు మునెప్ప, ఏ పాట వినిపించుకుంటావు?
1: ఇవ్వద్దా, డ్రైవర్ రాముడులో పాట సార్.
0: డ్రైవర్ రాముడా? ఏ పాట వినిపించాలి డ్రైవర్ రాముడులో?
1: అదేనా ఒకటి సార్, పాటలు అయితే బాగుంటాయి దాంట్లోనూ.
0: అవునా? మరి ఏం సాగు చేస్తున్నావు?
1: సార్, నగ్జోన్ పెడతాను సార్.
0: మరి మొక్కజొన్న?
1: నగ్జోన్ మా నాంజాలు అయిపోయిందా?
0: హామీదాలు అయిపోయిందా?
1: అయిపోయింది సార్.
0: వాళ్ళు వచ్చిండ్రా నేను చెప్పిన వాళ్ళు?
1: వచ్చిండు సార్, వాళ్ళే పెట్టి వాళ్ళే కానీ వేసుకోరు సార్.
0: ఇబ్బంది ఏం లేదు?
1: ఏం లేదు సార్.
0: మరి మొక్కజొన్న ఎట్లా?
1: మొక్కజొన్న కానీ చీడోళ్ళే సార్ అవి కానీ.
0: సరే సరే, మంచిది, బాగా చేసుకో.
1: అదే సార్.
0: పాట వస్తుంది చూడు, విను మునెప్ప. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు.

రైతన్నలకు శ్రోతలకు ఒక ప్రకటన ఏమంటే, ఈ నెల 18వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు మేకలు కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత

0: హలో, నమస్తే. విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: సార్, నా పేరు నరేష్ సార్, ముసాపేట నుంచి.
0: ముసాపేట?
1: అవును సార్, మహబూబ్నగర్ జిల్లా.
0: మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ.
1: అవును సార్.
0: బాగున్నారా నరేష్ గారు?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
0: అందరం బాగున్నాము. మరి ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: సార్, వర్షం సార్ సినిమా పేరు.
0: వర్షమా?
1: ఎన్నాళ్ళ గుర్తొచ్చాను, వాన పడుతుంది సార్ ఊళ్ళో ఈరోజు.
0: దానికి తగ్గట్లుగా పాట అడుగుతున్నారా? ఎన్నాళ్ళకు గుర్తొచ్చావో వాన.
1: అవును సార్.
0: ఎన్నాళ్ళకు రమ్మంటానే నిన్న. అదేనా వింటా ఉంటారా మా ఆకాశవాణి అనంతపురం కేంద్రం కార్యక్రమాలు?
1: వింటుంటాం సార్. కొన్ని కొన్ని అన్ని వినాలంటే కుదరదు కదా సార్. రేడియో సెట్లు అయితే అన్ని వినగలుగుతాము.
0: యాప్లో అన్నీ వస్తున్నాయి కదా?
1: వస్తున్నాయి, కానీ మెయిన్ మెయిన్ ముఖ్యమైన కార్యక్రమాలు అయితే వినగలుగుతాం. ప్రతి పాటలు, అభిలాష ప్రోగ్రామ్.
0: ఇప్పుడు యాప్ రావడం వల్ల అరచేతిలో ప్రపంచం అయిపోయింది కదా? మొబైల్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లే, అంటే మనుషులకు కానీ ఎవరికన్నా కానీ.
1: అవును సార్. ఇప్పుడు అంతకుముందు రేడియో స్టేషన్ ఉందంటే ఆ పరిధి వరకే వినిపించేది.
0: ఇప్పుడు ప్రపంచం గ్లోబల్ అయిపోయింది కదా? న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు అమెరికాలో ఉండే కూడా ఆకాశవాణి కేంద్రం కార్యక్రమం వినవచ్చు. ఆస్కారం ఉంది కాబట్టి చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు రేడియో సెట్లు తగ్గిపోయాయి కదా? ఇప్పుడు ఎక్కువ మంది మొబైల్స్ వాడుతున్నారు.
1: మొబైల్ వాడుతున్నారు, ఇంకొకటి ఇంకోటి రేడియోస్ని కొంచెం రేడియో సెట్లని వింటే కూడా ఆనందం వేరు సార్.
0: అంటే దాంట్లో వచ్చేది
1: అన్ని కార్యక్రమాలు వినలేము కదా సార్ జిల్లా.
0: అవునవును, రేడియో పెట్టుకుంటే దాని కార్యక్రమం అది కొనసాగుతూ ఉంటుంది.
1: కొనసాగుతుంటుంది, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం మాత్రమే వినగలుగుతాం సార్ ఇందులో అయితే.
0: అవునవును నరేష్ గారు, బాగా చెప్పారు. అయితే మీరు రెగ్యులర్గా రేడియో శ్రోత? మీరు రెగ్యులర్గా రేడియో శ్రోత?
1: అవును సార్.
0: ఎప్పుడో మాట్లాడినట్లు గుర్తుందిలేండి నాకు.
1: గతంలో ఒకసారి మాట్లాడు సార్ మీతో.
0: చాలా నెలలో ఏండ్లో అయినట్లుంది.
1: యాప్ లేదు అప్పుడు.
0: అవును, అప్పుడు యాప్ లేనప్పుడు మాట్లాడారా?
1: యాప్ లేనప్పుడు మాట్లాడాం సార్.
0: చాలా సంతోషము. మరి వర్షం మీకు వస్తా ఉంది, మాకు కూడా వస్తే బాగుంటుందని కోరుకుంటాం మేము.
1: ఓకే, పడట్లేదా సార్? అక్కడ
0: అంటే మొన్న శుక్రవారం పడింది. అందరికి వర్షం రావాలి పాపం, వర్షం వస్తేనే కదా. సరే మరి పాట విందామా?
1: థాంక్యూ సో మచ్ సార్.
0: ఓకే ఓకే, నమస్తే, ధన్యవాదాలు.

రైతన్నలకు శ్రోతలకు మరోసారి తెలియజేస్తున్నాం. ఈ నెల 18వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. గొర్రెలు మేకలు కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం సిద్ధరాంపురం పశు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి

0: డాక్టర్ హెచ్ శ్రీనివాస నాయక్ గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 18వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీడీ కోడ్ 08554. గుర్తుంచుకోండి, ఈ గురువారం అంటే 18వ తేదీ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొనడానికి బుక్రాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస నాయక్ గారు విచ్చేస్తున్నారు. చాలామంది రైతు సోదరులు వ్యవసాయంతో పాటుగా అనుబంధ రంగాలు ఎంచుకుంటూ ఉన్నారు. అందులో పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం ఇంకా చాలానే ఉన్నాయి. మరి గొర్రెలను, మేకలని, కోళ్ళని లాభసాటిగా పెంచుకుంటే ఏ విధంగా ఉంటుంది, అలాగే పశువులకు సంబంధించిన పశుగ్రాసాలు, దాని రకాలు, ప్రాధాన్యత గురించి మీకేమైనా సందేహాలు ఉంటే ఈ గురువారం అంటే 18వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టేట్ కోడ్ 08554. మరి విని వినిపించు కార్యక్రమం కొనసాగుతుంది. శ్రోతలు మంచి మంచి పాటలు అడుగుతూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాలంటే మా నంబర్ వచ్చి 22555333, అనంతపురం ఎస్టేడి కోడ్ 08554. మరి ఎవరో శ్రోత లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. నమస్తే, విని వినిపించు కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎవరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం. ఈసారి చెప్తే డీమార్ట్ అని చెప్పొద్దండి, ఎందుకంటే అవన్నీ ప్రచురణకర్తలు కదా, ప్రచారాలు కదా, అవన్నీ ప్రైవేట్. పర్వాలేదులేండి. మీ పేరమ్మా? రాధా గారు. మీకు పెళ్ళి అయిందా? కృష్ణుడు ఉన్నాడు కదా. ఓహో, మీ కృష్ణుడు కూడా మాట్లాడినాడా?
1: లేదు సార్, నేనే చెప్పినాను, మీతో మాట్లాడినట్టున్నాను సార్.
0: అవును అవును, మాట్లాడినారు, అదే గుర్తుంది. బాగున్నారా మీ ఆయన గారు?
1: బాగున్నారు సార్.
0: మరి ఏ పాట వినిపించమంటారు ఈరోజు మీ ఇద్దరు కోసం? హలో, ఎవరు మాట్లాడేది? నీ పేరేమి? వినబడలే నాకు.
1: కృష్ణ. కృష్ణ.
0: ఓ కృష్ణ, నువ్వా? ఓ మీ మనవరాలు. కృష్ణ అని పెట్టారు, మరి పేరు ఏదైనా ఉంటుంది కదా వేరేది? అదే అదే, కృష్ణ బృంద, మంచి పేరు పెట్టారు. మరి ఏ పాట వింటుంది ఆమె? అబ్బా, మీ డాడీ కోసమా? ఓకే ఓకే, తప్పకుండా వినిపిస్తానమ్మా. గుమ్మాడి గుమ్మాడి మీ నాన్న కోసము.
1: పాట పాడుతాం సార్. వింటూ?
0: అవునవును, పాట పాడుతా ఉంది. బాగానే పాడు. ఎన్ని ఏండ్లు అండి?
1: 3 ఇయర్స్ సార్. 2 ఇయర్స్ కంప్లీట్.
0: 3 ఇయర్స్కే పాటలు నేర్పించేశారు బాగా. సరేనమ్మా, మరి పాట వస్తుంది, సమయం కూడా అయిపోతుంది, విందామా మరి?
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకేనమ్మా, ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

ఈరోజు కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మీ ముందుంటాను. అందాక మీ హేమంతరాజుకు సెలవు. మరి నమస్తే. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

శ్రోతలు, ఇంతవరకు పిఎస్ రంగనాథ్, ఎస్ రాజ్యలక్ష్మి పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: waterway used to ferry one-fifth of the global oil supplies. In a social media post, Prime Minister Narendra Modi said, India hopes that the implementation of this understanding will help restore peace and stability in the region and ensure the freedom of navigation and commerce. The peace agreement will be signed on the 19th of June in Switzerland. The benchmark domestic equity indices ended today's trading session with strong gains of nearly 1%. Investor sentiment improved following the announcement of a peace agreement between the United States and Iran. The Sensex surged 736 points to close at 76,264, while the Nifty jumped 231 points to settle at 23,854. The government has said that all refineries are operating at high capacity with adequate crude inventories and maintaining sufficient stocks of petrol and diesel. Joint Secretary in the Ministry of Petroleum and Natural Gas, Sujata Sharma, was addressing the interministerial briefing in New Delhi today on recent developments in West Asia. Director in the Ministry of Ports, Shipping and Waterways, Upesh Kumar Sharma, said that the LNG carrier Disha, with 62,370 metric tons of cargo, has safely transited the Strait of Hormuz and is expected to reach the Dahej port in Gujarat on Thursday. The Noida International Airport at Jewar in Uttar Pradesh commenced commercial flight operations today, marking a significant milestone in the country's civil aviation sector. Addressing the inaugural ceremony, Union Civil Aviation Minister K. Ramamohan Naidu said that the airport will serve as a hub for both domestic and international operations. Railways has approved a 201 crore rupee Kavach project for the Ambala division of Northern Railway. Kavach is an indigenously developed automatic train protection system designed to enhance operational safety. Railways has also approved 140 crore rupee Kavach project for the Ahmedabad division in Gujarat. Union Finance Minister Nirmala Sitharaman has said that the country has adequate buffer stock of food grains and there will be no shortage despite the impact of El Nino conditions. Speaking at the Mine Summit in New Delhi today, the Finance Minister stated that though the southwest monsoon rainfall this year is expected to be below normal, however, sufficient quantity of fertilizers is available for the Kharif crop season. In the FIFA World Cup 2026, Sweden thrashed Tunisia 5-1 in the Group F match in Mexico today. And with that, we end this news bulletin.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పీఎం సూర్యఘర్ .gov.in.
2: ప్లాట్ఫామ్ నంబర్ 2 సి చల్నే వాలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కే యాత్రి
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీకోసం కాదు, దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
3: బుర్రని ఛార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సహా ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటమ్, ఏఐ, యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని సింగపూర్ ప్రధానిని కోరారు. రాష్ట్రంలోని ఉద్యాన ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అనంతరం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ టాన్ యంగ్ చేయితో సమావేశమైన

0: చంద్రబాబు నాయుడు అమరావతి క్వాంటం వ్యాలీలో వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సాంకేతిక పరిశోధన సహకారాన్ని అందించాలని కోరారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యకులు కరణ్ బజ్వాతో సమావేశమై రాష్టాన్ని దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ వివిన్ బాలకృష్ణంతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. విజయనగరంలో ఈరోజు జరిగిన రెండేళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ది కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసైతే జీవితం నాశనం అవుతుందన్నారు. క్షణికావేశానికి లోను కాకుండా యువత తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుని క్రమశిక్షణతో చదువుకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందని పేర్కొంటూ
1: రాబోయే భవిత యువతది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదు, వెనకుండి నడిపించే జిల్లాలుగా ఈ రోజు తీర్చిదిద్దే క్రమంలో ఈ రెండేళ్ల పరిపాలన ఒక నిదర్శనం కాబోతోంది. రిలయన్స్ డేటా సెంటర్ ఈ రోజు అలాంటివే కాకుండా ఎన్నో కొన్ని పరిశ్రమలు ఈ రోజు రావటం, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ లాంటి సంస్థల దగ్గర నుంచి ఆర్సిలార్ మిట్టల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ వరకు ఈ రోజు ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా పెట్టుకుని ఈ రోజు ఈ గవర్నమెంట్ పనిచేస్తోంది. దాంతో పాటు సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి.
0: వర్షాకాల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని రేపటి నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు రాష్టంలో స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్టంలోని 5 ఏళ్లలోపు ఉన్న 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు, 14 జింక్ టాబ్లెట్లను అందజేస్తామన్నారు. ఇదే సమయంలో అవగాహనా కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. డయేరియా లక్షణాలతో వచ్చిన వారికి కూడా ORS ప్యాకెట్లు, జింక్ మాత్రలు ఇచ్చేందుకు అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలు, యువతలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, కుటుంబాలు, విద్యా సంస్థల పాత్రపై నిపుణులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గణేష్ దత్ లోహాని మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాక సమాజానికి కూడా తీవ్ర ముప్పు కలిగిస్తుందన్నారు. నాసిన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండటం అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన డ్రగ్స్ పుట్టుకను కూకటివేళ్లతో సహా నిర్మూలించాలి అనే పిలుపు దిశగా నాసిన్ అకాడమీ పనిచేస్తోందని తెలియజేస్తూ,
2: Drug abuse today is increasingly linked with issues of vulnerability, mental health and social influences, particularly among young adults. Enforcement to prevention awareness, resilience and early intervention. This dialogue is a key step in that direction. It brings together enforcement agencies, educators, mental health professionals and community stakeholders on a common platform, something that is essential for understanding and addressing the challenges in the full spectrum.
0: రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించి నరసారావుపేటలో జరిగిన కూటమి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, డ్రిప్ సిస్టమ్, వ్యవసాయ పరికరాలను డీఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో సబ్సిడీపై ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ కార్యక్రమాలను అందించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కరోజులో 10,000 కోట్ల రూపాయలు జమ చేశామని, డీఎస్సీ ద్వారా 16,000కు పైగా పోస్టులను భర్తీ చేశామని, అలాగే మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈరోజు ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వచ్చే నెల 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది రాష్టంలోని ప్రతి ఇంటికే వెళతారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధన

0: ల ప్రకారం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఆన్లైన్ విధానాన్ని కూడా అమలులోకి తీసుకువచ్చామని, తొలి రోజు నుంచే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని వివేక్ యాదవ్ పేర్కొంటూ,
1: డోర్ టు డోర్ వెళ్లేటప్పటికి కొన్ని డోర్ లాక్ కేసెస్ కూడా ఉండొచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి మనం ఖచ్చితంగా 3 సార్లు వెళ్లాలని చెప్పడం జరిగింది. ఆన్లైన్ పోర్టల్ లో కూడా ఓటర్స్ వాళ్ళ తాలూకా డీటెయిల్స్, ఎన్యూమరేషన్ ఫార్మ్ రిలేటెడ్ డీటెయిల్స్ voters.eci.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చు. దాంతో పాటు బుక్ ఎ కాల్ విత్ బిఏలో కూడా మీరు నమోదు చేసుకుంటే 48 అవర్స్ లో ఆ కన్సర్న్ బిఏలో తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. ఎవరైనా 18 ఇయర్స్ నిండు వాళ్ళు ఉంటే కొత్త ఓటర్స్ కి ఫార్మ్ 6 కూడా తీసుకోవడం జరుగుతుంది.
0: గడిచిన 2 ఏళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ రంగ పునరుద్దరణకు అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించామని తెలిపారు. సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టి పారదర్శకత, సాంకేతికత, వినియోగదారుల స్వేచ్ఛ, నాణ్యత నియంత్రణ, ఆదాయ వృద్ధి అనే 5 అంశాలపై ఆధారపడి కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇంటికి వద్దరా.
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
0: ఎప్పుడూ షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
3: ఆర్బిఐ అంటుంది.
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వి వెంకటరమణప్ప బృందంచే గరుడాచలం వీధి నాటకం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:00 చిత్రసీమ సినిమా పాటలు. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 చిత్రజగత్ హిందీ సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 11:00 చిత్రసీమ. 11:10 12 పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో

0: విధంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 6వ భాగం వింటారు. 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు శ్రీ కె రాఘవరెడ్డి గారు. 6:35 సేద్యపు శుద్ధులు అంశం, ఆముదం సాగు వివరాలు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార

రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 6వ భాగం వింటారు. 6:30 వినదకుమాట వినిపిస్తున్నవారు శ్రీ కె రాఘవరెడ్డి గారు. 6:35 సేద్యపు శుద్ధులు అంశం, ఆముదం సాగు వివరాలు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన చిన్నపిల్లల ఆహారపు అలవాట్లు డాక్టర్ కె సదాశివరావు గారు అందించే వివరాలు. అనంతరం రసనే కొంచెం ప్రత్యేక కార్యక్రమం నిత్య జీవితంలో యోగా. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎస్ స్వామినాథ్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు ఉదయం 9:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుతేజం దామోదరం సంజీవయ్య గారి గురించి ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభారావు గారు తెలియజేస్తున్న వివరాలు. అనంతరం మైథిలి శరణ్ గుప్తా జంధ్యాల పాపయ్య శాస్త్రి తులనాత్మక పరిశీలన, డాక్టర్ వి నాగరాజ్ గారి ప్రసంగం, అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ఇక 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో ఖరీఫ్ వేరుశనగ రకాలు, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం. ఈ కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. అనంతరం భూగర్భ జల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 శ్రీమతి కె ఆదమ్మ బృందంచే జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 హరికథ.

11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటలు ఇప్పుడు విందాం. ముందుగా వినండి.

0: మీరు విన్నా పాట దొంగలుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆల్పించిన పాట అది. సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్ కోటి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్న పాట ధర్మచక్రం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. ఈ నెల 18వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న. ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవటం ఎలా, పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుకరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస్ నాయక్ గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 18వ తేదీ రాత్రి 7:15 2255533 ఇంకొక నెంబర్ 2968990 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దొరలు దొంగలు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన పాట, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి. ఈ పాట విందాం.
2: చెప్పాలనుకున్నాను

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఇప్పుడు విందాం ఎర్రమల్లెలు. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రమేష్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి.

కష్టపడే వాళ్లే కాక వాళ్ళని కాపు కాసే మహానుభావులు కూడా ఉన్నారు. వాళ్ళెవరయ్యా అంటే, నేనే మునసబుని మూడుళ్లకు మునసబుని, నేనే మునసబుని మూడుళ్లకు మునసబుని, తప్పుడు కేసులు పెడతాను మీ తాటలు వలిపిస్తాను, పన్ను మీద పన్నే ఇస్తాను ఉన్నది జప్తు చేయిస్తా, నా మాటకెదురులేదు నా కర్రకెదురులేదు, సాగిపోయరా హళహళి సాగుతుందిరా భళభళి, అయి సాగిపోయరా హళహళి సాగుతుందిరా భళభళి, నేనే మునసబుని మూడోళ్లకు మునసబుని, నేనే మునసబుని మూడోళ్లకు మునసబుని. ఆయనకు తోడుగా కలవు పోటుగాండి.

0: ధూమ్ ధూమ్ కాకలి మంగలి కుమ్మరి కమ్మరి మారామాదిగ బీదా బిక్కి రైతు కూలీలంతా మాకు కాళ్లకు మొక్కాలి కాదన్నారా లేదన్నారా తలాంగు తదిగణతో తలాంగు తదిగణతో తలాంగు తలాంగు తదిగణతో
1: కారణం ఈ ఊళ్ళో గట్టుపడిన చేనేదేనా ఉందా
2: లేకేమండి రామలక్ష్మణులు అనే ఇద్దరు సోదరులు ఉన్నారు
3: ఇంకా నీ చూపు వాళ్ళ మీద పడలేదన్నమాట
1: లేదు లేదు లిటికేషన్ కడతా జాయింట్ పట్ట పాయింట్ లేదు విడగొడతా చెడగొడతా నా తడాక చూపిస్తా

0: నోటిలో లేసుకు తిరిగే సవతాయను నేను, ఒట్టి సవతాయను నేను.
1: ఏమయ్యా, మన వాడికి వయసు వచ్చేసినట్టుంది, పెళ్లి చేసేయకూడదు.
2: మన రావయ్య కూతురు చేసేస్తే సరి, మల్లె పువ్వు లాంటి పిల్ల వాంచి కట్నమూరు.
3: సరే కాని చేద్దాం.
4: శుభశీఘ్రం.
5: కానీ ఆ మొదటి రాత్రే

0: మంటగలిసింది.
1: రే అబ్బడి, ఎదో భాగవతం మీరు లేదా ఇంకా కూర్చున్నారు? ఆగండి, అప్పుడే ఆడైపోయిందా? ఎవడి భాగవతం ఏమిటో ఇంకా చూడండి, కూర్చోండి కూర్చోండి.

చివరిగా విందాం బృందావనం. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట. సాహిత్యం వెన్నెల కంటి, సంగీతం మాధవ పెద్ది సురేష్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

శ్రోతలు, సిహెచ్ కుసుమకుమారి గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోర్తో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపునకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకువెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపు

0: హెచ్చరికకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్యకు దిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక వ్యవస్థల అస్థిరతకు కారణమవడమే కాకుండా అనేక దేశాలలో ప్రాణ నష్టానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహనా ఒప్పందం అమలు కావడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాలు పునరుద్దరించబడతాయని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛను, వాణిజ్య భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర సమస్యలపైన కూడా చర్చలు జరిపి ఇరు దేశాలు దీర్ఘకాలికంగా కొనసాగే ఒక శాశ్వత తుది ఒప్పందానికి రావడానికి కూడా భారత్ ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంత సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో తమ పరిపాలన అంతా సామాన్య పౌరుల జీవన ప్రయాణాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రజలకు సులభంగా అవకాశాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ది, పటిష్టమైన ప్రజాసేవలు, అందుబాటులో ధరల్లో వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. గత 4 రోజుల్లో 1,84,00,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో వస్తున్న దిశ అనే ఎల్ఎన్జీ కార్గో నౌక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ డబ్ల్యూటి మారుత్ పోర్టల్ను అభివృద్ది చేశాయి. పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, పవన ఇంధన రంగంలో భారతదేశం సాధిస్తున్న శరవేగ వృద్ధిని ప్రముఖంగా ప్రస్తావించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఫేజ్1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్2 ఏర్పాటుపై నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు.
1: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయలు ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు.
0: అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా వారణాసిలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించాయి. అందిన నిఘా సమాచారం ఆధారంగా అధికారులు దాడి చేసి వారణాసిలోని జగత్పూర్లో గల ఒక కొరియర్ సంస్థ గోడౌన్ నుంచి 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రేపు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లలో నేడు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే

0: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు మెరుపులు, బలమైన గాలులతో, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది. రాగల 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక శక్తిగా వ్యవహరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ విభాగం ఇప్పుడు పరిపాలన, ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమానికి ఒక బలమైన మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల సైన్స్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే సాంకేతికత ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒక అంతర్భాగంగా మారిందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిందని వెల్లడించింది. ఉత్తర రైల్వే పరిధిలోని అంబాలా డివిజన్ కోసం 201 కోట్ల రూపాయల కవచ్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వి వెంకటప్ప బృందంచే గరుడాచలం వీధి నాటకం విందాం.
2: శ్రీ నరసింహుడన్ వినరశీఘ్రమే దాసులన్ ప్రోచినాడా కానన మందున రాచే సులగక్కుడ తుంచి సురాలు ఏలిచిన్.

బాణులు దిత్తులు మరియక భద్రగిరీశుడు నారసింహుడనే చక్కలం చక్కలం చక్కలం.

పురుషుడి పూజ చేతులు నీకు పురుషవర్య గాలమిము వేడి ఇందునా గడియైనా నిమిషమైనను నరసింహ నిన్ను బాసి ఉండలేనయ్య వచ్చద యూరినాత దిగును పుట్టను నామది దీన పోషా.

శ్రోతలు, ఇంతవరకు శ్రీ వి వెంకటప్ప బృందంచే గరుడాచలం వీధి నాటకం విన్నారు. ఇంతటితో పల్లె ప్రాంతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కడప కేంద్ర సమర్పణలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్ గారు.
1: మనము చాలా సందర్భాల్లో రోడ్డు మీద యాక్సిడెంట్స్ చూస్తుంటాము. అయితే అందరూ చూస్తారు, అందరూ అయ్యయో అంటుంటారు, కానీ వారిని సేవ్ చేసి గభాలను తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేసేటటువంటి పరిస్థితులు అన్ని సందర్భాల్లోనూ ఉండవు. ఎందుకంటే ఎవరైనా అలా చేయాలనుకున్నా కూడా భయపడతారు. అక్కడికి తీసుకెళ్తే నీకేంటి సంబంధము, ఎవరు చేశారు యాక్సిడెంటు, ఎందుకు, మెడికో లీగల్ కేసు, పోలీసులు రావటం, ఇట్లా జరుగుతుంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకి కేంద్ర ప్రభుత్వం వారు పిఎం రాహత్ స్కీమ్ అనేది ఒకటి కొత్తగా మొదలుపెట్టారు. ఆ వివరాలు మనతో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపూర్ వైఎస్ఆర్ కడప ఎం వీర్రాజు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: వారిని అడిగి తెలుసుకుందాం, ఈ పిఎం రాహత్ స్కీమ్ ఏంటి, దాని వివరాలు చెప్పండి సార్.
2: సార్, పిఎం రాహత్ స్కీమ్ సార్ ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అనే ఒక ప్రోగ్రాము గౌరవ కేంద్ర ప్రభుత్వం 14/2/2026 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ తలక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గోల్డెన్ అవర్లో అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము, ఈ టైంలో ఒక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని, గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే కనుక అతను బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, 98% అవకాశాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు ముందుగా అమౌంట్ ముందు పే చేయండి, వివరాలు ఏంటి, లీగల్ కేసు మీరు ఫైల్ చేశారా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, ఈ వివరాలతో కొంతవరకు కాలహరణం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఇమీడియట్గా ఆ విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, అమౌంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడము, ఇమీడియట్ ట్రీట్మెంట్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పిఎం రాహత్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మోటార్ వాహన చట్టం 1988లోని 162 సెక్షన్ ప్రకారము కూడాను ఈ పిఎం రాహత్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం 150,000 రూపాయల వరకు, 1.5 lakh rupees వరకు ట్రీట్మెంట్ ఇవ్వడము, అలాగే 7 రోజుల వరకు ఆ వ్యక్తికి ఎటువంటి అమౌంట్ కలెక్షన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది.
1: ఈ స్కీమ్ తాలూకు ఉద్దేశం అది చాలా బాగుందండి, కానీ ప్రజలకి పూర్తిగా తెలియదు ఒకటి, రెండవది మళ్ళీ బాలారిష్టాలు చాలా ఉంటాయి కదా, అందులో ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే ఏమవుతుంది, నా పేరును ఇంక్లూడ్ చేస్తారేమో, 10 సార్లు కోర్టుకు రమ్మంటారేమో అని ఇలా అనేకమైనటువంటివి ఇంకా స్టిల్ లింగర్ అవుతూనే ఉంటాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఈ పిఎం రాహత్ స్కీమ్ వాటన్నిటిని ఎట్లా అధిగమిస్తుంది?
2: యా సార్, యాక్సెప్టెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ని చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది, నేనే ఉన్నాను, కామన్ మ్యాన్గా కూర్చున్నాను, తీసుకువెళ్తే ఏమవుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, భయం అయితే ప్రజలకు ఉంటుంది, అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి గుడ్ సమారిటన్ లా 2016 ఇంకో చట్టం ఉంది, దాని గురించి మనం ఇంకోసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిడెంట్ చూశాను, ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఆంధ్ర

0: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఈ పిఎం రాహత్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్రోల్డ్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్తే గనక మన వివరాలు ఎవరైతే తీసుకువెళ్లారో వాళ్ళ వివరాలు అడగకుండానే, అట్లాగే ట్రీట్మెంట్కి సంబంధించి డబ్బులు ఏమీ ముందుగా అడగ ఇనీషియల్గా ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆ వ్యక్తిని ముందు స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. స్టెబిలైజ్ చేస్తే కనుక అతను డెత్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.
1: ఇది ఇక్కడ ముఖ్య మనకి సందేహం ఎక్కడ వస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది. అది ఈ పిఎం రాహత్ స్కీమ్లో ఎన్రోల్డ్ హాస్పిటల్స్కే అని అన్నప్పుడు ఆ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్ ఎన్రోల్ అయ్యాయి అనేది కామన్ మ్యాన్కి అందరికీ పూర్తిగా తెలియకపోవచ్చు కదా, అప్పుడు దానిని ఎట్లా అధిగమించవచ్చు సార్?
0: ఎస్ సార్, స్కీమ్ కొత్తగా లాంచ్ అవ్వడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఉన్నదన్నది ప్రజలకు ఇంకా పూర్తిగా కొంతవరకు తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యం ఉన్నది. కాకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలో, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. లేదా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే కనుక వాళ్ళు ఈ స్కీమ్లోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది.
1: అక్కడితో తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఈ జాయిన్ చేసిన ఆయన తాలూకా ఆ బాధ్యత అక్కడితో అయిపోతుందా, లేదా కంటిన్యూషన్లో ఆయన ఏమైనా చేయాల్సి ఉంటుందా అండి?
0: యా, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని ఎవరైతే తీసుకువెళ్ళారో అతని వర్క్ అక్కడితో కంప్లీట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు అతను పిఎం రహవీర్ గుడ్ సమాటిన్ కింద వస్తాడు, అది వేరే ఉంటుంది. సో ఇతనికి సంబంధించినట్టుగా ఎవరైతే తీసుకువెళ్ళున్నారో అతని పని అక్కడికి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తారంటే దీన్ని ఈధార్లో, ఈధార్ని ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో ఆ వ్యక్తికి వివరాలు ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటారు, లేదా వివరాలు తెలియదని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. సో హాస్పిటల్ ఎప్పుడైతే ఈ టీఎంఎస్లో ఇంక్లూడ్ చేస్తున్నారో వెంటనే ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ అవుతాయి, ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఫార్వర్డ్ అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వితిన్ 24 అవర్స్, 24 గంటల్లో దాన్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విక్టిమ్ రోడ్ యాక్సిడెంట్ కారణంగానే ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అథెంటికేట్ చేసిన తర్వాత ప్యారలల్గా ట్రీట్మెంట్ ఒక పక్కన అవుతుంది, ఈ అథెంటికేషన్ ప్రాసెస్ రెండో వైపు జరుగుతూ ఉంటుంది. అయిన తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక, అక్కడ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఆ వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ ఉండొచ్చు లేదా ఇన్సూరెన్స్ లేని వెహికల్ ఉండొచ్చు. ఇన్సూర్డ్ వెహికల్ అయితే కనుక ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఎలక్ట్రానిక్ మోడ్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్సూర్ వెహికల్ కానివన్నీ కూడా కలెక్టర్ గారి లాగిన్లోకి వెళ్తాయి. సో ఇన్సూర్డ్ వెహికల్ అయితే కనుక ఈ పేమెంట్ అంతా కూడాను అగైన్ ఎంవీఏఎఫ్ ద్వారా, అంటే ఇది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఈ హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ రీఎంబర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ లేని వెహికల్ అయితే గనక అది కలెక్టర్ గారు లాగిన్లోకి వెళ్ళి కలెక్టర్ గారు దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో దాన్ని డిస్కస్ చేసి ఈ నెలలో ఎన్నైతే వచ్చినాయో అవన్నీ డిస్కస్ చేసుకొని అందులో అప్రూవల్ చేసుకొని దాన్ని పేమెంట్ మళ్ళీ హాస్పిటల్స్కి అగైన్ ఎంవీఏఎఫ్ ద్వారానే చేయడం జరుగుతూ ఉంటుంది.
1: ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్లు కాబట్టి కొంచెం వాటి పేమెంట్లు అవి కొంచెం డిలే అవుతుంటాయి కదా సార్? ఇలాంటి నేపథ్యంలో హాస్పిటల్స్ అంతగా పట్టించుకోకుండా కొంచెము ఏదోలే అని అలా చేసేటటువంటి అవకాశం ఉందా, లేదా చాలా సిన్సియర్గానే వాళ్ళు అవన్నీ ఆ పేషెంట్కి అటెండ్ అయ్యి అన్ని ఒక డబ్బులు నిజంగా పూర్తిగా అన్ని వెంటనే కట్టేసేటటువంటి వాళ్ళకి ఎలా చేస్తారా అలాగే చేస్తారా?
0: ఇప్పటికైతే ఇప్పుడు మన జిల్లాలో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, లాంచింగ్ స్టేజ్లో ఉంది. ఇందాక మీరు అన్నట్టు బాలారి స్టాల్ అయితే ఉండడము కరెక్టేను. ఏవైతే ఇప్పుడు నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక 12 వరకు కేసులు ఈ ప్రోగ్రాంలో లాంచ్ అయినాయి. ఈ 12 ప్రోగ్రామ్స్ కేసులకు కూడాను ఎటువంటి డిలే లేకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది.
1: మనం ఇందాకలో అనుకున్నట్టుగా ఈ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనేటటువంటిది దాన్ని వీలైనంత త్వరలోనే అందరికీ ప్రజలకి అది ఆ డిస్ప్లేలు పెట్టి ఇక్కడికి తీసుకెళ్తే పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు ఈ పిఎం రాహత్ స్కీమ్లో దాన్ని టేకప్ చేస్తారు అనేటటువంటి అవగాహన జనసామాన్యానికి కూడా వచ్చేటట్లుగా ఏమైనా చేయవచ్చా?
0: యా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ అది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉన్నది అనే విషయం ఈ తీసుకువెళ్లే వ్యక్తికి, విక్టిమ్ని తీసుకెళ్లే వ్యక్తికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా 2 నిమిషాల్లో, 3 నిమిషాల్లో, 10 నిమిషాల్లో వీలైన తొందరగా ఆ విక్టిమ్ని తీసుకువెళ్తే కనుక ఇతను అనుకున్నటువంటి పని సాధన అవుతుంది, గవర్నమెంట్ తాలూకా ఆబ్జెక్టివ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా పర్టికులర్గా సీరియస్గా ఉంది. ఇప్పటికే పేపర్

0: పత్రికా దినపత్రికల ద్వారా ఎక్కడైతే ఈ ఫెసిలిటీ ఉన్నదన్న విషయం కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇవి తెలియజేయడానికి, ఎక్కువ పబ్లిసైజ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది.
1: అట్లాగే మీరు ఇప్పుడు ఇందాకలు చెప్పారు, వన్స్ తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు, ఈ గోల్డెన్ అవర్లో ఆ పీరియడ్ లాస్ అవ్వకుండా పేషెంట్కి లాభం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ వారు వచ్చి మిగతా ఏంటి, ఎక్కడ జరిగింది, ఎవరు జాయిన్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీలు ఆ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ వారు ఎవరు తీసుకొచ్చారు, మీకేమవుతారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు అప్పుడు అక్కడ ఎందుకు ఉన్నారు, జనరల్గా పోలీస్ వారు ఎంక్వైరీ చేసేవన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీరు పలానా టైంకి రండి, రేపు మా స్టేషన్కి వచ్చి ఒకసారి కలవండి. నిజంగా మనము చాలా ఒక సదుద్దేశంతో మనం తీసుకెళ్ళి అక్కడ చేసినా పోలీస్ వారు ముందు చేసేటటువంటివన్నీ ఇవే. ఆ టైంలో మనకి ఏదో ఇబ్బందిగా ఉంటుంది, లేదండి మిమ్మల్ని ఎస్ఐ గారు ఒకసారి రమ్మన్నారు, లేదా పలానా ఆఫీసర్ గారు రమ్మన్నారు అనేసరికి పోలీస్ వారు అనేసరికే వీళ్ళ గుండెల్లో ఒక ఏర్పడుతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కలవరు, 1 గంట 2 గంటలు అట్లా పడుతుంది. ఇవన్నీ మనకు ఎందుకులే అని చెప్పే కదా ఇన్నాళ్ళు జనసామాన్యము అవతల వాళ్ళకి న్యాయం చేయాలి, లాభం చేయాలి, సహాయం చేయాలి అని అనుకున్నా కూడా వదిలేస్తున్నారు. దానికి అధిగమించడానికి పీఎం రాహత్ స్కీమ్ అట్లా పెట్టారు కదా. మరి ఈ నేపథ్యంలో దీన్ని కొంచెం, అంటే మీరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మీకు రోజు ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి, దాని గురించి చెప్పండి.
0: యా సార్, సో రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఉండే అడ్డంకులు మీరు చెప్పిన ఉన్నాయి, కాకపోతే దానికి సంబంధించి మాత్రమే మనకి గుడ్ సమాటన్ చట్టం 2016 రావడం జరిగింది. అంటే దీని నేపథ్యం ఏంటంటే, సేవ్ లైఫ్ ఫౌండేషన్ వెసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు 2016 మార్చి 30 తేదీన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళారో అటువంటి వ్యక్తులపైన ఎటువంటి అరేంజ్మెంట్ కానీ, అటువంటి వివరాలు గోప్యత ఉంచాలనుకున్నట్టే గోప్యత ఉంచుతూ, అలాగే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి సేవ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ గుడ్ సమారిటన్ చట్టం 2016 రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఇప్పుడు నామక్లేచర్ మార్చి రహవీర్ అని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం లీగల్గా ప్రొటెక్షన్ ఇస్తూనే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో మోటార్ వాహన చట్టం 1988 సెక్షన్ 134 ఏ ప్రకారము ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకువెళ్తున్నారో, హాస్పిటల్కి తీసుకువెళ్ళారో, అటువంటి వ్యక్తిని గుడ్ సమారిటన్ లేదా రహవీర్ల కింద గుర్తించి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 25,000 రూపాయలు నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని తీసుకువెళ్ళడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క వివరాలని గోప్యత ఉంచడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదా కోర్టుల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
1: ఇదంతా కూడా పోలీస్ వారే చూసుకుంటారా?
0: ఎస్, ఇదంతా కూడా పోలీస్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక నెల రోజుల్లో ఇలాంటి యాక్సిడెంట్లు ఒకటో రెండో జరిగాయి అనుకుందాము, ఒకరిద్దరు విక్టిమ్స్ని తీసుకొని హాస్పిటల్ జాయిన్ చేశారు అనుకుందాము, అటువంటి వ్యక్తుల తలక పేర్లు ఎక్స్ వై ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఈ రెండు వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రతి నెల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ప్రపోజ్ చేస్తారు. ఈ నెలలో ఈ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి ఈ యాక్సిడెంట్లో వీళ్ళని తీసుకొచ్చారని చెప్పేసి ఆ ఎక్స్ని వైని డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో ప్రపోజ్ చేసినటువంటి వాటిని అక్కడ అంగీకారం చేసి ఆ వివరాలని రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారికి ఆ వివరాలు పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వారు మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి ఆ యొక్క ఎవరైతే ఎక్స్ వైలు ఉన్నారో, అంటే వాళ్ళని గుడ్ సమారిటన్ కింద గుర్తించి అట్లా రహవీర్ల కింద గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుంటుంది. అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో 25,000 రూపీస్ నగదును కూడా, అంటే అమౌంట్ను కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు భయాన్ని వీడండి, అంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, ఎవరైనా అరెస్ట్ చేస్తారేమో భయాన్ని దయచేసి విడిచిపెట్టండి. ఊరికే సెల్ఫీలు తీసుకుని లేదంటే ఎవరికో ఫోన్ చేసి ఊరికే అక్కడ విడిచిపెట్టకండి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని. వాళ్ళు మన మధ్యలో ఉండే వ్యక్తులు, వాళ్ళు వాళ్ళని రక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు మనకు కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని రోడ్డుపైన విడిచిపెట్టేయకుండా వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలను నిలిపే రహవీర్ల కింద మీరు గుర్తింపబడండి, అలాగే నగదు కూడా మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం 25,000 రూపాయలు నగదు కూడా ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటాం, మనం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని కాపాడదాం, బాధ్యత గల పౌరులుగా మనం మారాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరపున నేను కోరుకుంటూ ఉన్నా.
1: చాలా బాగుంది సార్, దానికంటే ఈ పిఎం రాహత్ స్కీము దానికి సపోర్ట్ చేస్తూ ఈ గుడ్ సమారిటన్

0: 2016, ఈ రెండు కలిసి నిజంగా అవసరంలో ఉండేటటువంటి అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చే విధంగా కింద స్థాయి ఉద్యోగులు అలాగే ప్రజలు కూడా దాన్ని అవగాహన చేసుకుని చేస్తే చాలా మంచి జరుగుతుంది ప్రజలకి, ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు. వీర్రాజు గారు చాలా ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పీఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర ఈనాటి వికసిత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా సత్యకాలపు సత్తయ్య చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం MS విశ్వనాథన్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 18వ తేదీ గురువారం రాత్రి 7:15

0: అంశాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు మేకలు కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత, వీటి గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస్ నాయక్ గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 18వ తేదీ రాత్రి 7:15 2255533 మరొక నంబర్ 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో.
2: కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలన గురించి శ్రీ ఏ మల్లేశ్వరరావు గారి ప్రసంగం వినండి.
3: ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, వాళ్ల లక్ష్యం మనకు 2047 నాటికి వికసిత భారత్గా సంపూర్ణమైనటువంటి ప్రపంచంలో ఒక చెప్పుకోదగిన స్థాయిలో, ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఏదైతే ప్రథమ స్థానంలో ఉన్నాయో వాటి సరసన భారతదేశాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలా కృషి చేస్తోంది. ఈ కృషి విజయవంతం కావాలంటే ప్రవేశపెట్టినా పెడుతున్న పథకాలు విజయవంతంగా పూర్తయినప్పుడు, లక్ష్యాలను సాధించినప్పుడు మరి తప్పనిసరిగా వికసిత్ భారత్ అనేది సులువుగా మనం చూడబోతాం. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలు, వాటి గురించిన వివరాలను ఒకసారి పునఃస్మరణ చేసుకుందాం. బేటీ బచావో బేటీ పఢావ్ అన్న పథకంతో మన ఈ సమీక్షను నేను మీ ముందుంచుతున్నాను. కూతురు పుట్టగానే 5 మొక్కలు నాటాలి, కూతురు పుట్టినందుకు గర్వపడాలి. 2015 జనవరి 22 హర్యానాలో పానీపట్లో బాలికల తగ్గుతున్న సంఖ్య తొలి విడతగా దేశంలో తక్కువ బాలికల సంఖ్య ఉన్న 100 జిల్లాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, అందుకు తగిన శిక్షణా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 2వది జనధన్ ఆధార్ మొబైల్, దీన్ని JAM అని కూడా సంక్షిప్త అక్షరాల్లో చెబుతారు. వీటి శక్తిని సంపూర్ణంగా వినియోగించాలి. అలా వినియోగించుకున్నప్పుడు భవిష్యత్తులో చేపట్టబోయే పలు కార్యక్రమాలకు బలమైన పునాదిగా ఈ JAM ఉపయోగపడుతుంది. సామాన్యుల చెంతకు అధికంగా సాంకేతికతను చేరవేయడం, స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంకా దేశంలో చాలామంది ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో లేనందువల్ల తమ పొదుపులో ఏ కొద్దిగానైనా వారు దాచుకోలేకపోతున్నారు. ఆ రకంగా చిన్న మొత్తాల్లో అయినా బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టిన కొద్ది నెలల్లోనే అనేక మంది ప్రజల జీవితాల్లో ఇది పెనుమార్పులు తెచ్చిపెట్టింది. తరువాతది భారత ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని వెలికితీత కార్యక్రమం. మన దేశంలో ఇంకా వెలికిరాని ఔత్సాహిక పారిశ్రామిక శక్తి ఉందని ప్రధాని బలంగా నమ్ముతున్నారు. దానిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, అలా చేస్తే మన దేశం అధికంగా ఉద్యోగ అవకాశాలను కల్పించే దేశంగా మారిపోతుంది. యువశక్తిలో అంతర్గతంగా దాగి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని వెలికితీయడమే కేంద్రంలోని NDA ప్రభుత్వ లక్ష్యం. ఆంటర్ప్రినోర్షిప్కు అధిక ఉత్తేజం కలిగించేందుకే మేక్ ఇన్ ఇండియా 4 స్తంభాలపై ఆధారపడి నడుస్తోంది. తయారీ రంగంలోనే కాకుండా ఇతర రంగాలకు కూడా దీన్ని విస్తరించడం ప్రభుత్వ లక్ష్యం. వ్యాపారానుకూలత వాతావరణ కల్పన ఈ పారిశ్రామిక మంత్రిత్వ శాఖ అవసరాన్ని గుర్తించి అమలు చేస్తోంది. నూతన మౌలిక వసతులు చూసినట్లయితే పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఆధునికమైన అందరికీ ఉపయోగకరమైన

మౌలిక వసతులు ఉండటం వృద్ధికి ఎంతో అవసరమని ప్రభుత్వం భావించడం వల్ల వీటిని అభివృద్ధి పరచడానికి చాలా ప్రాముఖ్యతనిస్తోంది. తరువాత, భారతదేశ అభివృద్ధికి విద్యుత్ రంగ వెలుగులు. ఇంకా విద్యుత్ సౌకర్యం పొందని గ్రామాలకు కూడా విద్యుత్తును అందించాలని బృహత్తర లక్ష్యంతో దేశంలోనే కరెంటు లేని గ్రామాలకు రాబోయే 1000 రోజులు కంటే కరెంటు అందజేస్తామని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పుడు దేశంలో గ్రామీణ విద్యుదీకరణ వేగవంతంగా కొనసాగుతోంది. ఏ గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందజేయాలో ఆ గ్రామాల వివరాలను మొబైల్ యాప్, వెబ్ డాష్ బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తరువాత, భారతదేశ ఆర్థిక రంగ అభివృద్ధి పథంలో ఇప్పుడు మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నటువంటి, అలాగే వృద్ధి రేటును సాధిస్తున్నటువంటి భారీ ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ప్రపంచ దేశాల మధ్య గుర్తింపు పొందింది. గడిచిన సంవత్సరం భారతదేశ ఆర్థిక రంగంలో చారిత్రాత్మక సంవత్సరంగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తక్కువ వృద్ధి రేటు, అధిక ద్రవ్యోల్బణం, ఉత్పత్తుల్లో భారీ తగ్గుదల ఇలా ఉండేది ఆర్థిక వ్యవస్థ. ఆ పరిస్థితి నుండి బయటపడడానికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. భారతదేశ జీడిపి వృద్ధి 7.4% ఎగబాకింది. ప్రపంచంలోనే భారీ ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశాలను తీసుకుంటే ఇది అత్యంత వేగవంతమైన పెరుగుదల. ఎన్డీఏ ప్రభుత్వ పాలన కింద రానున్న కొద్ది సంవత్సరాల కాలంలో భారతదేశ వృద్ధి గణనీయమైన ప్రగతి సాధిస్తుందని పలు రేటింగ్ ఏజెన్సీలు, ఈ రంగంలోని మేధావులు అంచనా వేస్తున్నారు. భాగ్యవంతమైన భారతదేశం కోసం రైతుల సాధికారత. మనది వ్యవసాయిక ప్రధాన దేశం. వ్యవసాయానికి ఊతం అందించేందుకు తీసుకున్న పలు చర్యలు చూస్తే దేశానికి రైతులే వెన్నెముక. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం సవ్యమైన ఆలోచనలు, స్పష్టమైన ప్రమాణాలతో రైతులకు దన్నుగా నిలిచేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తోంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడి పంట ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పంట పండించే ప్రతి ఎకరాకు నీరు అందాలి. నీటిపారుదల వ్యవస్థ మెరుగవ్వాలన్నదే ఈ పథకం ముఖ్యోద్దేశం. ప్రతి చుక్కకు మరింత పంట, అంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ నినాదంతో రైతు నూతన నీటిపారుదల విధానాన్ని అర్థం చేసుకునేలా వారిని చైతన్యపరచడం చేస్తున్నారు. అన్నదాతలను సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇచ్చి వారిని చైతన్యపరిచేందుకు పరంపరాగతి కృషి వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. పంటల ఉత్పత్తిని మరింత పెంచేందుకు భూసార ఆరోగ్య కార్డును ప్రవేశపెట్టారు. దేశంలోని 14 కోట్ల కమతాల్లో మునిపెన్నడూ లేని పారదర్శకతతో ఈ పని సాగుతోంది. తరువాత, ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా అడుగులు. విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమాలు విద్యారంగంలో నాణ్యతను పెంచడానికి, అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి కార్యక్రమం ద్వారా అన్ని విద్యా సంబంధిత రుణాలు, ఉపకార వేతనాలు వాటి నిర్వహణ కోసం, పర్యవేక్షణ కోసం ఒక పూర్తి స్థాయి ఐటీ ఆధారిత ఆర్థిక సహాయ అధికార సంస్థ పనిచేస్తోంది. ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యలో నాణ్యత పెంచడానికి గాను పండిట్ మదన్మోహన్ మాలవీయ మిషన్ను ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి గురువులు భారతీయ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వీలుగా గ్లోబల్ ఇనిషియేటివ్ అకాడమిక్ నెట్వర్క్ గ్యాన్, అంటే జి గ్లోబల్ ఐ ఇనిషియేటివ్ ఏ అకాడమిక్ నెట్వర్క్, దీనిని అమలు జరపడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఆచార్యులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వారితో వేసవి శీతాకాల సమయాల్లో శిక్షణ ఉత్తేజకర ప్రసంగాలు అందజేయడం ద్వారా వారిలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు మరి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి చూస్తే ఆర్థిక విజయాలు, ఆర్థిక వ్యవస్థ మెరుగుదల,

మౌలిక సదుపాయాల పెరుగుదల, మధ్యతరగతి ప్రజల ఆదాయ పన్ను ఉపశమన చర్యలు వంటివి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ప్రపంచంలోనే మన యూపీఐ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంది డిజిటల్ చెల్లింపుల ద్వారా. ఇక సంక్షేమ పథకాలు గురించి చూసినప్పుడు గృహ నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాల విస్తరణ, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం మొదలైనవి. అలాగే మనం మరొక ముఖ్యమైన విషయం జాతీయ భద్రత.

0: ఏర్పడిన గణనీయమైన వృద్ధి పెరుగుదల మార్పుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతదేశ విదేశాంగ విధానం అంటే గ్లోబల్ వేదికలపై భారత్ తన ప్రాధాన్యతను పెంపు చేసింది. ఇంతకుముందు ప్రధాని కానీ భారతీయ ప్రతినిధి కానీ వెళ్లని దేశాలకు వెళ్లి వారికి అవసరమైన సహాయం చేయడం, వారితో దౌత్య సంబంధమైన సత్సంబంధాలను నెలకొల్పుకోవడం ద్వారా భారతదేశం ఒక నాయకత్వ బాధ్యత కలిగిన దేశంగా, తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశంగా, అభివృద్ధిలో వెనకబడిన దేశాలకు తన వంతు సహాయాన్ని స్నేహహస్తాన్ని అందిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వ విజయాలు చూస్తే ప్రధానంగా జనధన్ బ్యాంకు ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ, అలాగే ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య బీమా, ప్రధాని ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్, ఇంకా పేదరిక నిర్మూలన కార్యక్రమాల గురించి చూసినప్పుడు 25 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య దిగువ రేఖ నుండి, ఆ దారిద్ర్యాన్ని నుంచి బయటపడి ఇప్పుడు ఆర్థికంగా స్వతంత్రంగా జనజీవితాన్ని గడపగలుగుతోంది. ఆర్థిక వృద్ధిని చూసుకున్నప్పుడు వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, అలాగే వందే భారత్ రైళ్లు, విమానాశ్రయాల విస్తరణ, మెట్రో రైల్ ప్రాజెక్టులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇండియా, అదే యూపీఐ చెల్లింపుల్లో మనం ఇందాకే ప్రస్తావించుకున్నట్టు భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఇక ప్రభుత్వ సేవలు చూసినప్పుడు డిజిటల్ ఇండియా, యూపీఐ చెల్లింపులు వేగవంతం కావడం, ఆధార్ మొబైల్ బ్యాంక్ ఖాతాల అనుసంధానం ద్వారా ఈ సేవల పంపిణీ సులభమైంది. G20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహించడం ఇది తొలిసారే కాదు. గ్లోబల్ సౌత్ దేశాలకు భారతదేశం ఇప్పుడు నాయకత్వం వహించడం, అలాగే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తగిన సత్ఫలితాలను మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక జాతీయ భద్రత విషయంగా చూసినప్పుడు సరిహద్దు భద్రత, రక్షణ రంగాల ఆధునీకరణ, వీటి ద్వారా ఎలాంటి శత్రుదేశ దాడినైనా ఎదుర్కోవడానికి, ఏదైనా కవ్వింపు చర్య జరిగినప్పుడు తగిన విధంగా గుణపాఠం చెప్పడానికి, అసలు భారతదేశ సరిహద్దుల వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే విధంగా మన రక్షణ దళాలని ఆధునీకరించడం జరుగుతోంది, వారిని సన్నద్ధం చేయడం జరుగుతోంది, వారికి కావలసినటువంటి అత్యాధునిక సదుపాయాలు, అత్యాధునిక ఆయుధాలని కూడా భారతదేశంలో తయారు చేసుకుంటూ దిగుమతులపై ఆధారపడడం అనేది ఎప్పుడైతే మనం తగ్గించామో, మనం స్వయం పోషకత్వాన్ని సాధించాము ఈ రక్షణ రంగంలో ఆయుధాల విషయంగా చూసినప్పుడు. ఆ విధంగా జాతీయ భద్రతకు సంపూర్ణమైనటువంటి అన్ని చర్యలను ప్రభుత్వం చేపట్టడం వల్ల మనం ఇవాళ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. ఈ ఎన్డీఏ ప్రభుత్వ చారిత్రక నిర్ణయాలుగా మనం చెప్పుకోవాలంటే అవి ఆర్టికల్ 370 రద్దు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సర్ లాంటివి, జీఎస్టీ అమలు, ఇలాంటి వాటిని కూడా చెప్పుకోవాలి. మొత్తం మీద మన నరేంద్ర మోదీ ప్రస్తుత ప్రభుత్వం పాలన పారదర్శకతతో, అవినీతి రహితమైనటువంటి విధానాలతో పేదల నుంచి యువతరం వరకు కూడా సాంకేతికతకు అలవాటు పడేలా చేసి, ఆ విధంగా భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి దశలో నడిపించడం, 2047 నాటికి పూర్తి వికసిత్ భారత్గా ఆవిష్కరింపచేయటానికి నిరంతరంగా ప్రయత్నిస్తోంది. అందుకు ప్రజలు ఆ పథకాలని సద్వినియోగం చేసుకోవటం, వాటికి కావలసినటువంటి విషయాల్లో శ్రద్ధ వహించి ఆ పథకం విజయవంతం కావడంలో తమ వంతు కూడా నిర్వర్తించాల్సిన బాధ్యత భారతీయ పౌరులందరికీ ఉంది అని భావిస్తున్నాను.
1: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలన గురించి శ్రీ ఏ మల్లేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశ అభివృద్ది ప్రయాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ యూరోపియన్ యూనియన్ల ఆర్థిక సంబంధాల్లో కీలక ఘట్టంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బ్రాటిస్లావ్లాలో స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి డిజిటల్ టెక్నాలజీ కీలకంగా ఉంటుందని, డిజిటల్ టెక్నాలజీపై కుదిరిన ఒప్పందం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణల ఆధారిత సహకారంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని నరేంద్ర మోదీ వివరిస్తూ
1: भारत और स्लोवाकिया करीब ही सामंजस्य से आगे बढ़ रहे हैं. दोनों देशों के उद्योग, स्टार्टअप्स और ट्रेडर्स इसका अधिकतम लाभ उठा सके. टेक्नोलॉजी हमारी भावी साझेदारी का महत्वपूर्ण स्तंभ है. डिजिटल टेक्नोलॉजी पर आज किए गए MOU इंडिया चेयर स्थापित की जा रही. AI मानवता की सेवा और प्रगति का सशक्त माध्यम बने, यही हमारी साचा सोच है. हमारा मानना है
0: స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలన్నారు. భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని, డిజిటల్ పరివర్తనను, కృత్రిమ మేధస్సులో పురోగతిని ప్రశంసించిన ఆయన, కీలక రంగాల్లో భారతదేశం అనేక అభివృద్ది చెందిన దేశాలను అధిగమించిందన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం కోసం EU భారత్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్లోవేకియా స్వాగతిస్తోందని, రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి తాము కూడా ఆసక్తిగా ఉన్నామని రాబర్ట్ ఫికో పేర్కొంటూ,
2: Congratulate India to fantastic results which you are achieving. A country, it has the ambition to be the third biggest economy in the world. Distinguished Prime Minister, I congratulate you to the results in all areas. It's the field of digitalization and the use of artificial intelligence. You're ahead of many other advanced countries in different parts of the world. I would like to congratulate you to economic growth.
0: గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ఈరోజు ప్రారంభమైన సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. గత దశాబ్ద కాలంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రపంచస్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయం అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో ఆయన విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ,

గత సంవత్సరంతో పోలిస్తే దేశంలో పవన విద్యుత్ 46% పెరుగుదలను నమోదు చేసిందన్నారు. దేశంలో పవన విద్యుత్ సామర్థ్యం 56.1 గిగావాట్లను అధిగమించడంతో ప్రపంచంలో 4వ అతిపెద్ద పవన విద్యుత్ మార్కెట్గా మన దేశం నిలిచిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పవన టర్బైన్లు, సంబంధిత భాగాల ఎగుమతులు 12,000 కోట్ల రూపాయలను దాటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ మాట్లాడుతూ, స్వచ్ఛ ఇంధన సాంకేతికతలను మరింత అవలంబించడం ద్వారా ఖచ్చితమైన శూన్య కర్బన ఉద్గారాలను సాధించేందుకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ అభివృద్ది ప్రయాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల శాస్త్ర విజ్ఞానం అనే అంశంపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాస్త్ర ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం దృష్టి సారించటం వల్ల ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో సాంకేతికత ఒక అంతర్భాగంగా మారిందన్నారు. గత దశాబ్ద కాలంలో దేశ బయో ఎకానమీ గణనీయంగా విస్తరించిందన్న ఆయన, అంతరిక్ష, జియోస్పేషియల్ అనురంగాల్లో చేపట్టిన సంస్కరణలు ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని విస్తరించి దేశ శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశాయని తెలిపారు. విధాన సంస్కరణలు, ఆవిష్కరణలు, సంస్థాగత మద్దతు కలయికతో దేశం సైన్స్ టెక్నాలజీలో కీలక ప్రపంచ శక్తిగా ఆవిర్భవించిందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణకు ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ అవగాహన అమలు చేయడం ద్వారా ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలు పునరుద్దరించబడతాయని, అలాగే స్వేచ్ఛా నౌకాయానానికి, వాణిజ్యానికి భరోసా లభిస్తుందని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. మిగిలిన అంశాలపై చర్చించి ఒక సుస్థిరమైన తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ముందుకు సాగాలని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన జాతీయ కార్యక్రమం ఈ నెల 21వ తేదీన కోల్కతాలో జరుగుతుందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సన్నాహక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తారని చెప్పారు. వయసు పైబడే కొద్దీ ప్రజలు ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ది గల, మానసికంగా దృఢమైన జీవితాలను గడపడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు యోగాను తమ దైనందిన జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నారని తెలిపారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన మద్దతు లభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలో రేపు ప్రారంభించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య ప్రక్రియలతో యువత భాగస్వామ్యాన్ని పునఃసమీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే యువ పౌరులకు పరిపాలన, విధాన చర్చలు, పార్లమెంటరీ పనితీరుపై ప్రత్యక్ష అవగాహనను అందిస్తుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు అనేది దేశ యువత ఆలోచనలు, ఆకాంక్షలను జాతీయ చర్చలోకి తీసుకువచ్చే ఒక ఉద్యమం అని ఆ మంత్రిత్వ శాఖ వివరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కాప్స్ ఎన్సీసీ రాష్ట డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఎన్సీసీ రాష్ట డైరెక్టరేట్ల మొత్తం సంఖ్య 19కి పెరిగింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ పరేడ్ శిబిరం, అఖిల భారత తల్ సైనిక్ శిబిరం వంటి శిబిరాల్లో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైక్లింగ్ వంటి సైనిక శిక్షణ, సాహస కార్యకలాపాల్లో క్యాడెట్లకు మరింత విస్తృత అనుభవం లభిస్తుందని వివరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 75,527 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 737 పాయింట్ల లాభంతో 76,264 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 231 పాయింట్లు లాభపడి 23,853 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94 రూపాయల 71 పైసలుగా ఉంది.
ఆకాశవాణి.

0: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165 పెరిగిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక ఫిల్మ్ గీతం.

శ్రోతలు ఇంతవరకు పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు విందాం. ముందుగా ఆయన చిత్రం కోసం లతా మంగేష్కర్ ముఖర్జీ పాడిన పాట విందాం.

మీరు విన్న పాట జో జీతా వహీ సికందర్. చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సాధనా సర్గం పాడిన పాట. సంగీతం జతిన్ లలిత్. శ్రోతలు చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట రామ్ తేరీ గంగా మేలీ. చిత్రం కోసం లతా మంగేష్కర్ గారు పాడిన పాట. సంగీతం రవీంద్ర జైన్.

శ్రోతలు చిత్ర జగత్ కార్యక్రమంలో చివరి పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా వినండి సీతమ్మ పెళ్ళి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన వేటూరి గీతం. సంగీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

అనివార్య కారణాల వల్ల ఆ పాటను ప్లే చేయలేకపోతున్నాము. మరొక పాట విందాం. తపస్సు చిత్రం కోసం మనం పాడిన వెన్నెలకంటి గీతం, సంగీతం రాజ్కోటి.

ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ధూళిపాల వాస్వి గారి గాత్రం వింటారు శ్రీమతి బివి దుర్గా భవానీ వయలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ముందుగా పరమేశ్వర నాటరాగం ఆదితాళం దీక్షితార్ వారి రచన.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం.

అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ధూళిపాల వాసవి గారి గాత్రం వింటున్నారు. శ్రీమతి బివి దుర్గా భవానీ వయలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. కార్యక్రమంలో ఇప్పుడు ఉపచారములను భైరవిరాగం ఆదితాళం త్యాగరాజ స్వామివారి కీర్తన.

0: అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు ధూళిపాళ వాసవి గారి గాత్రం విన్నారు. శ్రీమతి వివి దుర్గా భవాని వయలిన్ సహకారం, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగం. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా వినండి సతీ సక్కుబాయి చిత్రం కోసం ఘంటసాల ఎం సత్యం పాడిన సముద్రాల సీనియర్ గీతం, సంగీతం ఆదినారాయణరావు.

మనసులని మోసపోకురా, తాన పట్టిన కత్తులురా, ఆ ఎత్తు గమ్మత్తు ఆ మత్తు దిమ్మెత్తు, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.

నాగు పాములను పట్టవద్దురా, నాది మనసు కనిపెట్టలేమురా. నమ్మకురా నరుడా, మగువల నమ్మకురా నరుడా. ఆది విష్ణువు చరణమందవతరించి హర జటాజూట భూషణమై నటించు గంగా, నీ కరస్పర్శతో ఘనతగాంచి

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.

కార్యక్రమం నిత్య జీవితంలో యోగా సహకారం శ్రీమతి పి అనురాధ నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎస్ స్వామినాథన్. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు తేజం దామోదరం సంజీవయ్య గారి గురించి ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ దేవూరి అనంత పద్మనాభరావు గారి తెలియజేస్తున్న వివరాలు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 11:10 12 పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:48 దాటి 12 సెకండ్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 మెగాహెడ్స్పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అందాక మీ అనౌన్సర్ తాయి స్వర్ణలతకు సెలవు. మరి నమస్తే. జై హింద్.